శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 మెగాహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 13వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:52 దాటి 6 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ వింటారు. సమర్పణ డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య.
1: సృష్టిలో ఉన్న సమస్త జీవులు నిద్ర లేవగానే మొట్టమొదట చేసే ప్రయత్నం ఆహార సంపాదన. పక్షులు జంతువులు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఆహారం సంపాదించి తమ ఆకలి తీర్చుకుని తమ సంతానానికి కూడా ఆహారాన్ని సమకూర్చుతాయి. మానవుడు వివేకం కలిగిన ప్రాణి కాబట్టి కాలకృత్యాలు తీర్చుకుని ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ సామాజిక నైతిక సూత్రాలకు అనుగుణంగా ఆహారాన్ని సంపాదించి తన కుటుంబాన్ని పోషిస్తాడు. మనం తీసుకునే ఆహారం మటుకు 5 లక్షణాలు కలిగినదై ఉండాలి. శరీర పోషణకు, మానసిక బలానికి ఉపయోగపడుతుంది. 1, సాత్విక పదార్థములతో కూడి శుచిగా ఉన్నదై ఉండాలి. 2, న్యాయార్జితమైన సొత్తుతో సమకూర్చినదై ఉండాలి. దైవ సమర్పితమైనదై ఉండాలి. రంగు, రుచి, వాసన మనోహరంగా ఉండాలి. ప్రేమ అభిమానములతో వడ్డించినటువంటి దాన్ని మితంగానే మనం తీసుకోవటానికి వీలుగా కూడా ఉండాలి. ధర్మసాధనమైన ఈ శరీరం చిరకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 లక్షణాలతో సమతుల్యమైన బ్యాలన్స్డ్ డైట్ కనుక అయ్యేటట్టయితే ధాతుపుష్టిని కలుగజేస్తుంది. అటువంటి ఆహారమే తీసుకోవాలి. కోపతాపాలతోనూ ఆహారాన్ని తీసుకోకూడదు. మనం తినబోయే ఆహారం అమృతతుల్యంగా నాకు ఓజస్సుని, బలాన్ని పెంచుతుంది అని అనుకూలమైనటువంటి భావాలతోనే ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే అవసరమైన జీర్ణరసాలు మెదడు నుంచి అనుకూల భావరసాలంటే హార్మోన్స్, ఇవి ఉత్పన్నమై ఆహారం సర్వరక్షకంగా ఉంటుంది. వీటిల్నే ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారు. సెరోటిన్ను, మెలటోనిన్ లాంటి హార్మోన్స్ మనకు అన్ని రకాల ఉపయోగిస్తాయి. కోపతాపాలు, ఉద్రేకాలతో గనక భోజనం చేస్తే తినేది ఎంత ఆరోగ్యకరమైన ఆహారమైనా ప్రతికూల భావరసాలు, హార్మోన్స్, ఇవి మనకి ఉత్పన్నమై అన్ని రకాల అనారోగ్యాన్ని కూడా కలగజేస్తాయి. అందరం ప్రతిరోజు ఆహారం తీసుకుంటూనే ఉంటాం, కానీ తగినంత తీసుకుంటున్నామా లేదా అని ఆలోచించం. శరీరానికి

0: అందుకే అన్నారు, మనస్సు కావాలన్న ప్రతిదాన్ని మాత్రం కోరుకోకూడదు, అది మనుగడకంత అవసరం కాదు గనుక తృష్ణని నిరోధించాలి. జీర్ణకోశం నిండగానే ఆకలి తీరుతుంది, మెదడుకు ఇక చాల్లే అనే సంకేతాలు పెడతాయి. అందుకు తగిన జీవరసాలకు మెదడు ఉత్పత్తి చేసి మనస్సును తృప్తిపరుస్తుంది. కానీ రుచి యొక్క ప్రభావం వల్ల ఇంకా తినాలి ఇంకా తినాలి అని అనిపించేటువంటి తృష్ణ మటుకు తీరదు. ఈ తృష్ణను మనోబలంతో నిరోధించాలి, కానీ ఆకలిని ఆపుకోవటం మటుకు చాలా తప్పు. ఆపుకున్నా ఆగని మహత్ కష్టం. అభార్య జీవితం కష్టం, కష్టం నిర్ధన జీవితం, పుత్రశోకం మహత్ కష్టం, కష్టాత్ కష్టతరం క్షుధ. ఆకలి అత్యంతమైనటువంటి కష్టతరంగా మన పెద్దలు చెప్పారు, కానీ అదృష్టవశాత్తు మనకి ఆ ఆకలి బాధలు తెలియవు. ఆకలి బాధ తెలిసినటువంటి వారికి, ఆ బాధను అనుభవించే వాళ్ళకి అన్నదానంగా మనం ఏర్పాటు చేయటం మంచిది. అందుకనే అన్నదానం అన్ని దానాల్లోకి శ్రేష్టం అన్నారు.
1: మీరు ఇంతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య. సమయం 6:05. వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Indian Space Research Organization says it has successfully carried out 3 major tests of the Gaganyaan crew module systems. The first test pertained to ensuring an upright position for the crew module after splashdown in the sea, considered one of the most important crew safety requirements. The second test involved examining the separation of the umbilical mechanism that serves as a link between the crew module where astronauts live and the service module which provides power and propulsion. The third test validated the structural integrity of the crew module during the apex cover separation event. The apex cover protects the parachutes and associated subsystems during the mission. 5 Indian students have won gold medals at the 56th International Physics Olympiad 2026, which was held at Bucaramanga in Colombia from 4th to 12th of this month. These young physicists have brought immense pride to the nation by delivering an extraordinary performance. The gold medal winners are Kanishk Jain from Pune, Riddhesh Anand Vendale from Indore, Rishabh Garg from New Delhi, Shreshas Suraya from Mumbai and Swarit Joshi from Ahmedabad. With this achievement, India secured the first position jointly with Russia, China, Kazakhstan, South Korea and Taiwan among 381 students from 87 countries. Union Commerce and Industry Minister Piyush Goyal will lead a high-level Indian business delegation to Spain, Belgium and Finland from today till the 17th of this month. The Ministry of Commerce and Industry said the visit aims to strengthen India's economic partnerships with Europe with a focus on trade, investment, technology, innovation and sustainability. In the first leg of his tour, Mr. Goyal will visit Spain today where he will participate in a business roundtable with the Chamber of Commerce of Spain, CEOE and ICEX Spain Trade and Investment. The minister will then visit Belgium on the 14th and 15th of this month. Thereafter, Mr. Goyal will visit Finland on the 16th and 17th of this month. Prime Minister Narendra Modi will share his thoughts with the people of the country and abroad in the Mann Ki Baat program on Akashwani on 26th of July. It will be the 136th episode of the monthly radio program. People can submit their ideas and suggestions for the program through the toll-free number 1-800-117-800. They can also share their input online via the Narendra Modi app or the MyGov open forum. The citizens can also give a missed call on 1922 and follow the link received in SMS to directly give their suggestions to the Prime Minister. Suggestions for the upcoming episode will be accepted until the 24th of this month. India has declared one day national mourning today as a mark of respect for Father Amir of Qatar, Sheikh Hamad bin Khalifa Al Thani, who passed away yesterday. The national flag will be flown at half-mast on the day of mourning throughout India on buildings where the national flag is flown regularly. There will be no official entertainment on the day. Prime Minister Narendra Modi has expressed condolences at the demise of Father Amir Sheikh Hamad bin Khalifa Al Thani, noting that he was a visionary leader who led Qatar to great levels.

ప్రాప్తవత్యాం భవత్యాం కథయ రహసి కర్ణే మదశానందసూనో కథయ రహసి.

వివిధ పంటల్లో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. చీడపీడల ఉధృతిని ఆర్థికంగా నష్టపరిచే స్థాయి కంటే తగ్గించటానికి సస్యరక్షణ మందులను క్రమబద్ధం చేసి వాటితో పాటు చీడపీడలను అదుపులో పెట్టడానికి మనకి అందుబాటులో ఉన్న ఆచరణ సాధ్యమైన వివిధ ప్రక్రియలను జోడించి ప్రకృతిలోని జీవుల సమతుల్యాన్ని కాపాడుకోవడానికి దోహదపడే చర్యలని సమగ్ర సస్యరక్షణ అంటారు. ఈ సస్యరక్షణ పద్ధతిలో పురుగుల నివారణ కంటే పంట రక్షణకి ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈ చర్యల ముఖ్య ఉద్దేశము తక్కువ ఖర్చుతో ఆరోగ్యవంతమైన పైరును పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి ప్రకృతిలో పైరుకు ఉపయోగపడే పురుగుల్ని కాపాడి మానవ కోటికి జరుగుతున్న హానిని తగ్గించటం. సమగ్ర సస్యరక్షణ పద్ధతుల వల్ల అనేక లాభాలున్నాయి. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. బాగా పనిచేసి తక్కువ వ్యయంతో కూడింది. ఈ పద్ధతి వల్ల జీవావరణ సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. జీవజంతువుల మీద శేష విష పదార్థాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అధిక దిగుబడులను తక్కువ ఖర్చుతో సాధించవచ్చు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులని పొలం తయారు చేయడం మొదలుకొని పంట పూర్తయిన తర్వాత కూడా చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా మేలైన సేద్య పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే పంట మార్పిడి పద్ధతిని పాటించి చీడపీడల ఉధృతిని తగ్గించుకోవాలి. మంచి ఆరోగ్యకరమైన విత్తనాలను సేకరించడం, అలా సేకరించిన విత్తనానికి విధిగా విత్తన శుద్ధిని పాటించి పొలంలో విత్తుకోవాలి. వేసవిలో వీలున్నంత వరకు పొలాన్ని లోతు దుక్కులు చేసుకోవాలి. అలా చేయడం వల్ల భూమి లోపల దాగి ఉన్న పురుగుల కోశస్థ దశలు, అలాగే శిలీంధ్రాలు సూర్యరశ్మికి గురై చనిపోతాయి. ఆ తర్వాత పక్షులు ఏరుకొని తినటం వల్ల కూడా పురుగు సంతతి చాలా వరకు తగ్గుతుంది. పంట భూములను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే గట్లు, పొలం చుట్టూ చీడపీడలకు ఆశ్రయాన్నిచ్చే కలుపు మొక్కల్ని తీసేయాలి. పురుగు ఆశించే సమయాన్ని గుర్తించి తదనుగుణంగా పంట వేసే సమయంలో మార్పులు చేసినట్టయితే కొన్ని చీడపీడల్ని అరికట్టచ్చు. రసాయనిక ఎరువుల వాడకాన్ని క్రమబద్ధం చేసి సాంప్రదాయ సిద్ధమైన పశువుల ఎరువు, వానపాముల ఎరువు, అంతేకాకుండా వేప, ఆముదము, వేరుశనగ, పత్తి వంటి విత్తనాల పిండిని వాడడం వల్ల చీడపీడలను ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆకర్షక లేదా ఎర్ర పంటల్ని

తీసుకుని తర్వాత వాటిని నాశనం చేయడం వల్ల పంటపై పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ఉదాహరణకి బంతి, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి మొక్కల్ని పంటల్లో వేసుకోవచ్చు. పంట నాటు పద్ధతిలో మార్పులు చేసి కొన్ని చీడపీడలని నివారించుకోవచ్చు. అంతర పంటల్ని సాగు చేయడం వల్ల చీడపీడల్ని తగ్గించుకోవడమే కాకుండా రెండు రకాల ఫలసాయాల్ని కూడా పొందొచ్చు. అవసరాన్ని బట్టి పైరుకు నీటి తడులు, కావలసినంత పోషక పదార్థాలు అందించడం వల్ల పురుగుల ఉధృతి తగ్గుతుంది. వీలుని బట్టి కోతలు పూర్తయిన తర్వాత దుక్కులు చేసుకోవాలి. ముఖ్యంగా పురుగులను, తెగుళ్లను తట్టుకునే రకాలను ఎన్నుకుని సాగు చేసుకోవాలి. ఇక యాంత్రిక పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే, దీపపు ఎర్రలను లేదా మంటలను పొలంలో రాత్రిపూట అక్కడక్కడ ఏర్పాటు చేయడం వల్ల పురుగుల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. విషపు ఎర్రలను వాడి కూడా కొన్ని రకాల పురుగుల్ని అదుపు చేయొచ్చు. విషపు ఎర్రని తయారు చేసే విధానాన్ని గనక మనం చూసినట్టయితే, ఎకరానికి 5 కిలోల మెత్తటి తౌడు, 500 గ్రాముల కార్బరిల్ 50% పొడి లేదా 200 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్, 1 కిలో పొడి బెల్లం అవసరమవుతాయి. మొదటగా పొడి బెల్లంలో 2 నుండి 3 లీటర్ల నీళ్లను కలిపి కొద్దిగా కరిగేలా వేడి చేయాలి. కరిగిన బెల్లం పాకానికి 5 కిలోల తౌడుని బాగా కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన తౌడు బెల్లం మిశ్రమానికి కార్బరిల్ లేదా మోనోక్రోటోఫాస్ కలిపి ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో పొలంలో చల్లుకోవాలి. ఈ విష గుళికలు తిన్న లార్వాలు 1 నుండి 2 రోజుల్లో చనిపోతాయి. ఫెరమోన్ బుట్టల్ని 1 చొప్పున ఉపయోగించి పురుగుల యొక్క ఉధృతిని అంచనా వేసి తదనుగుణంగా పురుగుల్ని నివారించుకోవచ్చు. గొంగళి పురుగుల వ్యాప్తిని తగ్గించడానికి చేను చుట్టూ కందకాన్ని తవ్వి అందులో BHC 10% పొడి మందును చల్లుకోవాలి. టీ ఆకారపు పక్షి స్థావరాలను 1 చొప్పున అక్కడక్కడ పొలంలో ఉంచాలి. గుడ్ల సముదాయాలను, చిన్న చిన్న పురుగులను, అధికంగా ఉన్న జల్లెడ ఆకుల్ని ఎరేసి నాశనం చేసుకోవాలి. చివరి దశల్లో లద్దె పురుగులు ఎక్కువగా ఉన్నట్టయితే వాటిని మనుషుల చేత ఏరివేయించాలి. పంట పొలాలను శుభ్రంగా, కలుపు మొక్కలు, పూర్వపు పంటల అవశేషాలు లేకుండా ఉంచుకోవాలి. ఆకుముడత పురుగు ఆశించినప్పుడు పంట చేను మీద తాడుగాని ముళ్ల కంపగాని లాగాలి. ఈ సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ పద్ధతి అనేది చాలా ముఖ్యమైనది. పురుగులను పురుగులతోనే నిర్మూలించుకోవచ్చు. ప్రకృతిలో పైరుకు హాని చేసే పురుగులు, మేలు చేసే పురుగులు ఉంటాయి. హాని చేసే పురుగుల్ని తినే పురుగుల్ని గుర్తించి వాటిని ప్రోత్సహించి ప్రయోగశాలల్లో పెంచి పైర్లలో విడుదల చేసి పురుగుల బెడదని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి బదనికల జాతికి చెందిన అక్షింతల పురుగులు, సాలెపురుగులు, గొల్లభామలు, తూనీగలు ఇవన్నీ కూడా మిత్ర పురుగులు. ప్రకృతిలో కొన్ని పురుగులకి వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి సూక్ష్మక్రిములు ఆవరించి రోగాలని కలగజేస్తాయి. ఈ సూక్ష్మక్రిములు పైరుకు కానీ మానవులకు కానీ ఎటువంటి నష్టాన్ని కలగజేయవు. ఈ క్రిములు పురుగు మందుల్ని కూడా తట్టుకుంటాయి. కాబట్టి వీటిని పురుగు మందులతో కలిపి వాడుకోవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ అలాగే ప్రైవేటు సంస్థలు కొన్ని రకాల పురుగుల్ని అదుపులో ఉంచుకోవడానికి వాటి మీద తినే బదనికల్ని, పరాన్నభొక్కుల్ని క్రిమి సంబంధ కీటకనాశినులతో తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని రైతు సోదరులు ఉపయోగించి సత్ఫలితాలు పొందుతున్నారు. ముఖ్యంగా NPV ద్రావణం తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. NP వైరస్ మాతృ ద్రావణాన్ని పరిశోధనా స్థానాల నుంచి పొందొచ్చు. 250 మిల్లీలీటర్ల ద్రావణంలో ఆముదం ఆకుల్ని గాని, పొద్దుతిరుగుడు లేదా వేరుశనగ ఆకుల్ని గాని ముంచి నీడలో ఆరబెట్టాలి. ఈ విధంగా వైరస్ ద్రావణం పోసిన ఆకుల్ని, కొద్దిగా పెరిగిన 250 లద్దె పురుగులని ప్లాస్టిక్ తొట్టెల్లో పెట్టి 4 నుండి 5 రోజులు తినిపించాలి. ఈ సమయంలో పురుగుల ఉదర భాగం లేత ఆకుపచ్చ రంగు నుండి లేత పసుపు లేదా గులాబీ రంగుగా మారుతుంది. పురుగులు మందకొడిగా మారి వైరస్ వ్యాధి సోకి క్రమంగా చనిపోతాయి. చనిపోయిన పురుగుల్ని చేత్తో తాకినప్పుడు వాటి చర్మం చిట్లి చీము వంటి ద్రవం కారుతుంది. ఇటువంటి 250 లద్దె పురుగుల్ని ఒక గుడ్డలో వేసి రసాన్ని ప్లాస్టిక్ బకెట్లలో పిండుకోవాలి. ఈ ద్రావణానికి 250 గ్రాముల గంజిని గాని, వరిపిండిని గాని లేదా 75 గ్రాముల సబ్బు పొడిని గాని కలిపి 2.5 ఎకరాలకి కావలసిన నీటిలో కలిపి సాయంత్రం వేళల్లో నాప్సాక్ స్ప్రేయర్లతో పిచికారీ చేసుకోవాలి. వరి పైరులో టుంగ్రో వైరస్, పొడతెగులు, అగ్గి తెగులు, ఆకు ఎండు తెగులు నివారణకి మెట్ట భూముల్లో ట్రైకోడెర్మా విరిడి 4 గ్రాముల చొప్పున

కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. మాగాణి భూముల్లో విత్తన శుద్ధి కోసం సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ ని కిలో విత్తనానికి 10 గ్రాముల మందును కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఇవి వాడిన 7 నుండి 15 రోజుల వరకు ఏ విధమైన శిలీంద్రనాశక మందులు వాడకూడదు. అలాగే వృక్ష ఉత్పాదకాలైన వేప, తులసి, వెల్లుల్లి, తూటుకాడ మొదలైన మొక్కల భాగాలతో తయారు చేసిన ద్రావణాలతో కూడా చీడపీడలని నివారించుకోవచ్చు. వేపగింజల ద్రావణం తయారీని గనక మనం చూసినట్టయితే 5 కిలోల వేపగింజల పొడిని ఒక గోను సంచిలో తీసుకుని 100 లీటర్ల నీళ్లలో 8 గంటలు నానబెట్టాలి. తర్వాత బాగా కలిపి 100 మిల్లీలీటర్ల టీపాలతో బాగా కలిపి పంట మీద ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీటికి ప్రధాన ఆధారమైన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 152.95 కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజీలోని 117 వరద గేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో వరద గేట్లతో పాటు ఇతర యాంత్రిక పరికరాలను కూడా ఆధునీకరిస్తారు. పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో నిన్న పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.
1: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ కి వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది. ఆయన చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగవుతుంది కూడా నాకు చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడం, పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరినీ నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ పైన పడి ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది.
0: అలాగే వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదాన్ని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు అక్కడ ఉన్న మిగిలిన పర్యాటకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రేపు సింగరేణి భరోసా యాత్ర నిర్వహించనుంది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి మంచిర్యాల వరకు సాగే ఈ యాత్రలో సింగరేణి కార్మికులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో 4 జిల్లాల్లో 3 బహిరంగ సభలు, 5 చోట్ల కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులు ఉద్యోగులకు భరోసా కల్పించడమే యాత్ర లక్ష్యమని రాష్ట బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు, పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానాశ్రయ ఏర్పాటు, భూసేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తామని అన్నారు. విమానాశ్రయంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కూడా భూమిని కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: ఎయిర్పోర్ట్ మన జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం టెక్కలి దగ్గర నుంచి చెప్పడం వరకు కూడా చూడమన్నాం. అన్ని ప్రాంతాలు పర్యవేక్షణ చేయమన్నాం. అన్ని దగ్గరలా చేయిస్తే పెద్దలు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి దీని మీద సర్వే చేసి అన్ని రకాలుగా ఈ ప్రాంతం అయితే బాగుంటుంది అని అన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడైనా సరే ఇలా చేస్తుంటే ఏదో ఒక ఇల్లు పోతుంది, కానీ మన దగ్గర మాత్రం ఇల్లు పోకుండా మీ అందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండేవిధానం. అందుకని ఒక నిర్ణయం తీసుకుని ఇల్లు పోకుండా చేయాలని అలా ఒక ప్లానింగ్ చేశాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులకు సంబంధించిన అంశాలను ఎంపీలకు వివరించి పార్లమెంటు సమావేశాల్లో వాటి సాధన కోసం సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో నిన్న పరామర్శించారు. మొగల్రాజ్పురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి భౌతిక కాయం ఈరోజు సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటుందని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న సంజీవని పథకం ద్వారా రోగుల వివరాలను సేకరించి రాష్ట వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నట్లు మంత్రి తెలుపుతూ,
3: 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రావడం జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్దిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలుంటాయో అన్ని ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవని పథకాన్ని కూడా దిగ్విజయంగా
0: రాజకీయాల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్టపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలను కర్ణాటకలోని మైసూరులో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న నిర్వహించారు. అంతకుముందు మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు.

0: అనంతరం జానకి మనవరాలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వేలాది పాటలతో భారతీయ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారని, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. అథ వార్తాః. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన ఉద్ఘోషితం యత్ తేన గగనయాన అభియానస్య క్రూ మాడ్యూల్ తంత్రాణాం త్రయాణాం ప్రముఖ పరీక్షణానాం సఫలం నిష్పాదనం విహితం. ప్రథమ పరీక్షణం సముద్రే అవతరణానంతరం క్రూ మాడ్యూల్ ఇత్యస్య స్థితిం సునిశ్చేతుం సంబద్ధమాసీత్ యత్ అంతరిక్షయాత్రిణాం సురక్షాయాః దృష్ట్యా అత్యంతం మహత్వపూర్ణం మానదండం మన్యతే. ద్వితీయ పరీక్షణే అంబ్లికల్ తంత్రస్య పృథక్కరణ ప్రక్రియాయాః పరీక్షణం విహితం. తృతీయ పరీక్షణే తావత్ శీర్ష ఆవరణ పృథక్కరణ క్షణే క్రూ మాడ్యూల్ ఇత్యస్య సంరచనాత్మక అఖండతాయాః ప్రామాణికతాం సిద్ధం అభవత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై మాసస్య 26వ దినాంకే ఆకాశవాణీతః ప్రసారితే మన్ కీ బాత్ ఇత్యాఖ్యే కార్యక్రమే దేశ విదేశస్య జనై సాకం స్వకీయాన్ విచారాన్ వినిమయిష్యతి. అస్య మాసిక శ్రవ్య కార్యక్రమస్య అయం 37వ భాగో భవిత. జనాః నిశుల్క దూరభాష సంఖ్యాయాః 1800117000 ఇతి మాధ్యమేన అస్య కార్యక్రమస్య కృతే స్వకీయ పరామర్శాన్ ప్రేషయితుం శక్నువంతి. జనాః తావత్ నరేంద్ర మోదీ యాప్ ఇత్యస్య అథ చ మై గోవ్ ఇతి ముక్త మంచస్య అంతర్జాలీయ మాధ్యమేన చ స్వకీయ పరామర్శాన్ దాతుం శక్నువంతి. అస్య ఆగామినః భాగస్య కృతే పరామర్శాః అస్య మాసస్య 24 దినాంకం యావత్ స్వీకరిష్యంతే. కేంద్రీయ సహకారితా మంత్రి అమిత్ షాహ అద్య గుజరాత్ రాజ్యస్య గాంధీనగరే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ APMC ఇత్యస్య అమృత్ మహోత్సవావసరే నూతనస్య శాక్ ఉపవిపణన కేంద్రస్య ఉద్ఘాటనం విధాస్యతి. సహకారితా మంత్రాలయానుసారం అస్మిన్ కార్యక్రమే శ్రీ షాహ ఏక్ పేడ్ మా కే నామ్ ఇత్యభియానాంతర్గతం పాదపారోపణం విధాస్యతి. సహైవ APMC సంస్థాయాః అమృత మహోత్సవస్య సంస్మరణాయ సంకలితాం ఏకాం స్మారక పుస్తికాం విమోచయిష్యతి. అత్రావధౌ శ్రీ షాహః దహేగాం APMC పరిషదః సదస్యైః సహ అపి వైచారిక విమర్శం సాధయిష్యతి. గతదినే ఓమాన్ తటే భారతీయ నావిక యుక్తే GFS గెలక్సీ ఇత్యాఖ్యే వాణిజ్యిక పోతే ఆక్రమణాత్ పరం నవదిల్ల్యా పశ్చిమేషియా క్షేత్రే ఉత్పాతస్య శమనాయ స్వకీయం ఆహ్వానం పునః ప్రతిపాదితం. ఆక్రమణస్య తీవ్ర నిందాం కుర్వతా విదేశ మంత్రాలయేన నిగదితం

0: యత్ పోతే స్థితేషు ఏకాదశ భారతీయ నాగరికేషు దశ నాగరికాః ఏతావతా సురక్షిततया నిష్కాసితాః. అపరత్ర ఏకః నావికః అధునాపి విలుప్తః. మంత్రాలయేన ప్రతిపాదితం యత్ ఒమాన్ దేశే స్థితః భారతీయ దూతావాసః స్థితే సూక్ష్మావలోకనం కరోతి. సహైవ ప్రచలత్సు రక్షా కార్యేషు ఒమాన్ దేశస్య ప్రాధికారిభిః సాకం సక్రియ సమన్వయం సాధయతి. నవదిల్ల్యా వాణిజ్యిక నౌవహనేషు ప్రచలత్సు నిరంతర ఆక్రమణ ప్రసంగేషు స్వకీయా గభీరా చింతా ప్రకటితా. అనైనైవ సహ భారతస్యాస్య రాజనైతిక సమాధానాయ వార్తానాం శీఘ్ర సంపూర్త్యై యాచనా విహితా. యేన అస్మిన్ క్షేత్రే పునః శాంతిః స్థిరతా చ ప్రవర్తేత. ఫీఫా విశ్వచషక పాదకందుక ప్రతిస్పర్ధాయాం సర్వేషాం ప్రాగుపాంత్య చరణాత్మకానాం ద్వంద్వానాం సమాప్త్యనంతరం ఉపాంత్య చక్రస్య రూపురేఖా పూర్ణతః సిద్ధా సంజాతా. ప్రథమాయాం ఉపాంత్య స్పర్ధాయాం ఆగామి బుధవాసరే ఫ్రాన్స్ స్పెయిన్ దళయోర్మధ్యే స్పర్ధా భవితా. క్రీడేయం భారతీయ సమయానుసారం రాత్రౌ సార్ధద్వాదశవాదనే సమారప్స్యతే ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. ఈరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరి మాణిక్యరావు. అనంతరం మార్కెట్ తీరుపై సమాచారం తెలుసుకోవడంలో వినియోగదారులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి శ్రీ బీటీవీఎస్ఎల్ కాంతారావు గారి ప్రసంగం వింటారు. తర్వాత విదురు నీతి, సామాజిక జీవన స్ఫూర్తి డాక్టర్ పోలేపెద్ది హనుమత్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు. 8:00 సమాచార ప్రభాత్, 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్రం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రతరంగిణి. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 కార్మికుల కార్యక్రమంలో కార్మికులలో మోకాళ్లు తుంటి సమస్యలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ కెవీ గోవర్ధన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం తనదాకా వస్తే కథానిక వింటారు. రచన శ్రీమతి పి నాగలక్ష్మి. 1:10 చిత్రతరంగిణి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పండ్ల వ్యాపారం నా అనుభవాలు ఈ అంశం గురించి శ్రీమతి ఎం నాగమల్లేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం లలిత గీతాలు, మొక్కల పెంపకం గురించిన విశేషాలు వింటారు. 2:30 లలిత గీతాలు. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 4:30 హిందీ పాఠం 10వ తరగతికి ఉపాధ్యాయిని నాగకమల, విద్యార్థిని నఫీసా కౌసర్. 4:45 రంగస్థలి కార్యక్రమంలో బాలనాగమ్మ నాటకం నుండి బలవర్దిరాజు పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ జి శ్రీనివాసరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 5:00 చిత్రతరంగిణి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో మత్స్యరంగంలో ఉపాధి అవకాశాలు డాక్టర్ డి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 వ్యవసాయ పాఠశాల వింటారు. వివిధ ఖరీఫ్ పంటలలో విత్తే సమయం, విత్తన నమోదు, విత్తే దూరం మరియు అంతర పంటల ప్రణాళికా నిర్వహణ వ్యవసాయ పాఠశాల వింటారు. సమర్పణ డాక్టర్ జి రమేష్.

వింటారు శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ గారి వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారి మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఇవి ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్త ప్రసారం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందంతో కలిసి పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు జరిపింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అసోంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నాయి. సనత్నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో అక్కడి నుంచి ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ సందర్భంగా సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను మంత్రి సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్దిదారులకు నగదు ప్రయోజనాలు కూడా ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించి ఉన్నత స్థాయి భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరత్వంపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సీఈఓఈ, ఐసీఎక్స్, స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్తో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాహన రంగం, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాన్ని అన్వేషించేందుకు స్పెయిన్, భారత పరిశ్రమల ప్రముఖులను ఒక వేదికపైకి తీసుకొస్తారు. ఈ 14-15 తేదీల్లో మంత్రి బెల్జియంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భారత యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ప్లీనరీలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సప్లై చైన్లపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. అనంతరం పీయూష్ గోయల్ ఈ 16-17 తేదీల్లో ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఇండియా ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. టెలికమ్యూనికేషన్స్, అధునాతన ఉత్పాదకత, స్వచ్ఛమైన ఇంధనం, మొబిలిటీ ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో మంత్రి చర్చలు జరుపుతారు. ఛత్తీస్గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈవేళ ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు 17వ తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం 5 విడతలుగా సమావేశం జరపనున్నారు. ఆర్థిక వ్యవహారాలకు

ఇచ్చిన కార్యకలాపాలను ప్రధానంగా ఈ సమావేశాల్లో నిర్వహించనున్నారు. రాష్ట ప్రభుత్వం దాదాపు 8 సవరణ బిల్లులను కూడా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడుతుంది. పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి షిలాంగ్లో నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నెన్స్ రిఫార్మ్స్ అనే ఇతివృత్తంతో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మ ప్రసంగిస్తారు. ప్రభుత్వ పరిపాలన, డిజిటల్ గవర్నెన్స్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, పాలనా రంగ నిపుణులను ఒక వేదికపైకి తీసుకువస్తుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, విధాన నిర్ణేతలు, విద్యా సంస్థల ప్రతినిధులు మొదలైన వారితో సహా 300 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో ప్రధానమంత్రి అవార్డు పొందిన కార్యక్రమాలు, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ సాధించిన ప్రాజెక్టులు, మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ పద్దతులు, ఈశాన్య ప్రాంతం నుండి చేపట్టిన వివిధ రకాల సంయుక్త పథకాలపై ప్రజెంటేషన్లు ఉంటాయి. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించి 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇందులో మొదటి పరీక్ష సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత స్ప్లాష్ డౌన్ తర్వాత క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించింది. అంతరిక్షంలో వెళ్లిన యాత్రికుల భద్రతకి ఇది అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2 పరీక్షలో వ్యోమగాములు నివసించే క్రూ మాడ్యూల్కు విద్యుత్ ప్రొపల్షన్ అందించే సర్వీస్ మాడ్యూల్కు మధ్య అనుసంధానంగా పనిచేసే అంబిలికల్ మెకానిజం విభజనను కూడా పరిశీలించారు. 3 పరీక్షలో ఎపెక్స్ కవర్ వేరుపడే సమయంలో క్రూ మాడ్యూల్లో నిర్మాణ సమగ్రతను నిర్ధారించుకున్నారు. ఈ ఎపెక్స్ కవర్ అంతరిక్ష ప్రయోగం సమయంలో పారాషూట్లను, వాటికి సంబంధించిన ఉపవ్యవస్థలను రక్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమం కోసం తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ మన్ కీ బాత్ ప్రసంగం సంచిక కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు, శ్రోతలు గమనించగలరు. అమెరికా ఇరాన్పై సరికొత్తగా మరో విడత సైనిక దాడులు జరిపింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నావికులు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. ఇరాన్ దళాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్కామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జూస్క్, బందర్ అబ్బాస్ సిరిక్లలో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ మొదలైన సైనిక ఘర్షణలపై యునైటెడ్ నేషన్స్ ఉన్నత కార్యదర్శి అంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో 8 జూలై 18వ తేదీ వరకు అక్కడక్కడా స్వల్పంగా లేదా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో ఆయన 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరెవ్ను 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళగా వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తిక భాటియా చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్పై భారత బౌలర్లు తమ పట్టును మరింతగా బిగించారు.
అంతకుముందు రోజు ఆట ముగిసే సమయానికి 269 పరుగుల మొత్తం ఆధిక్యంతో ఉన్న భారత్ మూడో రోజు టీ విరామ సమయానికి తన రెండవ ఇన్నింగ్స్ ను 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయల ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు నిర్వహించింది. ఇటలీకి చెందిన యానెక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఉదయరేఖలు. ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము,
2: 70వ శ్లోకం.

ఆవయోః మరియు మన ఇద్దరి యొక్క ఇమం ఈ ధర్మ్యం మోక్షధర్మ సంబంధమైనట్టి సంవాదం సంభాషణను యహ అధ్యేష్యతే ఎవడైతే అధ్యయనం చేస్తాడో తేన అట్టి విద్యార్థి చేత అహం నేను జ్ఞానయజ్ఞేన జ్ఞానయజ్ఞ విధానంతో ఇష్ట ఆరాధింపబడినవాణ్ణి స్యాం అవుతాను. ఇతి మే మతిహి అని నా యొక్క నిశ్చయము.

సంభాషణంతా మోక్షధర్మం నుంచి పక్కకు తొలగకుండా సాగింది. అందుకే దీన్ని అధ్యయనం చేసేవారు నన్ను ఉద్దేశించి జ్ఞానయజ్ఞం చేసినట్లే అవుతుంది. ఇది నా నిశ్చయం. యజ్ఞాలన్నిటిలోకి జ్ఞానయజ్ఞమే సర్వశ్రేష్టమని చెప్పాడు. అందుకే గీతాధ్యయనాన్ని జ్ఞానయజ్ఞ రూపంగా విధిస్తున్నాడు. అశ్వమేధ యాగాదుల కంటే ఈ గీతాశాస్త్ర అధ్యయనం శ్రేష్టమైనది. భగవద్గీతను ఒట్టిగా పారాయణం చేయడం నిమ్నస్థాయి జ్ఞానయజ్ఞం, లోపల చదువుకోవడం మధ్యమ జ్ఞానయజ్ఞం, భగవద్గీత తత్వాన్ని భావిస్తూ ధ్యానించడం ఉత్తమ జ్ఞానయజ్ఞం. కాగా అన్ని రకాల సాధకులకు కూడా గీతాధ్యయనం వల్ల యజ్ఞఫలం లభిస్తుందని చెప్పడమే ఈ శ్లోకంలోని సారాంశం.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు మార్కెట్ తీరుపై సమాచారం తెలుసుకోవడంలో వినియోగదారులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి శ్రీ బీటీవీఎస్ఎల్ కాంతారావు గారి ప్రసంగం వింటారు.
1: రోజురోజుకు పెరుగుతున్న మార్కెట్ అమ్మకాల జోరు తీరుకు వాటిని గురించి సరైన సమాచారం, శిక్షణ, తగిన విజ్ఞతతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి వినియోగదారునికి చాలా అవసరమవుతాయి. అయితే సమాచార హక్కు భారత రాజ్యాంగం వినియోగదారునికి ప్రత్యక్షంగా ఇవ్వలేదు. వాక్ స్వాతంత్రం భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1) ద్వారా ప్రతి భారతీయ పౌరునికి ఇచ్చింది. భావ ప్రకటన స్వాతంత్రం అంటే దానిలో సమాచార హక్కు ఇమిడి ఉందని భావించాలి. వివిధ కోర్టుల తీర్పులు పౌరునికి సమాచార హక్కు ఉందని ధృవీకరించాయి. ఆర్టికల్ 19(1) ఈ హక్కు పొందుపరచబడి ఉందని తీర్మానించాయి. కనుక సాధారణ ప్రభుత్వ వ్యవహారంలో సమాచారాన్ని దాచి ఉంచటం ఉచితం కాదని, సరైనది కాదని, గోప్యత, రహస్యత ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని మన న్యాయస్థానాలు భావించాయి. కనుక స్థానిక సంస్థల వ్యవహారాల్లో ఏ వ్యక్తి అయినా, సామాజిక కార్యకర్తలైనా ఏదేని సమాచారం కొరకు స్థానిక సంస్థలు తీసుకున్న చర్యలను తనిఖీ చేయవచ్చు. భద్రతా సంబంధం కాని విషయాలను, రికార్డులను తనిఖీ చేయవచ్చునని కోర్టులు భావించాయి. భారత ప్రభుత్వ అధికార రహస్యాల చట్టం 1923 క్రింద భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, అంతర్గత బాహ్య భద్రతకు భంగం కలిగించకుండా రహస్యాలను కాపాడుతుంది. కనుక అటువంటి రహస్యాల సమాచారాన్ని బహిర్గతం చేయటం సాధ్యపడదు. అయితే ఏ వ్యక్తినైనా బంధించినా, అరెస్టు చేసినా అలా ఎందుకు చేయవలసి వచ్చిందో ఆ విషయాన్ని మటుకు ఆర్టికల్ 22 క్రింద చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా అరెస్ట్ అయిన వ్యక్తికి నచ్చిన న్యాయ సహాయం, సంప్రదింపులు నిరాకరించడం కూడా కూడదు. అలాగే ఆర్టికల్ 22(4) ప్రకారం ఏ వ్యక్తిని కూడా సరైన కారణం లేకుండా 3 నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచరాదు. సాధారణ ఎన్నికలైన తర్వాత జరిగే మొదటి పార్లమెంట్ సమావేశానికి, తర్వాత ప్రతి సంవత్సరం జరిగే ప్రథమ సమావేశానికి రాష్ట్రపతి సమన్లు పంపుతారు. అట్టి సమన్లకు కారణాలు కూడా పార్లమెంటుకు రాజ్యాంగంలోని 87 కింద తెలుపవలసి ఉంటుంది. అలాగే అత్యవసర పరిస్థితి ప్రకటన చేస్తే కూడా అట్టి చర్యలకు కారణాలను ప్రజలకు తెలియజేయవలసి ఉంటుంది. రాజ్యాంగబద్దమైన ప్రభుత్వ యంత్రాంగం విఫలం కాని పక్షంలో ప్రభుత్వ విధులను రాష్ట్రపతి స్వీకరించడం తగని విధి. భారతీయ న్యాయంలో ప్రభుత్వం తీసుకున్న చర్య ఎవరి ప్రయోజనాలకు వ్యతిరేకం కాకుండా చూసుకోవటం, అట్టి చర్యలకు లోబడి తీసుకునే ముందు చర్యలను ఎదుర్కొనే వారికి సహజ న్యాయసూత్రం కింద వారికి సరైన వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. రాజ్యాంగం కింద కాక వివిధ చట్టాల్లో ఉన్న సమాచార హక్కు ఉంది. ఉదాహరణకు రాష్ట్రాల రెవెన్యూ చట్టాల కింద ఉన్న రిజిస్టర్లు, గ్రామాల యొక్క ఫీల్డ్ పుస్తకాలు, మ్యాపులు ప్రజలందరికీ ఉచితంగా ఇస్తారు. భూమిశిస్తు రసీదులో, రిజిస్టర్లో ఉన్న వివరాలు, వ్యవసాయదానికి కావలసిన వివరాలు కొంత రుసుము చెల్లించుకుని ప్రజలకు ప్రభుత్వం ఇస్తుంది. ఇన్సూరెన్స్ చట్టం కింద కూడా సమాచార హక్కు చట్టం ఉంది. పాలసీదారునికి కావలసిన వివరాలను సర్టిఫైడ్ కాపీలుగా చాలా తక్కువ డబ్బులతో పొందవచ్చు. అలాగే అత్యవసర సరుకుల చట్టం కింద శిక్షింపబడిన వారి పేరు, కంపెనీ, దుకాణం, చేసిన తప్పు, వారికి వేసిన శిక్ష మొదలగు వివరాలను ప్రతి నుంచి హక్కు కూడా ఉంటుంది. అలాగే విషపూరిత ఆహారాన్ని తీసుకున్న వారి వివరాలను కూడా వైద్యులు అందరి దృష్టికి తీసుకురావచ్చు. తూనికల కొలతల చట్టాల నిబంధనల ప్రకారం ఏ వ్యాపారినైనా శిక్షింపబడితే ఆ వివరాలను వార్తాపత్రికల్లో ప్రచురించవచ్చు. అలాగే ఏ వస్తువులను ఎవరెవరు తయారు చేస్తారో వాటి వివరాలను కూడా ప్రకటించడమే కాకుండా ప్రతి ప్యాకెట్ మీద అట్టి వివరాలను ముద్రించాలి. ప్రభుత్వం ప్రజల భూమిని సేకరించదలుచుకుంటే ఏ భూమి ఎంత వినియోగం కోసం తీసుకుంటున్నారో, ఎంత నష్టపరిహారం ఇస్తున్నారో మొదలైన అన్ని వివరాలను ఆయా వార్తాపత్రికల్లో ప్రకటించడమే కాకుండా సంబంధిత భూ యజమానులతో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల చట్టం 1937 కింద ఇంతకు ముందే చెప్పినట్లు ధాన్యం, పండ్లు మొదలగు ఆహార పదార్థాల నాణ్యత వివరాలను తెలుపవలసి ఉంటుంది. అలాగే ఆహార కల్తీ నిరోధక చట్టం కింద కూడా ఆహారపు కనీస నాణ్యతా విషయాలను కూడా ప్రకటించాలి. జల నియంత్రణ, కాలుష్య నియంత్రణ చట్టం 1974 ప్రకారం కూడా చట్టవిరుద్ధ చర్యలే కాకుండా ప్రమాణాలను కూడా పట్టించుకోకుండా జల వాయు కాలుష్యానికి బాధ్యులైన వారిని శిక్షింపబడినప్పుడు ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఆయా శిక్షా వివరాలను కూడా ప్రజల్లోకి తీసుకుపోయేటట్లు చూడాలి. తద్వారా ప్రజలందరూ అట్లి విషయాల పట్ల అప్రమత్తమయ్యే విధంగా మనం తెలియజేయాలి. ప్రభుత్వం చేపట్టే పనులకు సంబంధించిన ఆర్డర్లను పత్రాలను గెజిట్ రూపంలో క్రమంగా ప్రచురిస్తూ ఉంటారు. అట్టి గెజిట్లను ప్రజలకు చేరువలో ఉంచే బాధ్యత ప్రభుత్వానిది. అందరికీ అట్టి వివరాలు అందుబాటులో ఉండేటట్లు చేయాలి. ఆ గెజిట్ను అర్థం చేసుకోవడానికి కావలసిన భాషా పరిజ్ఞానం, పదకోశాలు ప్రజల భాషల్లో ఉండేటట్లుగా ప్రభుత్వం చూడాలి. ఆ వివరాలని సాధారణ భాషలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఉండే దానిలో సమాచార విషయం అందరికీ సులభంగా అర్థమవుతుంది. అలాగే చట్టాలు అమలు చేయడానికి నియమింపబడ్డ అధికారుల సంస్థల పేర్లు, ఎవరెవరు ఎలాంటి సహాయం చేస్తారు, ఏ విషయాల్లో ఎవరెవరిని సంప్రదించాలన్న విషయాలన్నింటినీ వివరంగా ప్రజలకు తెలియజేస్తే ప్రజల సహకారం, ప్రజా సంబంధాలు పెరిగి తప్పు చేసే వారిలో భయాలు ఏర్పడి నేరాల సంఖ్య తగ్గుతుంది, పాలనా నాణ్యత పెరుగుతుంది. ఇది సమాచార చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటీవల కాలంలో వార్తాపత్రికల్లో, మ్యాగజైన్లలో అనేక విషయమైన అనుచితమైన, అసభ్యకరమైన వ్యాపార ప్రకటనలను మనం చూస్తూ ఉన్నాం. వివిధ విచిత్రమైన శారీరక మానసిక జబ్బులు నయం చేస్తామని, సంతానాన్ని కలిగిస్తామని, ఆపరేషన్ లేకుండా జబ్బులు నయం చేస్తామని, మందులు లేని జబ్బులకు కూడా తమ వద్ద మందులున్నాయని, సుఖవ్యాధులను, ఎయిడ్స్ వ్యాధులను కుదురుస్తామని, వయసు ముదిరిన వృద్ధులకు సుంగస్థితిని కల్పిస్తామని, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెబుతామని, బాబాలు, అమ్మలు, మంత్రగాళ్లు, భూత వైద్యులు, బాణామతి చేసేవారు ఎందరో ఎన్నో రకాలుగా అమాయక ప్రజలను భయపెడుతున్నారు, మభ్యపెడుతున్నారు, మోసగిస్తున్నారు. ఇటువంటి వారందరినీ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో కష్టనష్టాలను మన ప్రజలను గురిచేస్తున్నారు. నాటు వైద్యులు, భూత పిశాచాలు వైద్యులు పల్లె పల్లెలకు ప్రతి ఊర్లో వ్యాపించి ఉన్నారు. ఇవి అశాస్త్రీయమైనవే కాక మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ తప్పుడు మోసపూరిత మాయాజాల ప్రకటనల నుండి వినియోగదారులను రక్షించడానికై కొన్ని చట్టాలు తీసుకురాబడ్డాయి. ప్రజలను రక్షించడానికి కొరకై మందులు, మ్యాజిక్ నివారణ, అనుచిత వ్యాప

0: వ్యాపార ప్రకటన చట్టం 1964లోనే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం లాభ నష్టాలను ఆర్జించే, ప్రజలను మోసగించే, సమాజాన్ని తప్పుదారిలో నడిపించే అనారోగ్యకరమైన అనుచిత అసభ్య వ్యాపార ప్రకటనను నిషేధించాయి. ఇటువంటి ప్రకటనలను జారీ చేసే వారి నుండి ప్రజలను కాపాడటమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ దీని ఆచరణ అనుకున్న విధంగా లేకపోవటం మన దురదృష్టకరం. మాయాజాలాలు, మంత్రగాళ్లు, గారడీలను, జబ్బులు నయం చేసే వారి నుండి ప్రజలను మోసపుచ్చకుండా నివారించడానికి ఇటువంటి చట్టాలను మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం ప్రకారం 54 రోగాలకు సంబంధించి ఎటువంటి వైద్యం లేదని, అవి నయం కావని ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. ఈ రోగాలను గురించి నయం చేస్తామని, మందులున్నాయని ప్రజలను భయభ్రాంతులు చేయటం, ప్రజలను తప్పుదారు పట్టించడం ఎవరూ చేయరాదు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్కు ఫిర్యాదులు ఇవ్వచ్చు. ఫిర్యాదులు ఇచ్చిన వారు ముద్రాపకులు, ప్రకటనదారు, వారి సంబంధికులను శిక్షార్హులుగా సాక్ష్యాలను ప్రవేశపెట్టవచ్చు. ఇటువంటి అవాంఛనీయ అనుచిత వ్యాపార ప్రకటనలను రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ అధికారుల మీద, వినియోగదారు సంఘాల మీద ఉంది. పోలీసు శాఖలో ఒక విభాగం ఇటువంటి అక్రమ అనుచిత వ్యాపార ప్రకటనలను నిషేధించడానికి, వాటిని గురించి వినియోగదారులను రక్షించడానికి ఏర్పాటయ్యాయి. గోడల మీద తాటికంత అష్టాలతో రైలు పోయే దారిలో, రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకమైన సైన్య బోర్డులో మనం ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ఇటువంటి అనుచిత వ్యాపార పద్ధతులను నిషేధించడానికి మన వంతు ప్రయత్నం, ప్రభుత్వంతో పాటు స్థానిక సంస్థలు కూడా చేపట్టవలసిన అవసరం ఉంది. 1986లో వినియోగదారుల రక్షణ చట్టం వచ్చే వరకు వినియోగదారులు 40 చట్టాలపై ఆధారపడ్డారు. వినియోగదారునికి కావలసిన నష్టాలకు మనం నష్టపరిహారం పొందే అవకాశం అంతకుముందు ఉండేది కాదు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వినియోగదారునికి న్యాయపూరితమైన హక్కు లభించింది. వినియోగదారుని ఫిర్యాదులు వినడానికి, న్యాయం చేయడానికి ఒక న్యాయ వ్యవస్థ ఏర్పడింది. వినియోగదారుల హక్కులను మనం ముందుగా పరిశీలిద్దాం. వినియోగదారుల హక్కులో ముఖ్యమైనది భద్రత హక్కు. మార్కెట్లో ఆరోగ్యానికి, ఆస్తికి ప్రమాదం కలిగించే వస్తువుల నుండి, సరుకుల నుండి వినియోగదారులకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. రెండవది సమాచార హక్కు. వస్తువు యొక్క నాణ్యత, దాని ప్రమాణత, స్వచ్ఛత, శక్తి, ధర, సేవల గురించి వినియోగదారులకి సరైన సక్రమమైన సమాచారం ఈ హక్కు ద్వారా వినియోగదారులకు కల్పించబడింది. మూడవది ఎంపిక చేసుకునే హక్కు. వివిధ రకాల వస్తువులు లభ్యమయ్యే పోటీ మార్కెట్లో వినియోగదారునికి తనకు నచ్చిన వస్తువును ఎంపిక చేసుకునే హక్కు ఉంది. నాలుగు, వినియోగదారునికి ప్రాతినిధ్య హక్కు ఉంది. ఒకవేళ వినియోగదారునికి అన్యాయం గాని, నష్టం గాని జరిగితే దాని గురించి ఎవరికైనా, ప్రభుత్వానికి గాని, స్వచ్ఛంద సంస్థలకు గాని, న్యాయస్థానానికి గాని చెప్పుకోవటానికి, వారి నుంచి పరిహారం పొందడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఐదు, కష్ట నివారణ హక్కు. దొంగ వ్యాపారంలో మోసపోయిన వినియోగదారునికి దోపిడీ నుంచి రక్షించబడే అతి ముఖ్యమైన చట్టం ఈ హక్కు. ఆరు, వినియోగదారునికి శిక్షణ హక్కు. వినియోగదారులు ఎలా కొనుక్కోవాలి, ఎలా వినియోగించుకోవాలి, వస్తుకు వినియోగించుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధరలు, హామీలు, నష్టపోతే వినియోగదారులు ఎవరిని సంప్రదించాలి అనేక విషయాలపై వినియోగదారునికి చైతన్యవంతం చేయటం, వారికి సరైన అవగాహన, శిక్షణ కల్పించడం కూడా వినియోగదారుల రక్షణ చట్టంలో కల్పించబడింది. ఈ భారతదేశ సామాజిక ఆర్థిక శాసనాల్లో వినియోగదారుల రక్షణ చట్టం చారిత్రాత్మకమైనదిగా గుర్తింపబడింది. ఇంగ్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మొదలైన దేశాల్లో చట్టాలను బాగా అధ్యయనం చేసి వినియోగదారుని రక్షించాలని చేసిన చట్టమే ఈ వినియోగదారుల రక్షణ చట్టం. ఇది చాలా అభ్యుదకరమైన సమగ్రతతో కూడిన చట్టం. దీని ప్రధాన లక్ష్యం ఇప్పటి వరకు గురైన మోసపోయిన దొంగ వ్యాపారంలో విసిగిపోయిన భేద వినియోగదారులకు రక్షణ కల్పించటం. వినియోగదారు నుండి, వినియోగదారుని కష్టాలు, నష్టాలు, కడగండ్ల నుండి తప్పించడానికే ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని రకాల వస్తువులకు, సేవలకు ఈ చట్టం వర్తిస్తుంది. ప్రైవేట్, ప్రభుత్వ సహకార సంఘాల రంగాలకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ముఖ్యంగా నష్టపరిహారాన్ని ఇప్పిస్తుంది. చౌకబారు, నాణ్యత లేని వస్తువులు ఉత్పత్తి చేయకుండా, మసిపూసి మారేడుకాయలు చేయకుండా అక్రమ వ్యాపార విధానాలను అరికట్టేందుకు, నకిలీ వస్తువులను అరికట్టేందుకు అధిక ధరలను అరికట్టి వస్తువు వినియోగతను, చౌకలో నాణ్యత మన్నిక గల వస్తువులను అమ్మి వినియోగదారునికి సంతృప్తికరమైన సేవలు అందించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. వినియోగదారుల రక్షణ చట్టం ద్వారా వినియోగదారుల హక్కుల రక్షణకు కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వినియోగదారుల రక్షణ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మూడంచెల న్యాయ వ్యవస్థను, జాతీయ నేషనల్ కమిషన్, రాష్ట్ర వినియోగదారుల కమిషన్ జిల్లా వినియోగదారుల ఫోరంను స్థాపించారు. వినియోగదారులెవరో చట్టంలో నిర్వర్తించి కొనేవారు అమ్మేవారు లబ్ధి పొందిన వారిగా గుర్తించారు. ఎవరైనా ఒక వ్యక్తిగా లేదా ప్రజల గుంపుగా సంస్థగా ప్రభుత్వం చట్టబద్ధ వారసులుగా వినియోగదారుల సంఘాలుగా ఎవరైనా వినియోగదారుల హక్కుల గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరు ఎవరైనా వారికి నష్టం వచ్చిందని వస్తువు పాడైపోయిందని నకిలీ వస్తువులు లోభభూష్టమైన వస్తువులు అమ్మారని వారికి కలిగిన నష్టానికి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసిన ఎడల వారికి నష్టపరిహారం ఇప్పించబడుతుంది.
1: మీరింతవరకు మార్కెట్ తీరుపై సమాచారం తెలుసుకోవడంలో వినియోగదారులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి శ్రీ బీటీవీఎస్ఎల్ కాంతారావు గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తరువాత విదుర నీతి సామాజిక జీవన స్ఫూర్తి డాక్టర్ పోలేపెద్ది హనుమశాస్త్రి గారి ప్రసంగం వింటారు.
2: రామాయణ మహాభారతాలు భారతీయ సంస్కృతి సరస్వతికి సువర్ణ శిరోభూషణాలు, అమృత కలశాలు, భారతీయ ధర్మతత్వ సమగ్ర దృష్టికి వ్యాస మహర్షి విశిష్ట సృష్టి, మానవ జీవిత తత్వ నిర్దేశనమే మహాభారత విస్ఫూర్తి. ధృతరాష్ట్ర మహారాజునకు విదురునకు మధ్య జరిగిన సంవాదమే విదురనీతి. మహాభారత ఉద్యోగ పర్వంలో ప్రజాగర పర్వంలో విదురనీతి స్పష్టంగా అవతరించింది. మానవ జాతికి సమాజానికి శాశ్వతమై ఉపాధేయమైన రీతులు అలరారుతోంది. విదురనీతి ప్రవచనంలో వక్త విదురుడు, శ్రోత ధృతరాష్ట్ర మహారాజు. శ్రోత కంటే వయస్సులో లోక సామాన్యమైన అధికారంలో చిన్నవాడు, జ్ఞాన సంపదలో ఉపదేశ సామర్థ్యం కలిగి ఉన్న సాక్షాత్తు సమవర్తి, లోకతత్వాన్ని లోకేశ్వర తత్వాన్ని క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి, ఇచ్చకాలు కల్లాకపటాలు ఏకోశారా లేని మహానుభావుడిగా ప్రత్యక్షమవుతాడు విదురుడు. పరహితమై ప్రాణంగా బ్రతుకుచున్న ధన్యజీవి, ఒక విధంగా రామాయణంలో విభీషణుని వ్యక్తిత్వానికి వన్య చిన్నెలు దిద్దగా ఏర్పడిన మహావ్యక్తిగా విదురుడు పలువురు పరిశోధకులు భావించారు. కాని సర్వజన రుచికరమైన ఆహారము రోగంతో ఉన్నవానికి రుచిలేని విధంగా విదురుని నీతి వాక్యాలు ధృతరాష్ట్రునికి కష్టాన్ని కలిగించినవే కాని ప్రభావితను చేయలేకపోయి అన్న ఆచార్య శలాక రఘునాథ శర్మ గారి మాటలు వ్యక్తం చేశారు. రాజకీయ ఆధిపత్యం కలిగిన సామాజిక వ్యవస్థ వాని స్వరూప సిద్ధాంతాలు రాజనీతి శాస్త్రంగా పరిగణింపవచ్చు. రాజ్యాధిపత్యము పరిపాలనా దక్షతలకు సంబంధించినది రాజనీతి. కార్యాలయాలను అనుసరించి మిత్రత్వం శత్రుత్వం కలిగి ఉండుట రాజునకు ధర్మంగా భాషింపచేసేది రాజనీతి. కార్యం సో అవేక్ష్య శక్తించ దేశ కాలౌచ తత్వత కురుతే ధర్మ సిద్ధ్యర్థం విశ్వరూపం పునఃపునః అని మనుచరిత్ర చెప్తోంది. ఈ విధమైన సాంఘిక వ్యవస్థ ఎందు ప్రజలను అనుసరించవలసిన లౌకిక ధర్మాలను తెలుపన్నది లోకనీతి. మానవుని మనస్తత్వ విచారం గురించి లౌకిక పారమార్థిక తత్వాన్ని సమన్వయ రూపంగా చెప్పబడింది హితోక్తులు. మనశ్శాంతిని ఎల్లజనులకు బోధింపగలిగేవి నీతులుగా, ధర్మాధర్మ విచారము సార్వకాలికముగా ఎల్లజనులకు తెలియచేయనది సూక్తులుగా పరిణమిల్చున్నాయి. ఈ విధమైన రాజనీతి, లౌకిక నీతి, హితోక్తి వీని సమన్వయ స్వరూపమే విదురునీతి. సామాజిక జీవన విస్ఫూర్తిగా వ్యక్తీకరించవచ్చు. విదురుడు ధృతరాష్ట్ర దుర్యోధనులకు ఉపదేశించు విషయాలన్నీ విదురనీతిగా చెప్పబడ్డాయి. కురుకులాధిపుడిగా రాజ్య పాలకుడిగా ధృతరాష్ట్రుడు అవలంబింపవలసిన ధర్మాలను, రాజ్య పరిపాలనా దక్షతను గురించి వివిధ రాజనీతి శాస్త్ర రహస్యాలను తెలియజేస్తూ విదురుడు అమాత్య శ్రేష్ఠుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన తీరు విదుర పాత్రకే మణిహారం. అందుకే ధర్మరాజు విదురుండొక్కడు దక్కగా సదస్సులెవ్వరును ధర్మపక్షము అది ఇది కూడదు నారయాతని శీలము కుదురి లోకమునకంతకు తలంపగన్. ఈ విషయాలను అనుసంధానంగా ధృతరాష్ట్ర ఉత్తమ కుల సంజాతుల లక్షణాలను వారి కర్తవ్యాలను విదురునితో ప్రస్తావించగా నాలుగు వర్ణాల వారు ఆచరించు ధర్మాలను సంక్షేపంగా విదురుడు ధృతరాష్ట్రునకు తెలియచేయటంలో లౌకిక నీతి స్పష్టమవుతుంది. కాని విదురుడు ధృతరాష్ట్రుని సోదరుడిగా కౌరవ సామ్రాజ్య హితుడిగా విదురుడు నీత్యోపదేశాలను అందించాడు. చివరగా శోకతప్తుడైన ధృతరాష్ట్రునకు అనునయ వాక్యాలు తెలుపడంలో విదురుడు మానవ సమాజానికి కొన్ని అత్యద్భుతమైన హితోక్తులను వివరించినాడు. అందున ఆధ్యాత్మిక తత్వ వివేచనం పరమార్థమే హితోక్తుల ప్రవచనం. విదురుడు ఆచార్యుడిగా ఉపదేశ వాక్యాలను వచించి మనస్సునకు ఓ పరిపక్వతను ఆపాదింపచేసినాడు. విదుర నీతికి ప్రధాన శ్రోత ధృతరాష్ట్రుడు మాత్రమే. తెర వెనుక సుయోధనుడు, ధర్మరాజుల ప్రవేశం అక్కడక్కడ స్వల్ప సన్నివేశాల్లో కనిపిస్తుంది. అంధుడిగా ఉన్న ధృతరాష్ట్రునకు అంతఃచక్షు విదురుడు. దుర్యోధని రూప విలాసాలను చూడలేని ధృతరాష్ట్రుడు విదురుని మాటల వలన దుర్యోధని అంతర్గతాన్ని ఆంతర స్వరూపాన్ని సమగ్రంగా దర్శించగలిగాడు. రాజ్య

పాలన ఎందు తన అజాగ్రత్త అప్రమత్తతలను తత్కాలికంగా గుర్తింపగలిగాడు. వృత్తములోని ప్రవృత్తిని, వృత్తి మార్గాలను, లౌకిక పారమార్థిక విలువలను గ్రహింపగలిగాడు. మానవ జీవన పరమావధికు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొనగలిగినాడు. ఈ విధంగా ధృతరాష్ట్రునికు అన్ని విధాల అంతర్గత రహస్యాలను, ప్రజల పట్ల స్థితిగతులను విదురుని ద్వారా ధృతరాష్ట్రుడు అవగాహన చేసుకుని ఈ మహాభారతంలో మహోదాత్తమైన సకల నీతుల కూడలి విదురుడిగా దృశ్యమానమవుతున్నాడు. అందుకే జ్ఞాతావతి విదురో విందహ అని అమరం నిర్వచిస్తుంది. మూలభారత ఉద్యోగ పర్వంలో విదురు నీతికి సంబంధించిన 590 శ్లోకాల పరిమితిలో ప్రస్తావించబడ్డాయి. కవిత్రేయ భారతంలో 85 పద్యాల పరిమితిలో సంక్షిప్తంగా రచన గావించారు. విదురు నీతి లౌకిక ధర్మశాస్త్ర గ్రంథంగా విరాజమానమవుతుంది. కవిత్రేయ భారత విదురు నీతి సామాజిక తత్వాన్ని స్థాళీపులక న్యాయంగా ఆస్వాదిద్దాం. కళాకుశలుడు, ప్రాజ్ఞుడు, ప్రగల్భుడు, శుచిమిత్రుడిగా, భక్తి, శీలము, బలము, ఆరోగ్యము, సంప్రియత్వము కలవారే మంత్రిగా నియమించాలి అని కౌటిల్యుడు వివరించాడు. శాంతి పర్వంలో విదుర్ని మంత్రి సత్తముడుగా కీర్తించిన తీరు కౌరవ సామ్రాజ్యంలోనే కాక పాండవుల పలుకుబడిలో కూడా ధర్మరాజు మంత్రిత్వంలో విదురుడు అతి కీలకమైన సంధి విగ్రహ షాడ్గుణ్య చింతనకు మంత్రిగా నియమించినట్లు అవగతమవుతుంది. ధృతరాష్ట్ర మహారాజు కూడా విదుర్ని దీర్ఘదర్శునిగా, పరంగితజ్ఞునిగా అభినందించాడు. నిధులు లేక దక్ష్యమానమైన శారీరక బాధలను, కారణాలని గుర్తించమని ధృతరాష్ట్రుడు విదుర్ని ఆహ్వానించగా, రాజు ఆంతరంగిక సమస్యలను పోగొట్టడం మంత్రి కర్తవ్యమని భావించి నయ విశారదుడైన విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో, బలవంతుడు పైనెత్తిన బలహీనుడు ధనము కోలుపడిన ఎతడు, మృచ్చిల వ్రీచువాడు కామాకుల చిత్తుడు నిద్రలేక కుందుదురధిపా. ప్రభు, ఉత్తములతో బలవంతులతో విరుధము దుర్బలకు ఉచితం కాదు. వారికి రాత్రివేళ నిద్రపట్టదు. ఇంకనూ ఇతరుల సంపదలు హరించిన వారికి కాముకునకు, చోరునకు నిద్రపట్టదు. వారు కుమిలిపోతూనే ఉంటారు. నిద్ర లేమికి గల కారణాలను అన్వయించి సమాధానమివ్వగలిగిన వివేక విజ్ఞుడు విదురుడు మాత్రమే. అరిది బిల్లు కాని ఉజ్వల శర మొక్కని నుంచు దప్పి జనునేపరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజునతని భూమి చెరచున్. ఒక గొప్ప విలుకడు ప్రయోగించడి బాణం ఒక్కనిని మాత్రమే హతమార్చగలదు, లేదా కొన్ని సమయాల్లో తప్పిపోవచ్చును. కాని నేర్పరి అయిన నీతిమంతుడు ప్రయోగించేడు ఉత్కృష్టమైన ప్రయోగాలు శత్రు రాజును, అతని భూమిని కూడా నాశనం చేయగలవు అని నీతివాక్యాన్ని వివరించి చెప్పినాడు. ఇంకనూ ధృతరాష్ట్ర మహారాజు, ఒకటి గొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి నాలుగు వశ్యములుగా చేసి గేనిటిని గెల్చి ఆరిటిని రింగి ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు. బుద్ధి అనడి ఒకదాన్ని గ్రహించి ఏ పని చేయవలెను, ఏ పని చేయరాదు అని రెండింటిని నిర్ణయించుకొనవలెను. ఆ తర్వాత బగవారు, తనవారు, మధ్యరకం వారు అను మూడు తెరగుల మనుష్యులను సామదాన భేద దండోపాయాలనే 4 ఉపాయాల ద్వారా వశపరుచుకోవాలి. పిదవ పంచేంద్రియాలను జయించాలి. సంధి, విగ్రహము, ఆసనము, ద్వైదీభావము, ఆశ్రయము అను 6 తెలుసుకుని వ్యవహరించాలి. స్త్రీ, వేట, జూదము, పానము, పురుషవాక్కులు కఠినముగా శిక్షించుట, ధనాన్ని వ్యర్థంగా వెచ్చించడం అను 7 వ్యసనాలను విడిచి ప్రవర్తించాలి. కీర్తివాడి వివేకవంతుడు అని విదురుడు 1 నుండి 7 సంఖ్య వరకు రాజనీతిని సాంఖ్య నియమాలతో వివరించిన తీరు విదురుని నీతిజ్ఞతకు నిదర్శనంగా అలరారుతుంది. ధృతరాష్ట్ర మహారాజు విషపు సారం ఒక్కనిన్ను మాత్రమే చంపుతుంది. శస్త్రం ఒక్కనిన్ను మాత్రమే వధిస్తుంది. కాని సరికాని మంత్రాలోచన వల్ల కలుగు కలోలం రాష్ట్రాన్ని, ప్రజల్ని, రాజును కూడా రూపుమాపునట్లు చేస్తుంది అని విదురుడు మంత్రాలోచన వలన కలిగే అనర్థాలను సూచించాడు. అంతేకాదు, మంత్ర విషయంలో రాజు మందమతులను, దీర్ఘసూత్రులను, లఘుబుద్ధులను, స్తోత్ర పాఠకులను మంత్రంగం చేరాదనే హితవు పలికించాడు. లోకనీతి విషయాల్లో మానవ జీవితం సామాజిక జీవన బద్దమనటంతో లోక వ్యవహారంలో ఆదరింపబడు నీతివాక్యాల్లో విధి నిషేధాలు అవగాహన అత్యంత అవసరం. పండితుల లక్షణాలను ధృతరాష్ట్రం ఉపదేశిస్తూ, చెల్లియుండియు సైరణ చేయునతడు పేదవడియును అర్థికి ప్రియముతోడ తనకు గల భంగీచ్చున తండు పుణ్యపురుషులని చెప్పిరార్యులు కురువరేణ్యా. సాహసించి ఎదుటివారిని ఎదిరింపగలగడి సామర్థ్యం ఉన్నప్పటికీ వారిని ఎదిరింపక సహనంతో ఉన్నవారు పేదతనము కలిగినను
తాము ఆర్జించిన

0: మానవానికి ప్రేమతో తనకున్న దానితో కొంత ఇచ్చేవారు మిక్కిలి పుణ్యాత్మలను ఉపదేశం చేసినాడు. తగిన వేషం బుద్ధను దాను పొగడుకొనమీ నుచ్చియునుకీడు పొలుకమీ ఇచ్చి వగవకునికి తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట నడవడి కొప్పుసేయు.
1: మానవుడు తనకు తగిన వేషధారణలో ప్రవర్తనలు లోకంలో సంచరించాలి. ఆత్మస్థుతి హానికరం. ఎదుటి వ్యక్తి తన్ను బాధించిన పరుషపు మాటలు పలుకరాదు. అందుచేత తన బ్రతుకు తెరువు పూర్తిగా దిగజారిపోయిన చెడు మార్గాన్ని అనుచరింపరాదు. ఈ విధమైన ప్రవర్తన మానవుని శీలాన్ని అందాన్ని చేకూరుస్తుంది అని దురాష్ట్రుని మనోభావనకు అద్దం పట్టాడు విదురుడు.
0: నీతి పదంబునం బ్రతుక నేర్చుట ఉత్తమ పంగి శౌర్య సంజాతములై కలంబలచు సంపదలందుట మధ్యవృత్తి ఎస్పీతములైన భారవహ జీవనములే కలపంగనిష్టముల్ నీతికి బాహ్యమైన ధరణీ వరమెత్తురే వారినుత్తముల్.
1: మహారాజా, నీతి మార్గంలో బ్రతుకుటయే ఉత్తమమైన మార్గం. శౌర్య పరాక్రమాలచే సంపదలను పొందుట మధ్యమ పద్ధతి. ఇక ఎట్టి కోరికలు లేక భారంతో కూడిన జీవితాన్ని గడపడం అధమ మార్గం. నీతి తప్పిన వారిని ఉత్తములు ఏనాడూ మెచ్చుకొనరు అని ఒక్క విషయంలో సార సమన్వయం చేసిన నీతి కోవిదుడు విదురుడు. విదురుడు సామ్రాజ్య సంఘటన అన్నింటినీ తిలకించుచున్న తటస్థుడు. ప్రతి మానవ చిత్తవృత్తి నైజ స్వభావాలను గుర్తింపగలుగుతూ భవిష్యత్ సంఘటనల వల్ల రానున్న అర్థానర్థాలను చూడగలిగిన దీర్ఘదర్శి కావుననే ధృతరాష్ట్రుని మానసిక స్థితిగతులను గుర్తించి అతని దైన్యావస్థను చూచినప్పుడల్లా విదురుడు చూపిన జాలి ప్రేమ అధ పాతాళానికి దిగజారిపోతున్నాడని ఆత్మను ఉద్ధరింపవలనని విదురుని తపన, యథాశక్తి విదురుని ప్రయత్నము తత్వహిత నీతి బోధనలకు దారితీసింది. కాని ధృతరాష్ట్ర విదురోపదేశాలు మనశ్శాంతిని కలిగిస్తున్నను. మరుక్షణమే మమకారంలో పడి తన కొడుకును ఉన్నతమైన పదంలో తీసుకుని వెళ్తూ మానసిక క్షోభను అనుభవిస్తూనే ఉన్నాడు. మానవుని బుద్ధి గరిమకు రాజనీతి, లోకనీతి, మన పరిపక్వతకు హితోపదేశాలను, ఆత్మోద్ధరణకు తత్వోపదేశాలను ప్రవచించినాడు దీర్ఘదర్శి అయిన విదురుడు. మానవుడున్నంతకాలం విదురనీతి చిరస్థాయిగా శాశ్వత నీతి తత్వంగా ప్రభాభాసమానమవుతుంది. అందున మహాభారతంలో వెలిగించిన ఆరని ఆరు దీపాలలో విదురుని గుర్తింపబడింది. మనం ఇంతవరకు సాలిపులాకన్యాయంగా ప్రస్తావించిన కొన్ని నీతులు, ప్రస్తావించని అనేకానేక విషయాలు విదుర పాత్ర ద్వారా సామాజిక చైతన్యానికి వెలిగించిన దీపాలు. ద హెల్త్ ఆఫ్ ఎ కమ్యూనిటీ ఇస్ ఇన్ ఆల్మోస్ట్ అన్ఫ్లయింగ్ ఇండెక్స్ ఆఫ్ ఇట్స్ మోడల్స్ అన్న జే మార్టిన్ మాటలు చిరోధరియలే. ధర్మాలు నీతులు అనంతాలు. విదుర నీతులు, ధర్మాలు మానవ జాతికి సామాజిక జీవన విస్ఫూర్తికి అహర్నిశలు, జ్ఞాన జ్యోతిని ప్రసాదిస్తున్న ఆరని ఆశా దీపాలు. సర్వే భవంతు సుఖినః.
2: మీరింతవరకు విదుర నీతి సామాజిక జీవన స్ఫూర్తి డాక్టర్ పోలపెద్ది హనుమంత శాస్త్రి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. రైల్వే స్టేషన్లో స్లీపింగ్ ప్యాడ్స్ సేవలు ప్రారంభం, కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోత్సవాలు, ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026 మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రయాణికుల సౌకర్యాల విస్తరణలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ విజయవాడ రైల్వే స్టేషన్లో తొలి స్లీపింగ్ ప్యాడ్స్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో గుంటూరు, విశాఖపట్నం తరువాత మూడో స్లీపింగ్ ప్యాడ్స్ కేంద్రం కాగా విజయవాడ డివిజన్లో మొదటిది. మొత్తం 168 స్లీపింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేయగా వాటిలో 14 ప్యాడ్స్ మహిళలకు ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే కుటుంబ సభ్యులు కలిసి బస చేసేందుకు 3 ఫ్యామిలీ క్యాబిన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, ప్రతి నెల లక్షలాది మంది ప్రయాణికులు విజయవాడ స్టేషన్ను వినియోగిస్తున్న నేపథ్యంలో వారికి స్టేషన్ ప్రాంగణంలోనే పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆధునిక విశ్రాంతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్లీపింగ్ ప్యాడ్స్ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన, ప్రీతిపాత్రమైన ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జగన్మాత శ్రీ కనకదుర్గమ్మకు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా ఆషాఢ మహోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. జులై 15 నుంచి ఆగస్టు 12 వరకు జరిగే ఈ మహోత్సవాల్లో ఆషాఢ సార సమర్పణ, శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రులు, శ్రీ శాకంబరి మహోత్సవాలు, విశేష పూజలు, వేద పారాయణాలు, హోమాలు, మహాపూర్ణాహుతి వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జులై 27 నుంచి 29 వరకు జరిగే శ్రీ శాకంబరి మహోత్సవాలు ఈ ఏడాది ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పురాణాల ప్రకారం కరువు కాటకాల సమయంలో ప్రజల ఆకలి తీర్చేందుకు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ప్రసాదించిన అమ్మవారు శాకంబరి రూపంలో అవతరించారని విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని వందలాది రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మవారు శాకంబరి రూపంలో దర్శనమివ్వనున్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి, స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దిని వేగవంతం చేయటమే లక్ష్యంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని తిరువురు నియోజకవర్గం లక్ష్మీపురంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి కల్పించి వారికి స్థిరమైన ఆదాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అన్నారు. గతంలో ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజుల ఉపాధి కల్పించగా ప్రస్తుతం దానిని 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. అలాగే రోజువారీ కూలీని 300 రూపాయల నుంచి 312 రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన ఈగల్ ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్, వయోవృద్దుల సంక్షేమ శాఖ, ఈగల్ ఏపీ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఈగల్ ఏపీ ద్వారా మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా, విక్రయాలపై డేగకళ్లతో నిఘా ఉంచుతూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. దేశాన్ని పోలియోరహితంగా తీర్చిదిద్దటంలో సాధించిన విజయాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు. విజయవాడ అర్బన్ పరిధిలోని అయోధ్యనగర్ పీహెచ్సీ వద్ద జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియోరహిత సమాజాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కె. నవీన్ కుమార్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నాన్న, కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
2: అమలు,
1: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
2: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్లి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
1: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
1: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
9: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
10: జారీ చేయవారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వింటారు. ముందుగా కరుణ చూడవమ్మ తోడిరాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన

కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్రం వింటున్నారు. తర్వాత సుందరి నీదివ్య రూపము, కళ్యాణి రాగం, ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

మీరింతి వరకు శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్ గారి గానం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నమస్తే అమరావతి కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటనలు. ముందుగా నమస్తే అమరావతి కార్యక్రమంలో మాతృదేవత చిత్రం నుంచి చిత్ర పాడిన పాటను వింటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర

0: పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వినబోతున్న పాట ఆ నలుగురు. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: వినబోతున్న పాట మిస్టర్ నూకయ్య చిత్రం నుంచి హరిచరణ్ పాడిన పాటకు రచన రామజోగయ్య శాస్త్రి.

మీరు విన్నా పాట భూకైలాస్ చిత్రం నుంచి ఘంటసాల ఆలపించారు. వినబోతున్న పాట అమ్మ రాజీనామా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటకు సంగీతం చక్రవర్తి.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో, సహకార్సే సమృద్ధి అనే నినాదంతో భారతదేశ సహకార రంగం

0: గత కొంతకాలంగా బలోపేతమైంది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ది సంస్థలుగా సేవలందిస్తున్నాయి. గ్రామీణ రుణాల నుండి పాడి, మత్స్య, గృహ, మార్కెటింగ్ రంగాల వరకు సహకార సంఘాలు ఎంతో మందికి మార్కెట్లు, ఆర్థిక వనరులు, జీవనోపాధిని పొందేందుకు వీలు కల్పించాయి. వినియోగదారుల సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, గృహ నిర్మాణ సహకార సంఘాలు, వ్యవసాయ పరపతి సంఘాలు ప్రధానంగా కలిగిన ఈ సంఘాలు దాదాపు 30 కోట్ల మంది ప్రజల జీవితాలకు సహకారం అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2,55,000 పైగా గ్రామ పంచాయతీలలో సహకార సంస్థలు స్థాపించబడ్డాయి. నమోదైన 8 లక్షలకు పైగా సహకార సంస్థలలో 6 లక్షలకు పైగా సహకార సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ శాఖ చేపడుతున్న చర్యలు సహకార రంగపు పరివర్తనాత్మక సామర్థ్యాన్ని వెలికితీయాలని కేంద్ర ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా సహకార రంగానికి పునాదిలాంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు పీఏసీఎస్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించారు. 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఈ పీఏసీఎస్ అంటే డిజిటల్ సంఘాలుగా మార్చడం ఒక ముఖ్యమైన విశేషం. సహకార నిల్వ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 47 ధాన్యం నిల్వ గోదాములకు ఈ కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది. పాల సేకరణ, పంపిణీ నిర్వహణను మెరుగుపరచడానికి జాతీయ పాడి అభివృద్ది బోర్డు కోసం ఒక పాల సరఫరా సమీక్ష డాష్ బోర్డు పోర్టల్ను ప్రారంభించారు. అదనంగా జాతీయ పట్టణ సహకార ఆర్థిక అభివృద్ది సంస్థ యొక్క 2 ప్రధాన కార్యక్రమాలైన సహకార సీబీఎస్, సహకార సహయోగిలను ఆవిష్కరించారు. సహకార సీబీఎస్ పట్టణ సహకార బ్యాంకుల కోసం రూపొందించిన ఒక కేంద్రీకృత కోర్ బ్యాంకింగ్ పరిష్కారం. సహకార సహయోగి వినియోగదారుల సేవలు, బ్యాంకింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి రూపొందించిన ఒక సంభాషణాత్మక ఏఐ ఆధారిత వేదిక. సహకార రంగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఆత్మ నిర్భర్తమే భారత్ కి అనేక ముష్కిలో కా హల్ హై ఔర్ ఆత్మ నిర్భర్తా కా ఏక్ బెహతరీన్ మోడల్ సహకార్ భీ హై. పూజ్య బాపూ నే సహకార్ కేసే స్వావలంబన్ కా జో మార్గ్ దిఖాయా ఉస్కో సర్దార్ సాహబ్ నే జమీన్ పర్ ఉతారనే కా కామ్ కియా. ఔర్ జబ్ సహకారీ కీ బాత్ ఆతీ హై సాథియో, సహకారీ క్షేత్ర మే అమూల్ నే ఏక్ అప్నీ పెహచాన్ బనా ది. అమూల్ జైసే బ్రాండ్ నే పూరీ దునియా మే గుజరాత్ కే కోఆపరేటివ్ మూవ్మెంట్ కీ ఏక్ తాకత్ కా పరిచయ కరాయా హై, ఏక్ పెహచాన్ బనాయి.
0: సహకార సంఘాలపై కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ,
2: జో సంపూర్ణ దేశ్ కీ అర్థతంత్ర కో తో గతి దే హీ సక్తా హై, పరంతు 140 కరోడ్ కీ ఆబాదీ కో కామ్, సన్మాన్ ఔర్ ఉన్కో సమృద్ధ బనానే కా కామ్ అగర్ సబ్సే జ్యాదా కోయి సెక్టర్ కర్ సక్తా హై తో హమారా కోఆపరేటివ్ సెక్టర్ కర్ సక్తా హై. తో మిత్రో, మే తో ఆజ్ ఆప్కా ఆహ్వాన్ కర్నే ఆయా హూ, ఆయే సహకారితా మంత్రాలయ కే సాథ్ జుడియే ఔర్ జుడ్కర్ భారత్ కే కోఆపరేటివ్ మూవ్మెంట్ కో నయి గతి, నయి దిశా ఔర్ నయే లక్ష్య కో సిద్ధ కర్నే కే లియే హౌసలా దీజియే. యహీ మేరీ ఆప్ సభీ సే ప్రార్థనా హై.
0: ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతి వృత్తుల వారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5 ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు స్వల్పకాలిక సహకార పరపతి వ్యవస్థకు క్షేత్రస్థాయి పునాదిగా నిలుస్తాయి. ఇవి గ్రామీణ ఆర్థిక సేవలకు తొలి సంప్రదింపు కేంద్రంగా పనిచేసే బహుళ సేవా సంస్థలుగా చురుకుగా పనిచేస్తున్నాయి. 2925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63

0: గణపతి సంఘాలను బలోపేతం చేశారు. 54,000కు పైగా పీఏసీఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విమాన, రైలు టికెట్లు, ఆధార్ సేవలను అందిస్తున్నాయి. 39,000కు పైగా సంఘాలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించే పీఎం కిసాన్ సమృద్ది కేంద్రాలుగా రూపొందాయి. ఇప్పటి వరకు 37,454 కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి మత్స్య సహకార సంఘాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,55,000కు పైగా గ్రామ పంచాయతీలలో పీఏసీఎస్లు ఉన్నాయి. 87,159కి పైగా గ్రామ పంచాయతీలకు పాడి సహకార సంఘాలు, 29,964కి పైగా గ్రామ పంచాయతీలకు మత్స్య సహకార సంఘాలు విస్తరించాయి.
1: तीन बहुराज्य सहकारी समिति बनाई है, एक एक्सपोर्ट के लिए, एक बीज के लिए और एक ऑर्गेनिक के सर्टिफिकेशन, ब्रांडिंग और मार्केटिंग. मैं पूरे विश्वास के साथ कह सकता हूं, ये तीनों समितियां आने वाले दिनों में जिस तरह से हमारे कोऑपरेटिव के आज अमूल, इप्को, क्रिप्को बहुत अच्छी कोऑपरेटिव दुनिया जानती है, इसी प्रकार से तीनों समितियां आगे बढ़ेगी, इसका मुझे विश्वास है.
0: ఈ విస్తరణ సహకార సేవల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద వికేంద్రీకృత ధాన్యం నిల్వ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. 145 పీఏసీఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. మెరుగైన సేకరణ, మార్కెట్ లభ్యత కోసం సహకార సంఘాలను ఆధునిక రైతు సంఘాలతో అనుసంధానిస్తున్నారు. సుమారు 4,200 పీఏసీఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధి కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ లేకుండా పరిమితిని 3 కోట్ల రూపాయలకు పెంచారు. పాడి పరిశ్రమ సహకార సంఘాల ద్వారా పాలు సేకరించే సామర్థ్యాన్ని రాబోయే 5 ఏళ్లలో 50% పెంచాలని వైట్ రెవల్యూషన్ 2.0 ప్రారంభించారు. ఇందులో మహిళల భాగస్వామ్యానికి పెద్దపీట వేశారు. ఈ వైవిధ్యీకరణ గ్రామస్థాయిలో నిత్యావసర సేవల లభ్యతను మెరుగుపరిచింది. నాణ్యమైన విత్తనాల కోసం భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్, బీబీఎస్ఎస్ఎల్, ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్, ఎన్సీఓఎల్, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, ఎన్సీఈఎల్ వంటి జాతీయ సంస్థలను స్థాపించారు. బీబీఎస్ఎస్ఎల్ సహకార నెట్వర్క్ ద్వారా భారత్ బీజ్ బ్రాండ్ పేరుతో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీని చేపడుతుంది. సేంద్రియ ఉత్పత్తుల సమీకరణ, సేకరణ, ధృవీకరణ, పరీక్ష, బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం ఎన్సీఓఎల్ పనిచేస్తుంది. ఈ సంవత్సరం జూన్ నాటికి దీనిలో 14,286 సభ్య సహకార సంఘాలు ఉన్నాయి. ఎన్సీఈఎల్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన మిగులు వస్తువులు, సేవలను ఎగుమతి చేయడానికి సహకరిస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి ఎన్సీఈఎల్ 38 దేశాలకు 6,295 కోట్ల రూపాయల విలువైన 15.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులను నమోదు చేసింది. సహకార రంగం కేవలం వ్యవసాయానికి పరిమితం కాకుండా రవాణా రంగంలోకి కూడా అడుగుపెట్టింది. డ్రైవర్ల యాజమాన్యంలో నడిచే భారత్ టాక్సీ సహకార ప్లాట్ఫామ్ లక్షలాది మంది డ్రైవర్లు, కస్టమర్లతో మెట్రో నగరాల్లో విజయవంతంగా నడుస్తోంది. ప్రజలకు సరసమైన, సురక్షితమైన, నమ్మకమైన రవాణా సేవలను అందిస్తూనే డ్రైవర్లకు ఆర్థిక సాధికారత కల్పించడం దీని లక్ష్యం. ప్రస్తుతం భారత్ టాక్సీలో 6,37,000 మంది రిజిస్టర్డ్ డ్రైవర్లు, 35,77,000 మంది రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. ఈ సేవ ఢిల్లీ, ఎన్సీఆర్, గుజరాత్, లక్నో, చండీగఢ్, ముంబై, జైపూర్, కాన్పూర్లలో అందుబాటులో ఉంది. రాబోయే కొద్ది నెలల్లో రాంచీ, పాట్నా, గౌహతి, భోపాల్, కోల్కతా, ఇండోర్, నాగపూర్లలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
1: यूटिलिटी एग्रीगेटर कोऑपरेटिव को हम आगे आने वाले दिनों में विकास करने वाले हैं और दोनों प्रकार के इंश्योरेंस इप्को टोक्यो के प्रयोग को सफल करते हुए हम एक कोऑपरेटिव लाइफ इंश्योरेंस की कंपनी भी बनाने जा रहे हैं जो इंश्योरेंस के क्षेत्र में भी कोऑपरेटिव को बहुत आगे बढ़ाएगी. मित्रों, ये 5 साल एक प्रकार से इसका पल पल, दिन दिन, हर महीना, हर साल
2: కోఆపరేటివ్.

0: के इंफ्रास्ट्रक्चर को सैन सैन बढ़ाने में हमारे मंत्रालय ने सभी को साथ लेते हुए बहुत परिश्रम किया है.
1: సహకార రంగంలో వృత్తి నైపుణ్యాలు పెంచడానికి పరిశోధనలు చేయడానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇది కింది స్థాయి సిబ్బంది నుంచి నాయకుల వరకు అందరికీ ఆధునిక నిర్వహణ పద్దతుల్లో శిక్షణ ఇస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ కోఆపరేటివ్ ట్రైనింగ్, నాబార్డు ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇవి సహకార సంఘాలలో పాలన, నాయకత్వం, నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. సహకార సంఘాల వృద్ధికి ఆర్థిక వనరులను సమకూర్చడంలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDC కీలక పాత్ర పోషించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో NCDC 1.55 లక్షల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయగా 1.27 లక్షల కోట్ల రూపాయలను విడుదల చేసింది. అలాగే 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రోత్సాహక పథకం కింద ఈ సంవత్సరం మే నాటికి FPOలు, క్లస్టర్ ఆధారిత వ్యాపార సంస్థలకు 2,320 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిరంతర ఆర్థిక సహకారం వివిధ రంగాలలో సహకార వ్యవస్థ విస్తరణను వేగవంతం చేస్తుంది. గడిచిన 5 సంవత్సరాలలో సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్దికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ, విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ది ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ది కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ది, భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శ్రోతలకు ఒక ప్రకటన. ఖతర్ దేశ ఫాదర్ అమీర్ గౌరవనీయులైన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ గారు 12వ తేదీన కన్నుమూశారు. దివంగత ప్రముఖునికి గౌరవ సూచికంగా 13వ తేదీ అంటే ఈరోజు సోమవారం నాడు భారతదేశమంతటా ఒకరోజు రాష్ట్ర సంతాప దినంగా పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందువలన ఎటువంటి అధికారిక వినోద కార్యక్రమాలు ప్రసారం కావు. గమనిక విన్నారు. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పాండురంగ మహత్యం ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: కొత్త బంగారు లోకం ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటకు సంగీతం మిక్కీ జే మేయర్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అల్లుడు గారు చిత్రానికి యేసుదాసు చిత్ర పాడిన పాట.

మీరు వింటున్నారు చిత్రగీతాలు. గోపీగారి సాహిత్యంలో గృహప్రవేశం ఈ చిత్రానికి పి. సుశీలా గానం చేసిన పాట.

కార్యక్రమంలో తరువాత ఠాగూర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన సుద్దాల అశోక్ తేజ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. దేశ సర్వతోముఖ అభివృద్ది వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన కోరింది. అమెరికా తమపై జరిపిన దాడులకు తాను ప్రతిగా జార్డన్, కువైట్, బెహ్రెయిన్లో అమెరికా వ్యవస్థలపై దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ప్రతి పౌరుడి జీవితంలో సర్వతోముఖ అభివృద్ది, సానుకూల మార్పును తెచ్చినప్పుడే అది దేశ ప్రగతికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, ఇదే స్ఫూర్తితో భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు. మహిళల సంక్షేమం ఉండేలా చూడడం, యువతరాన్ని రక్షించి పెంపొందించడం, దేశం ఐక్యత, భద్రత, శ్రేయస్సు, క్రమబద్దమైన పాలన కోసం అవసరమైన ఏర్పాట్లను నిరంతరం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి నిరంతర కర్తవ్యమని ఆ శ్లోకంలో తెలియజేసినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈ వెళ్ళ నుంచి 2 కొత్త నేర నిరోధక చట్టాల అమల్లోకొచ్చాయి. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన బిల్లుకు రాష్ట గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలియజేశారు. ఈ ఏడాది జూన్లో అసెంబ్లీ ద వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026, వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే కఠినమైన నేర నిరోధక బిల్లును ఆమోదించింది. ఇటువంటి బిల్లుల కారణంగా సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన, వ్యవస్థీకృత నేరాలపైన వేగంగా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టాలు వీలు కల్పిస్తాయని రాష్ట ప్రభుత్వం చెప్పింది. నిరసనల పేరుతో హింసకు పాల్పడడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించడానికి సహించేది లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇదివరకే స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయలు విలువైన 7

0: ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ ఉంది. అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, గుజరాత్లోని సురేంద్ర నగర్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్ లో కూడా ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలను ప్రారంభించనున్నారు. సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వచ్చి మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్ లో జరిగే 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ సమాపేశం ప్రారంభోత్సవంతో పాటు మొదటి అంతర్జాతీయ ఇన్వెస్టిగేటర్స్ క్రైమ్ కాంపిటీషన్ సదస్సులో పాల్గొంటారు. 2022 తర్వాత భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ, 47 దేశాల చట్టాల అమలు సంస్థల ప్రతినిధులు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఇందులో భాగంగా అమిత్ షా ఏఐ ఆధారిత ఆర్థిక నేరాల దర్యాప్తు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, భారత్ లో మొట్టమొదటి మీడియా ఫారెన్సిక్ సెంటర్ పై దృష్టి సారించే 3 సరికొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లను కూడా ఆవిష్కరిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించే ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించి యూరప్ తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్ లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్, సీఈఓఈ, ఐసీఈఎక్స్ స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లతో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 14-15 తేదీల్లో బెల్జియంలో పర్యటిస్తారు. ఇండియా యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ కు ఆయన హాజరవుతారు. ఈ నెల 16-17 తేదీల్లో పీయూష్ గోయల్ ఫిన్లాండ్ లో పర్యటిస్తారు. భారత్ ఆరోగ్య పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ అందించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజల సూచనలను ఆహ్వానిస్తోంది. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందించే, నమ్మకమైన, అందరినీ కలుపుకుని పోయే స్వయం సమృద్ధ, ఫలితాల ఆధారిత ఆరోగ్య పరిశోధన వ్యవస్థను పెంపొందించేందుకు ఈ విధానం కృషి చేస్తుంది. ఆరోగ్య రంగంలో ఫలితాలు మెరుగుపరిచేందుకు, సమానత్వం సాధించేందుకు అత్యున్నత ప్రమాణాలు గల నైతిక, వినూత్నమైన పరిశోధనలను ప్రోత్సహించడం, కొత్త ఆరోగ్య ప్రాధాన్యతలను పరిష్కరించడం ఈ ముసాయిదా లక్ష్యం. వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన చర్చలు, వారి నుంచి సేకరించిన సూచనలు, సిఫార్సులను చేర్చి ముసాయిదా విధానాన్ని తయారు చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమానికి సంబంధించి తమ ఆలోచనలను, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా ప్రధానమంత్రికి నేరుగా తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ ఎపిసోడ్ కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. నీటి నిర్వహణలో దేశాన్ని స్వయం సమృద్దంగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ చెప్పారు. న్యూఢిల్లీలో గ్రామ పంచాయతీల ద్వారా వాటర్ బడ్జెటింగ్, వాటర్ సెక్యూరిటీ ప్లానింగ్ అనే అంశంపై జరిగిన మాస్టర్ ట్రైనర్ల జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అర్థవంతమైన మార్పును సాధించవచ్చునని భారద్వాజ్ అన్నారు. దీన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించిన ఆయన మంత్రిత్వ శాఖ గత దాదాపు 1.5 సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తోందన్నారు. శిక్షణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అమలు చేయాలని వివేక్ భారద్వాజ్ ప్రతినిధులను కోరారు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తమ ప్రస్తుత ఐఫర్ ఐ ఆపరేషన్లో భాగంగా జార్డన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన క్షిపణి డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాను ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ జార్డన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, బహ్రెయిన్లోని షేక్ ఈసా ఎయిర్బేస్, కువైట్లోని అలీ అల్ సలాం అహ్మద్ అల్ జబర్ ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. తాము జరిపిన దాడుల్లో ఇంధన డిపోలు, మందుగుండు సామాగ్రి నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే హోర్ముజ్ జలసంధిలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్లోని పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వ్యవస్థ సెంట్కామ్ పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. వింబుల్డన్ టెన్నిస్ లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో జరిగిన ఫైనల్లో రెండవ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్ ను సిన్నర్ 6-7, 7-6, 6-3, 6-4 గేమ్స్ తేడాతో ఓడించారు. సిన్నర్ కు ఇది వరుసగా రెండో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా మొత్తంగా 5వ గ్రాండ్ స్లామ్ విజయం, వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. విశేషాలు మరొకసారి. దేశ సర్వతోముఖాభివృద్ది వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన, సలహాలు, సూచనలు కోరింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను వరుసగా రెండోసారి గెలుచుకున్నారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ను ఓడించి సిన్నర్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి
1: కార్మికుల కార్యక్రమం.
2: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మికులలో మోకాళ్ళు, తుంటె సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, వీటి గురించి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కెవి గురువర్ధన్ కుమార్ గారితో పరిచయం వింటారు.
3: డాక్టర్ కొత్త వెంకట గురువర్ధన్ కుమార్ గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ ఎముకలు, కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులుగా ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు, ఇటీవల కాలంలో ఈ ఎముకలు, కీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు చాలా గణనీయంగా పెరిగినట్లుగా మనకి గణాంకాలు కానివ్వండి, లేకపోతే మనకు తెలిసినంతలో చాలామంది చెబుతున్నారు. గత రోజుల్లో వయోధికుల్లో ఎక్కువగా చెప్పేవాళ్ళు మోకాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, ఇవి మాత్రం ఇలా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇవాళ రోజున వయసుతో నిమిత్తం లేకుండా కూడా 30-40 వయస్కుల్లో కూడా ఈ సమస్యలు తరచూ చెబుతూ ఉంటున్నారు, మనం వింటూ ఉన్నాం. అసలు డాక్టర్ గారు, పెద్దవాళ్లలో ఎక్కువగా వచ్చే ఇబ్బంది గురించి మనం అనుకుందాం. ఎందుకని ఈ మోకాళ్ళు, కీళ్ళు, తుంటె, ఈ నొప్పులు సర్వసాధారణంగా ఎందుకు వస్తుంటాయో ముందు చెప్పండి. వీటికి ప్రధాన కారణాలు ఏంటి?
4: ఈ మధ్యకాలంలో వయసు పరిమితి లేకుండా అందరికీ అనారోగ్యాలు వస్తున్నాయి. సో ముందుగా పెద్ద వయసు వాళ్ళ గురించి మాట్లాడదామండి. పెద్ద వయసు వాళ్ళకు ఎందుకు వస్తున్నాయి అంటే కనుక, సపోజ్ 3 ఇయర్స్ జనరేషన్ ముందు, అప్పుడు 70-80 ఇయర్స్ ఉన్న జనరేషన్, సపోజ్ మా నాన్నగారు, మా పెద్ద నాన్నగారు, లేకపోతే మా తాతగారు అనుకోండి, వాళ్ళెవరికి నొప్పులు లేవండి. కానీ ఇప్పుడున్న 50-60-40 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ప్రధానంగా 2-3 కారణాలు చెప్పొచ్చు. ఒకటి, మన లైఫ్ స్టైల్, మన కూర్చునే విధానం కానివ్వండి, మనం చేసే పని విధానం కానివ్వండి, పన్ను తగ్గిపోయినాయి మనుషులకి. ఇంతకుముందు ఉదయం తెల్లవారుజాము 4-5 లేచి పొలం పనికి వెళ్ళటము, వ్యవసాయానికి వెళ్ళటము, లేకపోతే కనుక ఇతర ఇతర పనితో కూడిన పనులు,
3: ఇంటి పనులతో సహా,
4: ఇంటి పనులతో సహా అన్ని. సో ఇప్పుడున్న సఫిస్టికేషన్ లాగా మిక్సీ గ్రైండర్ అయ్యాలని లేవండి, అన్ని పనులు చేసుకునేవాళ్ళు. సో ప్రతి ఆర్గాన్ అండ్ ప్రతి జాయింట్ అన్ని కదిలేవి పూర్వంలో. ఇప్పుడు ఏమైంది, మనకి పని తగ్గిపోయింది, మనుషులు ఎక్కువ మోస్ట్ సెడెంటరీ ఉన్నారు, లేకపోతే సివియర్ విగరస్ వర్క్, సపోజ్ ఇండస్ట్రియల్ వర్క్లు తీసుకుందాం అనుకోండి, వాళ్ళకి విపరీతమైన పని, ఖాళీ లేకుండా, రెస్ట్ లేకుండా.

0: అదే కనుక మనం సాఫ్ట్వేర్ ఇస్తున్నాం అనుకోండి, ఎక్కువ రెస్ట్, పని లేదు. సో ఒకటి కారణం మన పని, ఇది రెండు తిండి అండి, ఫుడ్. రెండు రకాలు కూడా ఫుడ్. కొంతమంది సార్ మేము చాలా నీట్గా తింటున్నాము, లెక్క పెట్టుకొని తింటున్నాం అన్నారు, కానీ ఇప్పుడు మనం తినే దాంట్లో క్వాలిటీ తగ్గిపోయిందండి. సో ఇంతకుముందు తెలుసు, ఒక బియ్యం బస్తా పండాలి అంటే కనుక 6 నెలలు 5 నెలలు ఉండేది, ఇప్పుడు 2 నుంచి 3 నెలల్లోనే మనకు కోత వచ్చేస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గింది. నెంబర్ 2, తినే క్వాలిటీ కూడా. సో ఎక్కువ మంది జంక్ ఫుడ్ తింటున్నారు. సపోజ్ మన ఇంటికి వెళ్ళగానే మనం పండుకొస్తే తినమండి, ఏ జంతికలో స్వీట్ మొక్కలో తింటున్నాం మనం. సో ఇలాగా, సో మనం చేసే పని తగ్గిపోయింది, తినే క్వాలిటీ తగ్గిపోయింది, అండ్ తినే క్వాంటిటీ తగ్గింది, క్వాంటిటీ అంటే తినే మోతాదు తగ్గింది, అలా దాని క్వాలిటీ తగ్గింది. ఈ కారణాల వల్ల నొప్పి వస్తున్నాయి. నెక్స్ట్, జాగ్రత్త. సో చాలామంది వరకు సెల్ ఫోన్లో ట్రీట్మెంట్ చూసుకోవడం, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుతున్నారు, లేకపోతే ఓవర్ కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకున్నారు. రూట్ కాజ్ కాకుండా పైన హాస్పిటల్ మెడికల్ షాపుల్లో కానీ లేకపోతే ఫోన్లో చూసుకో కానీ అందరూ వైద్యం వాడుకుంటున్నారు. అదే కానీ డాక్టర్ గారికి వెళ్తే మీకు పలాని ప్రాబ్లం వచ్చిందండి, తిండి వల్ల ఉండొచ్చు, మీరు చేసే పని వల్ల అని చెప్పేసి వైద్యం ఇస్తే కనుక రికవర్ తొందరగా అవుతారు.
1: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, ఈ మధ్య ఎక్కువగా మీలాంటి వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు, మోకాళ్ళ అరుగుదల ఎక్కువైందండి, డిస్కులు ప్రొలాప్స్ అయినాయండి, ఈ పదాలు ఎక్కువగా కూడా చెబుతూ ఉండటం గమనిస్తున్నాను డాక్టర్ గారు. ఈ మోకాళ్ళ అరుగుదల అనేటువంటిది కూడా ఈ నొప్పులు కానివ్వండి, లేకపోతే రకరకాల ఇబ్బందులకి కారణాలు అవుతుంటాయా? ఎందువల్ల ఈ అరుగుదల అనేటువంటిది వస్తుంది?
0: ఎందుకు వస్తుందంటే ముందు కొంచెం బేసిక్ ఎనాటమీ, అంటే లోన కీళ్ళలో ఏమిటో తెలుసుకోవాలండి. ప్రతి కీళ్ళలో ఎముక మెయిన్. ఎముకంటే మీరు గోడ తీసుకున్నారనుకోండి, గోడలో సిమెంట్ ఐరన్ లాగా ఎముక ఉంటుందండి. ప్రతి కీల్ చుట్టూ, ఎముక చుట్టూ కాట్లేజ్,
1: మృదులాస్థి,
0: మృదులాస్థి. ఎముక మీద పొర మృదులాస్థి ఉండి ఆ రెండు వైపులు మృదులాస్థి రాసుకుంటా ఉంటాయి. సరే, మృదులాస్థి ఎందుకు రెండు ఎముకలే రాసుకోవచ్చుగా అంటే, ఎముక్కి నరము రక్తం సరఫరా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ నరం ఉన్నది రాసుకుంటా ఉంటే బాగా నొప్పి తట్టుకోలేము మనం. ఈ మృదులాస్థకి నరము ఉండదు, రక్తము ఉండదు. సో ఆ రెండు రాసుకుంటా ఉంటే గనక నొప్పి లేకుండా, సో మనకి మనం వాడుక భాష ఉంటే ప్లాస్టిక్ లాగా ఏదో అడ్డు ఉంది, ఎముక ఎముక రాబడి అడ్డు ఉంది అనమాట. సో ఈ మృదులాస్థ పాడైపోవడం వల్ల నొప్పి వస్తుంది. సో అది ఎందుకు పాడైపోతుంది? సపోజ్ ఒక స్టిక్కర్ గోడ కట్టించామనుకోండి, గోడ కట్టుకున్నాళ్ళు స్టిక్కర్ గట్టిగానే ఉంటుంది, గోడ మెత్తబడితే ఆ స్టిక్కర్ కానీ టైల్ కానీ ఊడిపోయింది. అలానే ఇది కూడా మృదులాస్థకే ఆహారం, దానికి ఆహారం రక్తం లేదని చెప్పాను కదా ఇప్పుడు, దానికి ఆహారం ఎక్కడ వస్తుంది? ఎముకలో నుంచి కానీ కీళ్ళ మధ్యలో ఉన్న నీరు నుంచి కానీ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మృదులాస్థ ఆహారం ఎముక మీద డిపెండ్ అయిందో, ఎముక బలం తగ్గగానే దానికి ఆహారం తగ్గుద్ది. అట్ ద సేమ్ టైం మోకాలు ఉన్న గుజ్జు ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి కూడా తగ్గుతుంది. సో రెండు విధాలుగా మెల్లమెల్లమెల్ల చిన్న గాయాలు పడతాయి. సపోజ్ ఒక చిన్న గాయం రోడ్డు మీద పడింది అనుకోండి, దాన్ని వెంటనే పుడిస్తే బాగానే ఉంటుంది. ఆ చిన్న గాయం ఫస్ట్ పట్టడం చాలా కష్టం, పడిన గాయము పెద్ద అవడం చాలా ఈజీ. అంటే ఆ గాయం చుట్టూ ఉన్న కండ ఈజీగా లేచిపోతూ ఉంటుంది. సో అలాగే మొదటి దశలోనే మనం వైద్యం తీసుకుంటే కనుక ఆ మృదులాస్థను కాపాడుకుంటే కనుక ఎక్కువ రోజులు మోకాలు నొప్పి లేకుండా ఉంటుంది, ఎక్కువ బాధ పెరగకుండా ఉంటుంది, అది కాపాడగలేదు పెరుగుతూ ఉంటుంది. సో మృదులాస్థ ఎలా కాపాడుకోవాలంటే ఎముక కాపాడుకోవాలి. ఎముక ఎలా కాపాడుకోవాలంటే, సో ప్రతి ఎముకలో మనం అందరం కాల్షియం వేసుకుని సరిపోయింది అనుకుంటారు. సో ఎక్కువ ఎముకలో ముందు ఫస్ట్ ప్రోటీన్ అండి. ప్రోటీన్ ఇంటేక్ బాగా తీసుకుంటూ కాల్షియం, మినరల్స్, జింక్, మ్యాంగనీస్ ఇవన్నీ మినరల్స్ తీసుకుంటూ దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ అంటే మూమెంట్ చేస్తూ ఉంటే అవుతూ ఉంటుంది. సార్ కొంతమంది చెప్తారు, సార్ నేను 24 గంటలు నిలబడతానే ఉంటాను సార్, నాకు మూమెంట్ ఉంది కదా అంటూ ఉంటారు. సో 24 గంటలు నిలబడతా ఉందంటే ప్రతి జాయింట్ ఏదైనా కానీ అరగంటకు ఒకసారి దాని పొజిషన్ మారుతూ ఉండాలండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి, ఆయన 24 గంటల్లో 8 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఈ 8 గంటల్లో కనీసం 1 గంట సేపు కదలకుండా ఆ సిస్టమ్ ముందే కూర్చుంటా ఉంటారు. అంటే ఆ 8 గంటలు ఆ మెడలో ఉన్న ఎముకలు జాయింట్లు ఒక పొజిషన్లోనే ఉన్నాయి, ఒక అరగంట ఉపాగా. సో ఎప్పుడైతే కాంటాక్ట్ ఎక్కువసేపు కాంటాక్ట్ అరగంట కంటే ఎక్కువ ఉంటాయో అప్పుడు మృదులాస్ దెబ్బతింటుంది. సో ప్రతి అరగంట కనీసం 30 సెకండ్స్ లేకపోతే 20-20 రూల్, సో 20 సెకండ్స్ రూల్ అంటూ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం కానీ ఆ జాయింట్ కదులుతూ ఉంటే గనక ఆ మృదులాస్కి దెబ్బ తగలదు. సో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, మినరల్స్ తీసుకోవాలి, మూమెంట్ ఉండాలి. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే ఎంత వయసు అయినా కానీ బాధ లేకుండా ఉంటుందండి.
1: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, కార్మికులు ఉంటారు అనుకోండి, ఈ ముఠా పనులు చేసే కార్మికులు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, ఇలా ఎన్నో రకాల వృత్తులు చేసేటువంటి కార్మికుల్లో ఈ మోకాళ్ళ నొప్పులు, తుంటె నొప్పి ఎక్కువ చెబుతూ ఉంటారండి. కంటిన్యూగా నిలబడే ఉండి పనిచేసే కార్మికులు ఉంటారండి, వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు ఈ ఇబ్బంది. ఏమై ఉంటుంది, ఎందుకు వాళ్ళకి సమస్య వస్తుంది డాక్టర్ గారు?
0: రెండు కారణాలు, అగైన్ మజిల్స్, బోన్. మజిల్స్ అంటే కండరాలు, బోన్ అంటే ఎముకలు. ఈ రెండింటి ప్రాబ్లం వల్ల కానీ ఆమెకి నడు నొప్పి అనుకోండి, మోకాల నొప్పి అనుకోండి, కొత్తగా సయాటిక అంటున్నారు మన వాడుక భాషలో, అయిపోయి సయాటిక వర్డ్ వాడుక అయిపోయింది. డాక్టర్ గారు, డాక్టర్ నా సయాటిక వచ్చిందంటారు. మా మీ నొప్పి చెప్పండి, సయాటిక డయాగ్నోసిస్ మీరు చెప్పదని అడుగుతూ ఉంటాను జనరల్గా. మెయిన్గా ఏమంటారంటే కండరాలు పట్టేస్తూ ఉంటాయి అంటారు. సో కండరాలు పట్టడానికి కారణం రకరకాల కారణం అండి. నెంబర్ 1, ఓవర్ యూస్. సో ఉన్న బలం

0: ఎక్కువ వాడటం. సో ఎవరు మొయ్యలేరండి, ఉన్న బలం కంటే ఎక్కువ వాడితే మజిల్స్ అన్నీ ఈజీగా వీక్ అయిపోతాయి. ఎందుకు బలం రావట్లేదంటే, మనకి మజిల్స్ యాక్షన్ కాబట్టి కాల్షియం కావాలి, విటమిన్ డి కావాలి, జింక్ కావాలి, మెగ్నీషియం కావాలి. సో విటమిన్ డి ఎండలోకి వెళ్తే వస్తుంది. సార్ ఎండలో నేను పొద్దున్నే 5 నుంచి 6 దాకా 8 దాకా ఉంటాను సార్, నాకు విటమిన్ డి లేకపోవడం ఏందంటారు. కానీ విటమిన్ డి ప్రొడక్షన్ జనరల్గా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల ఎండలో ఉంటే సరిపోద్ది. సార్ ఎంతసేపు ఉండాలని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో అది స్కిన్ టెక్స్చర్ని బట్టి, తెల్లగా ఉన్న వాళ్ళు ఒక 5 నిమిషాలు అంటే సరిపోయింది, కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళు ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే స్కిన్ టెక్స్చర్ని బట్టి ఆ యూవీ రేస్ మనం చర్మంలోకి వెళితేనే విటమిన్ డి ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట, స్టేజ్ 1 విటమిన్ డి ప్రొడక్షన్. తర్వాత ఆ విటమిన్ డి వెళ్ళి లివర్ కాడికి వెళ్ళి సెకండ్ స్టేజ్ అవుతుంది, లివర్ నుంచి కిడ్నీ కాడికి వెళ్ళి థర్డ్ స్టేజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళకి చర్మం మీద పూర్తిగా బట్టలు వేసుకున్నా కానీ ఉపయోగం లేదు, లివర్ ప్రాబ్లం ఉన్నా ఉపయోగం లేదు, కిడ్నీ ప్రాబ్లం ఉపయోగం లేదు. సో వాళ్ళ చర్మం కానీ ఎండకు బాగా ఎక్స్పోజ్ అయ్యి లివర్ బాగా పనిచేస్తుంది, కిడ్నీ బాగా పనిచేస్తుంది అంటే కనుక వాళ్ళకి విటమిన్ డి ప్రొడక్షన్ అయింది. నెంబర్ 2 మెగ్నీషియం అండి. మెగ్నీషియం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ మనకి ఈజీగా మజిల్ ఫేటిక్. మజిల్ ఫేటిక్ అంటే మజిల్ అలసిపోవటం. మెగ్నీషియం జనరల్గా దినుసుల పొరల మీద ఉంటా ఉంటుంది. సో బియ్యం అనుకోండి, వీట్, బాజరా, ఇవన్నీ గోధుమలు అనుకోండి, వీటి మీద పొర మీద ఉంటుంది. ఇప్పుడు అందరం మనం ఏం చేస్తున్నాం, నైట్గా పాలిష్ చేసుకొని తినేస్తున్నాం. సో అందుకని కొత్తగా ఇప్పుడు మెగ్నీషియం ట్యాబ్లెట్స్ వచ్చాయి. 10 ఇయర్స్ బ్యాక్ మెగ్నీషియం ట్యాబ్లెట్స్ లేవండి అసలుకి. ఎప్పుడైతే మనం బాగా సొఫిస్టికేట్ బాగా పాలిష్ చేసి తింటున్నామో ట్యాబ్లెట్స్ వస్తున్నాయి అన్నమాట మెగ్నీషియంతో. సో ఈ మెగ్నీషియం, విటమిన్ డి, నెక్స్ట్ పాలు, కాల్షియం. సో ఇప్పుడు చాలా మంది చూస్తాను మా పిల్లలే పాలు తాగరండి, ఐ మీన్ పాలు పెరుగు తినరు. సో పెరుగు మధ్య చాలా మంచిది, కాల్షియం ఇస్తుంది, ప్రోటీన్ ఇస్తుంది. సో రోజు పెరుగు తింటూ పాలు తాగుతూ ముడి బియ్యం, అదే పొర ఉన్న బియ్యం తింటూ ఉండి ఫిజికల్ యాక్టివిటీ మన బలం ఎంత ఉంది అంతే చేస్తే కనుక ఆ నొప్పులు రాకుండా ఉంటాయండి.
1: డాక్టర్ గారు ఇప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన కారణాలని కాకుండా మీరు ముందే చెప్పారు మోతాదు మించి బరువు ఎత్తకూడదని కూడా.
0: అవునండి.
1: ఒకవేళ వాళ్ళకి ఈ బరువులు ఎత్తడం వల్లనే లేదా ఎక్కువసేపు నిలబడి ఉండటం వల్లనే నొప్పులు వచ్చాయి అనుకోండి,
0: అదేలేండి,
1: డాక్టర్ని సంప్రదిస్తే జాగ్రత్తలతో పాటు ఆ ఉన్న నొప్పి అంటే మూల కారణం ఏదో మీరు తెలుసుకుంటారు, దానికి ఏదో నిర్ధారణ పరీక్షలు చేస్తారు, ఎక్స్రే అని ఇలా ఏయో ఉంటాయి. నయం అయ్యేటువంటి వైద్య విధానాలు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం త్వరగా ఉపశమనం కలిగే విధమైన వైద్యం అందుబాటులో ఉందా?
0: డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక పేషెంట్ ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆ ఇబ్బంది స్టేజ్ కనుక్కోవాలి ముందు. మొత్తం అనారోగ్యం ఎస్టాబ్లిష్ అవుందా, ఆల్రెడీ వచ్చిందా, అనారోగ్యం స్టార్ట్ అయింది, అనారోగ్యంగా మొదలవ్వలేదా. సపోజ్ నిన్నే ఒక పేషెంట్ వచ్చారు, సార్ భుజం నొప్పి వస్తుంది, చేతులు లాగుతుంది, ఒళ్ళంతా లాగుతుంది అన్నారు. ఒక డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కాన్ తీశారు. ఎంఆర్ఐ స్కాన్లో చిన్న టేర్ ఉంది, టెండాన్ టేర్ ఉంది దాన్ని షోల్డర్ జాయింట్లో. డాక్టర్ గారు ఆపరేషన్ అన్నారు. సరే ఆ పేషెంట్ నాకు అక్కడ సెకండ్ ఒపీనియన్ వచ్చారు, సార్ ఇలా ఆపరేషన్ అంటున్నారని చెప్పేసి. మీ బాధ ఏందని చూస్తే ఆమెకు ఒళ్ళంతా నొప్పులే. సో షోల్డర్ టైర్ ఉంటే ఎక్కడ ఉండాలి, షోల్డర్లో నొప్పి ఉండాలి, భుజంలో నొప్పి ఉండాలి, ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి. అమ్మ మీ దగ్గర రక్తపరీక్షలు ఏమైనా ఉన్నాయా అని. ఆమె దగ్గర అన్ని రక్తపరీక్షలు ఉన్నాయి. విటమిన్ డి 9 ఉంది,
1: అది
0: B12 94 ఉంది. సో మనం రూట్ కాజ్ ట్రీట్ చేయాలండి. సరే చినిగింది కదా ఆపరేషన్ చేస్తే మళ్ళీ చినుగుద్ది, బలం లేదు కదా. సో ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా, డిసీజ్ కాజ్ ఎందుకు వచ్చింది, ఆ డిసీజ్ మెయిన్ అసలుకి ఆహార లోపం వల్ల ఇందాక అనుకున్నట్టు మనం ఉన్న బలం కంటే ఎక్కువ పనిచేస్తున్నారా. సో మనం ఫస్ట్ మనిషిని చూడంగానే చెప్పొచ్చు అండి. సపోజ్ మనము ఐలో కంట్లో చూస్తున్నాం రక్తం ఎంత ఉందని చెప్పేసి. నెక్స్ట్ హిస్టరీ, సార్ నాకు బోన్ పెయిన్స్, ప్రతి బోన్ నొప్పి వస్తుంది సార్ అని చెప్తాను, అది విటమిన్ డి కాల్షియం బ్లడ్ డెఫిషియన్సీ. సార్ నాకు నైట్ కండలు పట్టేస్తాయని చెప్తారు, పిక్కలు పట్టేస్తున్నాయి, విటమిన్ డి డెఫిషియన్సీ, మెగ్నీషియం, కాల్షియం డెఫిషియన్సీ. సార్ నాకు జుట్టు ఎక్కువ రాలిపోతుంది అంటూ ఉంటారు. సార్ నాకు గోర్లు పగిలిపోతుంది అంటారు, నా పెదాలు పగిలిపోతుంది అంటారు. అంటే ఇవన్నీ సిమ్టమ్స్ ఏంటంటే ఇనిషియల్ సిమ్టమ్స్ మినరల్స్ విటమిన్స్ డెఫిషియన్సీని అర్థం. సో పేషెంట్ హిస్టరీ బాగా తీసుకొని దాన్ని అవసరం పెట్టిన బ్లడ్ టెస్టులు చేసి తర్వాత ఇంకా అవసరం ఉంటే ఎక్స్రే, ఇంకా జబ్బు అర్థం కాదు ఎంఆర్ఐ స్కాన్ చేసి స్టెప్ బై స్టెప్ ఈ నిర్ధారణ ఉంది, అమ్మ మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, మీరు ఈ పని చేయొచ్చు. సపోజ్ ఎర్లీ స్టేజ్లో ఉన్నారనుకో మీకు ఏం బాధ లేదండి, బలంగా తినండి, ఈ మందులు వాడుకోండి. మనం జనరల్గా ఏమిస్తామంటే పెయిన్ కిల్లర్స్, ప్రతి ఆర్థోపరేషన్ ఫస్ట్ రిలై అంటే డిపెండ్ అయ్యేది పెయిన్ కిల్లర్సేనండి. నెక్స్ట్ దాని వాళ్ళ సపోర్టివ్ మెడికేషన్. సపోజ్ మీరు అన్నట్టు ఫస్ట్ వెన్ను పోసే ముక్క, నడువు నొప్పి వచ్చింది ఒక ఆయనకి, ఒక మోటా మేస్త్రికో పనిచేసిన ఇండస్ట్రీ వర్క్ నడువు నొప్పి వచ్చింది. ఫస్ట్ ఆయన పండుకోబెట్టి ఎముక నొక్కుతాం అన్నాడు, వెన్నుపూసలు ఎముక నొక్కుతాం. ఎముక నొక్కే నొప్పి వచ్చిందా, కండ నొప్పితే నొప్పి వచ్చిందా. సో ఎముక నొక్కితే నొప్పి వస్తుందంటే ఆల్రెడీ బోన్స్ దాకా డిసీజ్ వెళ్ళినట్టు అర్థం. సో ఎముక మీద నొక్కినప్పుడు నొప్పి రాలేదు, కండ మీద నొక్కినప్పుడు నొప్పి వచ్చిందంటే సో మజిల్ ఫెటిక్ అంటే మజిల్ అలసిపోయిందని అర్థం. సో దాన్ని బట్టి వైద్యం డిపెండ్ అయ్యింది. సో మజిల్ ఫెటిక్ ఇందా చెప్పినట్టు మెగ్నీషియం కానీ లీవో కరెంటిన్ అని మనం ఒకసారి నెయ్యి కూడా తింటాం మానేసేవండి.
1: అవునండి,
0: నాకు గుర్తుండి చిన్నప్పుడు నేను మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గుప్పెడులో నెయ్యి పోసేవాళ్ళు.
1: అవును,
0: ఇప్పుడు 2 చుక్కలు వద్దొద్దని చెప్తున్నాం. సో నెయ్యి చాలా మంచిది, నెయ్యిలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి తొందరగా కొవ్వు చేయవు మనకి. ఇప్పుడు అందరూ నా పొట్ట వస్తుంది, కొవ్వు వస్తుంది, నెయ్యి ఆపుతున్నారు. మనకి ఆ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడు ఎక్కువ వస్తాయంటే, మనం వేంపులు తింటాం కదండి, బజ్జీలు తింటాము, ఫ్రైలు వేసుకొని తింటాము, ఆ నూనె మళ్ళీ వాడతాం, దాంట్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. సో నేను జనరల్గా తిండి హ్యాబిట్స్ కూడా అడుగుతాను నేను, అంటే రోజు మొత్తం మీద ఏం తింటున్నారు మీరు అడుగుతాను నేను. సార్ నేను బాగా తింటాను సార్, పప్పు రెగ్యులర్గా తింటాను సార్ అంటారు. ఎన్నిసార్లు తింటారమ్మా అంటాను. రెండు సార్లు తింటాను సార్ వారానికి అంటారు. ఎంత తింటారనమాట, ఒక స్పూన్ వేసుకుంటాను సార్. సో 100 గ్రాములు ఉడికిన పప్పులో మనకి 6 నుంచి 8 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. సో ఒక మనిషి 60 కేజీలు ఉంటే 60 × 0.8 648 గ్రాములు ప్రోటీన్స్ తినాలి మనిషి రోజుకి. అలానే కాల్షియం రోజుకి 800 నుంచి 1000 మిల్లీగ్రామ్స్ తినాలి అడల్ట్స్లో చెప్పాను నేను. సో ఇలా ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకొని తినలేం కాబట్టి మన ఇండియన్ ఫుడ్ మిక్స్డ్ ఫుడ్ అన్నారు. సో మిక్స్డ్ డైట్, మనం పప్పు తినాలి, సాంబార్ తినాలి, పెరుగు తీసుకోవాలి, పాలు తాగాలి, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి నెయ్యి కూడా వేసుకోవాలండి కంపల్సరీ. అంటే నేను గుప్పెట్లో వేసుకుని చెప్పను కానీ కనీసం 4 చుక్కలన్న. సో ఆవు నెయ్యి బెటర్, ఆవు నెయ్యి మంచిదండి. సో ఇవన్నీ మిక్స్డ్ ఫుడ్ తీసుకుంటూ తగిన రెస్ట్. పూర్వం ఏంటంటే మనం నిండునప్పుడే పనిచేసేవాళ్ళం. సో కంపల్సరీ 6 తర్వాత రెస్ట్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, నైట్ 11 పని దాకా ఎవరు పనుకోవట్లేదు.
1: అవునండి,
0: టీవీలు అనుకోండి, సెల్ ఫోన్ అనుకోండి, అందరూ పనుకోవట్లేదు. ఈవెన్ ల్యాబరీలలో కూడా నేను చూస్తున్నాను, సార్ మీ నైట్ 12 దాకా పనుకోండి సార్ అని చెప్తున్నారు. ఎందుకంటే మా పిల్లలతో మాట్లాడతాం, టీవీ చూస్తాం సార్ అన్నారు. సో ప్రాపర్ రెస్ట్ లేకపోవడం, ప్రాపర్ డైట్ లేకపోవడం, ఉన్న బలం కంటే ఎక్కువ పనిచేయడం, సరిగ్గా తినకపోవడం కారణం అండి. సో నిజంగా పూర్వకాలం సైన్స్ ఉందో లేదో తెలియదు, కానీ నిజంగా చెప్పిన టైం కరెక్ట్ అండి. మన బాడీలో హార్మోన్స్ కూడా అలానే యాక్ట్ అవుతాయి. ఎర్లీ మీరు లేవగానే ఫస్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ హార్మోన్ అంతా మీ ఒంట్లో సరిగిన గ్లూకోజ్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తాయి. సపోజ్ మీరు 8-9 దాకా తినలేదనుకోండి, అది వెళ్ళి మజిల్ బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆ హార్మోన్ చేసి బాడీ గ్లూకోజ్ కావాలి, మజిల్ బ్రేక్ డౌన్ చేస్తాయి. సో ఫస్ట్ మజిల్ బ్రేక్ డౌన్ అయ్యేది స్మూత్ మజిల్. స్మూత్ మజిల్స్ అంటే ఇన్వాల్వ్ అంటే మన కంట్రోల్ లేని మజిల్స్ స్మూత్ మజిల్స్ అంటారు. సపోజ్ గుండె మజిల్స్, పేగు మజిల్స్, ఇవన్నీ స్మూత్ మజిల్స్ ఉంటారు. అవి ఫస్ట్ బ్రేక్ అవుతాయి. అవి బ్రేక్ అయ్యి బాడీ గ్లూకోజ్ తీసుకుంటుంది. నువ్వు మీరు ఫుడ్ తినేదాకా అవి బ్రేక్ అవుతానే ఉంటాయి. అలాగా సో పెద్దవాళ్ళు ఏం చెప్పినా కానీ సైన్స్ ఉంది, చిన్న నేను నమ్ముతాను
1: వాళ్ళు.
0: కొన్ని ఉన్నాయి అనుకోండి, కొన్ని బ్యాడ్ ఉన్నవి, కొన్ని అయితే నమ్మొచ్చు. సో ఆ టైంలో కనుక మనం తేసి తింటే కనుక బాడీలో మజిల్ బ్రేక్ డౌన్ తగ్గుద్ది. సో మీకు ఈజీగా ఆహారం వస్తుంది, ఈజీగా బలంగా ఉంటారు మీరు.
1: ఇవాళ రోజున ప్రతి 10 మందిలో 6-7గురికైనా కనీసం బీపీ షుగర్లు ఉంటున్నాయండి.
0: అవునండి.
1: ఇందులో కార్మికులేమి అతీతులు కాదు, కార్మికులకు రాదు, కష్టపడి పనిచేస్తున్నారులే. లేకపోతే ఇవాళ రోజున రైతుల్లో కూడా, వ్యవసాయ రైతాంగానికి కూడా, అంటే ఆ పొలం పనులు చేసేవాళ్ళు కూడా ఉంటున్నాయి. ఒకవేళ వారికి షుగర్ ఉండి ఈ కష్టజీవులు అంటే కార్మికులు, కర్షకులు ఇలాంటి వాళ్లకు ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు లాంటివి కూడా వస్తే, అది పని చేసినందువల్లనా లేదనుకుంటే మీరు చెప్పిన కారణాల వల్లనా కానీ, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో షుగర్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, షుగర్ కనుక కంట్రోల్ లేకపోతే కనుక ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ బూడిపోతూ ఉంటాయండి. పెద్ద బ్లడ్ వెజల్ ఒక 2 సెంటీమీటర్స్ డయామీటర్ ఉండదు అనుకోండి, సో గుండె నుంచి వచ్చే వెజల్. చిన్న చిన్న కాలుకెళ్ళే నరాలు mmలో ఉంటాయి, మిల్లీమీటర్స్, 2 mm 1 mm. ఫస్ట్ ఆ బ్లడ్ వెజల్స్ పూడిపోతాయండి. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మృదులాస్థాకి బ్లడ్ సప్లై లేదని చెప్పేసి, అది డిఫ్యూజన్ ద్వారా రావాలి. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ బూడిపోతూ ఉంటాయో, ఫస్ట్ నరాలు దెబ్బతింటూ ఉంటాయి, స్పర్శ తగ్గుతూ ఉంటుంది. స్పర్శ తగ్గినప్పుడు జనరల్గా మోకాల నరం స్పర్శ తగ్గడం చాలా టైం పడుతుంది, ఎందుకంటే మోకాల నరం చాలా పెద్దగా ఉంటుంది, పైనుంచి వస్తుంది. పాదాల్లో స్పర్శ తగ్గుతూ ఉంటుంది. పాదాల్లో తగ్గేసి పాదాలు వాళ్ళకి మెల్లమెల్లగా వంకరిపోతూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు బొట్టనవేలు పక్కకి వెళ్ళిపోవటము, మడియం పక్కకి వెళ్ళటము, ఈ డిఫార్మిటీ అంతా మోకాల మీద బరువు పడుతుంది. సో ప్రతి అడుగు మీరు వేసినప్పుడల్లా నేల నుంచి పాదానికి, పాదా నుంచి మోకాలు, మోకాల నుంచి తుంటి, తుంటి నుంచి వెన్నుపూస, ఇలాగ ప్రతి లెవెల్లో ఒక లోడ్ పడుతూ ఉంటుంది. ఆ లోడ్ పడ్డప్పుడు ఆ మోకాలు కనుక సరిగ్గా లోడ్ తీసుకోగలిగిందంటే, అంటే దానికి సరిగ్గా బలం ఉంది. తప్పు లోడ్ పడ్డా కానీ దాని బలం ఉంటే కనుక మోకాలు అరగదండి. తప్పు లోడ్ పడ్డప్పుడు ఆ మోకాలు సరే బలం లేదనుకోండి, మెల్లమెల్ల అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో నేను చాలా మంది పేషెంట్స్కి ఎవరికైతే ఫుట్ డిఫార్మిటీ ఉంటుంది అనుకోండి, వాళ్ళకి షూ మోడిఫికేషన్ ఇస్తాం. సో ఇన్సోల్ రైజ్ అని, హీల్ రైజ్ అని చెప్పేసి, లేకపోతే కనుక ఆ వేలు వంకరపోతే స్ట్రాపింగ్ అని, లేకపోతే వెబ్ స్పేసర్ అని చెప్పేసి, ఇలా రకరకాల మనకి స్ట్రాపింగ్స్ ఉంటాయి, ఇట్లా చెప్పులో మోడిఫికేషన్ ఉంటాయి. అప్పుడు ఆ మోకాల మీద లోడ్ కరెక్ట్గా పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేస్తూ ఉంటామో, మోకాల లోడ్ తప్పుపడేసి మోకాలు అరిగిపోతూ ఉంటాయి. సో డైట్ తీసుకోవాలి, మంచి డైట్, షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలి, డీఫార్మిటీ కరెక్షన్ చేసుకోవాలి. అలా ఉంటే కనుక జబ్బు ముదరదంటే.
1: రాత్రి నిద్రల్లో పిక్కలు పట్టేస్తూ ఉంటాయి డాక్టర్ గారు.
0: అవునండి.
1: మీరు వైద్యపరంగా క్రాంప్స్ ఏదో అంటారేమో.
0: అవును.
1: చాలా తీవ్రమైనటువంటి నొప్పి కూడా ఉంటదండి, అది భరించలేని నొప్పి, అమ్మో అని అల్లాడిపోతుంటారు.
0: ఫ్రాక్చర్ అయింది, పడిపోతా భయం.
1: ఎందుకు, దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి?
0: జనరల్గా పిక్క నొప్పి వచ్చే వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటే, వాళ్ళు హిస్టరీ అడిగితే కనుక వాళ్ళు పగలంతా గట్టి పనిచేస్తుంటారండి. పని చేసినప్పుడు నైటే వస్తుంది, మళ్ళీ పనిలో నొప్పి రాదండి. అది పనిలో కూడా నొప్పి వస్తుంది, ఇప్పుడు ఇంకా దానికంటే మనం ఎక్కువ

0: పని చేస్తే. కామన్ పిల్లలు కూడా ఈ మధ్య కంప్లైంట్ చేస్తారు, చిన్నసారి వాళ్ళు మా కూడా బాగా క్రికెట్ ఆడాడు సార్, వచ్చిన ఐటమ్స్ నొప్పి అన్నాడు. సో దాని మజిల్ క్రాంప్స్ రకరకాల కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టే విటమిన్ డి, కాల్షియము అండ్ మెగ్నీషియము, మ్యాంగనీస్, ఇవన్నీ. ఇంకోటి మనం బేసిక్ ప్యాథోఫిజియాలజీకి వెళ్తే అండి, ఎందుకు వస్తుందంటే కనుక మనకు గ్లూకోజ్ బ్రేక్ అవుతుంది. సో మనం ఫాస్ట్ నడుస్తున్నాం అనుకోండి, గ్లూకోజ్ బ్రేక్ అయ్యి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి లాస్ట్కి వెళ్ళిపోవాలి. కానీ ఫాస్ట్ ఫాస్ట్ నడిచినప్పుడు గ్లూకోజ్ ఎక్కువ బర్న్ అయ్యి లాక్టిక్ యాసిడ్ వస్తుంది. సపోజ్ మనం మామూలుగా మాట్లాడితే ఏమైనా మంట పెడతాం అనుకోండి, పొగ వస్తూ ఉంటుంది. సో దాన్ని బర్నింగ్ టైం ఇస్తే మొత్తం మంట అయిపోయి పొగరాదు, ఎక్కువ ఎక్కువ వేస్తూ ఉంటే పొగ వస్తాం, ఇలానే లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుద్ది. ఈ లాక్టిక్ యాసిడ్ మజిల్లో ఉండటం వల్ల నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ డ్రైవ్ చేయడానికి లీవో కాంటెంట్ అనే ఒక మైక్రో న్యూట్రియంట్ కావాలి. ఆ లీవో కాంటెంట్ లేకపోవడం వల్ల మజిల్ క్రాంప్స్ వస్తాయి. అది విటమిన్ డి అవ్వచ్చు, కాల్షియం అవచ్చు, జింక్, మ్యాంగనీస్, లీవో కాంటెంట్. సో అందుకని క్రాంప్స్ వచ్చిన పేషెంట్కి లీవో కాంటెంట్, మెగ్నీషియం, కోఎంజైమ్ క్యూ ఇవన్నీ లాక్టిక్ యాసిడ్ డ్రైవ్ చేసే అనమాట. అవి ఇస్తే క్రాంప్స్ తగ్గుతాయి. బేసిక్ విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఉంటుందండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ కొత్త వెంకట గురువర్ధన్ కుమార్ గారు. నమస్కారం.
0: నమస్తే అండి. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు కార్మికులలో మోకాళ్లు, తుంటె సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కెవి గురువర్ధన్ కుమార్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తనదాకా వస్తే శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానిక వింటారు.
3: అంట్లన్నీ కడిగి తుడిచి స్టాండ్లో సర్దింది సీతమ్మ. అమ్మగారిని ఏదో అడగాలన్నట్లు తటపటాయిస్తూ నిలబడింది. అది గమనించిన సుజాత, సీతమ్మా ఏమిటి విషయం, ఏం కావాలి అని అడిగింది. రెండు రోజులు సెలవు కావాలమ్మా అంది సీతమ్మ. ఎందుకే అడిగింది సుజాత. మా అబ్బాయి పట్నం నుండి వస్తున్నాడమ్మా, పండగ కాదు సెలవులు లేవు, ఇప్పుడెందుకే రావడం సుజాత అడిగింది. మరే మా వాడికి జ్వరం వచ్చిందంట, రెండు రోజులుండి వెళ్ళమన్నానమ్మా. జ్వరానికే అంత దూరం నుంచి రావాలంటే రెండు మాత్రలేసుకుంటే తగ్గిపోతుంది కదా. కాదమ్మా, మా మీద బెంగపెట్టుకున్నాడు, రెండు రోజులు దగ్గరుంచుకుని చూసుకోవాలి. పట్నంలో ఏం చేస్తున్నాడే, మొన్న 10వ తరగతి పరీక్షలు రాసిన దగ్గర నుండి మిఠాయికొట్లో పనిచేస్తున్నాడు. మీకు చెప్పాను కదమ్మా. ఆ చెప్పావు, నేనే మర్చిపోయాను. అమ్మా సెలవిస్తారా, పొద్దున్నే చీకటితో పనిచేసి వెళ్ళవే. అలాగేనమ్మా, మనసులోనే విసుక్కుంటూ వెళ్ళింది సీతమ్మ. మరునాడు చీకటితోనే వచ్చి పనిచేసి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి వెళ్లేసరికి 104 డిగ్రీల జ్వరంతో ఇంటికొచ్చి ఉన్నాడు సురేష్. అమ్మో బిడ్డకు ఒళ్ళు కాలిపోతోంది అని భయపడి దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. నీరుడు పరీక్ష, రక్త పరీక్షలు చేయించాడు డాక్టర్. టైఫాయిడ్ జ్వరమని తేలింది. జ్వరం ఎక్కువవుతూ తగ్గుతూ ఉంది. రోజులో 2 సార్లు 104 డిగ్రీలకు పెరగడం, 98.4 తగ్గటం జరుగుతూ ఉంది. విపరీతమైన చలితో వణుకుతున్నాడు. హాస్పిటల్లో చేర్పించమన్నారు డాక్టర్. 15 రోజులపాటు అబ్జర్వేషన్లో ఉంచారు. మందులు సెలైన్లతో సరిపోయింది. చాలా అప్పు కూడా అయింది. నయమయ్యాక సురేష్ని ఇంటికి తీసుకుని వచ్చింది సీతమ్మ. కళ్ళు తిరగడం, రక్తం లేకపోవడంతో నిరసించిపోయాడు. కోలుకోవడానికి నెలపైనే పట్టింది. 4 రోజుల తరువాత పనిచేయడానికి వచ్చిన సీతమ్మ మీద అరిచి వెళ్ళిపొమ్మంది సుజాత. అదికాదమ్మా అని చెప్పబోతున్న సీతమ్మని ఆపి, 2 రోజుల్లో వస్తానని వెళ్లావు, ఇప్పుడా వచ్చేది, ఏమీ చెప్పొద్దు కోపంగా అందామె. ఒక్కసారి వినండమ్మా, మా సురేష్ గాడికి నెలంతా జ్వరమే, హాస్పిటల్లో చేర్చాం, రక్తం లేదంట, నీరసంగా ఉన్నాడు, మొన్ననే ఇంటికి తీసుకొచ్చాం, అర్థం చేసుకోండమ్మా, బతిమాలుకుంది. అయినా సుజాత మనసు కరగలేదు. వద్దు, ఇక మీదట మా ఇంటికి పనికి రావద్దు అని కసిరింది. నేను పనిచేసిన రోజులకి అయినా జీతమియ్యండమ్మా, వేడుకుంది సీతమ్మ. ఈ 4 రోజులు నేనెంత టెన్షన్ పడ్డాను, పనిచేసుకోక తప్పలేదు, ఇంకా జీతమా, జీతము లేదు, గీతము లేదు, వెళ్ళు విసుగ్గా అని తలుపేసుకుంది సుజాత. చేసేది లేక ఉసూర్మంటూ వెళ్లిపోయింది సీతమ్మ. 2 రోజులు గడిచాయి. సార్, మా అబ్బాయి రేపు ఢిల్లీ నుండి వస్తున్నాడు, 2 రోజులు సెలవు కావాలి, మేనేజర్ రావుని అడిగింది సుజాత. ఇప్పుడెందుకొస్తున్నాడు, సంక్రాంతి పండుగ కదండి, ఆడవాళ్లకి ఉద్యోగాలు ఎందుకండి, ఇప్పుడు పిల్లలు, పండగలు, పబ్బాలు అంటూ సెలవులు పెడతారు, ఫైల్స్ పెండింగ్లో పెడతారు. ఎట్లా? నా ఫైల్స్ పెండింగ్ లేవు సార్, సుజాత సమాధానం. కొత్త ఫైల్స్ ఉన్నాయిగా, అవి పూర్తి చేయకపోతే ఎలా, ఎండిగారు ఊరుకోరు, పని పూర్తి చేసి వెళ్ళండి అంటూ కొన్ని ఫైల్స్ అప్పచెప్పాడు. నిజం చెప్పాలంటే అవి సుజాత పక్క సీట్లోని గుమాస్తావి, అయినా మారు మాట్లాడకుండా తీసుకుని వెళ్ళింది. అలాగే సార్ అంటూ ఫైల్స్ పూర్తయ్యేసరికి రాత్రి 8 2 రోజులు సెలవు పెట్టారు. పండగ రోజులు 2 మొత్తం 4 ఇలా సెలవు పెడితే కుదరదు. ఈసారి సెలవులు అడగకండి, ఖచ్చితంగా చెప్పాడు మేనేజర్ రావు. థ్యాంక్ యూ సార్, హ్యాపీ పొంగల్ సార్, శుభాకాంక్షలు తెలియజేసింది సుజాత. శుభాకాంక్షలను పట్టించుకోకుండా అలాగే వెళ్ళండి, ఇసుక్కున్నాడు. ఈ మేనేజర్ ఎప్పుడు ఇంతే, ఈయనకి అవసరాలే ఉండవా రావా మనసులోనే అనుకుంటూ బయటకు నడిచిందామె. 4 గడిచాయి. సుజాత మామగారికి జబ్బు చేసింది, హైదరాబాద్ తీసుకుని వచ్చారు. చాలా సీరియస్గా ఉంది, కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేరిన మామగారి సపర్యల కోసం ఇంటికి హాస్పిటల్కు తిరగడం తప్పనిసరి. ఇప్పుడు సెలవు కావాలంటే మేనేజర్ని అడగాలి, ఆయన ఏమంటారో ఆలోచించుకుంటూనే మేనేజర్ ఛాంబర్లోకి అడుగుపెట్టింది. ఏమిటన్నట్లు చూశారు రావు. సార్, 5 సెలవు అవసరమైంది, మా మామగారు హాస్పిటల్లో ఉన్నారు. సెలవులు ఇవ్వడం కుదరనన్నాను కదా, కావాలంటే జీతపు నష్టం సెలవు పెట్టుకోండి. నాకు మెడికల్ లీవ్ ఉంది కదా సార్, అయినా ఇవ్వనండి, చేసేది లేక అప్లికేషన్ రాసి ఇచ్చింది జీతం నష్టం సెలవు కోసం. బయటకు వచ్చి సిటీ బస్టాప్లో నిలబడింది. ఈలోగా అమ్మగారు ఇక్కడున్నారేమిటమ్మా, సీతమ్మ గొంతు విని పక్కకు తిరిగింది సుజాత. ఏమీ లేదే, సీతమ్మ ముందు బయటపడడం ఆమెకిష్టం లేదు, అయినా వదల్లేదు సీతమ్మ. కాదమ్మా, మీరు అదోలా ఉన్నారు, కంగారుగా ఆందోళనగా ఉన్నారు, చెప్పండమ్మా. మా మామగారిని హాస్పిటల్లో చేర్చామే. అయ్యో అలాగా, ఆయన గారికి ఏమిటమ్మా, హార్ట్అటాక్ వచ్చింది, బైపాస్ ఆపరేషన్ చేయాలట. ఇంట్లో చేసుకోవాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఆఫీస్ పని చెయ్యాలి, ఎలాగోనే ఆత్మీయులతో చెప్పినట్లు చెప్పుకుంది సుజాత. భలేవారమ్మా, నా కబురు పెట్టకపోయారా, నేను వచ్చి సాయం చేసేదాన్ని కదా. సీతమ్మ మాటలకి కళ్ళు చెమర్చాయి సుజాతకి. ఇంత ఆప్యాయంగా ఉన్న సీతమ్మ కష్టం అర్థం చేసుకోకుండా పంపించేశాను. తను పనిచేసిన రోజులకు కనీసం జీతమివ్వకుండా పంపించినా దాని మనసు ఎంత స్థుతిమెత్తనా, వెన్నలాంటి మనసు, కష్టం సుఖం తెలిసిన మనిషి అని క్షీరసాగర మదనం చేసి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది సీతమ్మకి. ఆమె మౌనంగా ఉండడం చూసి, ఏమిటమ్మా బాధపడుతున్నారా, త్వరగా తగ్గిపోతుందిలేమ్మా అయ్యగారికి అని సముదాయించింది. ఆ మాటలకి ఈ లోకంలోకి వచ్చి మీ అబ్బాయి ఎలా ఉన్నాడే అడిగింది సుజాత. బానే ఉన్నాడమ్మా, పనికి వెళ్లిపోయాడు, అప్పుడప్పుడు కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తున్నాడు మా ఇంటి దగ్గర కాయిన్ బాక్స్కి చెప్పింది సీతమ్మ. ఇద్దరూ సుజాత ఇంటికి చేరారు. పనయ్యాక సీతమ్మకి 500 రూపాయలిచ్చి పంపింది సుజాత. 2 మొత్తం పాత జీతం కూడా ఇచ్చేస్తాను, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండవే అంది. అప్పుడప్పుడు ఏంటమ్మా, రోజూ వస్తాను అని వెళ్లిపోయింది సీతమ్మ. ఇలా 15 గడిచాయి. ఏమండి, మా నాన్న చనిపోయారట, రామాపురం వెళ్లాలి మనం, భర్త మేనేజర్ రావుతో అంది సీత. మరి మీ ఆఫీసర్కి ఫోన్ చేసి సెలవు అడుగు. అమ్మో, ఆయన అసలే చండశాసనుడు. మరి అలా నీకు సెలవు కావాలిగా, పర్వాలేదు ఫోన్ చేసి సీత. ఆఫీసర్ రాజారాంకి ఫోన్ చేసింది సీత. హలో, ఎవరు అన్నారాయన. సార్, నేను సీతను సార్, రేపు సెలవు కావాలి సార్. సడన్ గా ఫోన్ చేసి సెలవంటే ఎలా, సెలవులు గ్రాంట్ చేయాలంటే రేపు ఆఫీసులో ఎవరెవరు సెలవులో ఉన్నారో చూసుకోవాలి కదా, సీరియస్గా అన్నాడు రాజారాం. మా నాన్నగారు కాలం చేశారు సార్, బాధగా అంది. ఆ తరువాత ఆమెకి నోట మాట రాలేదు, దుఃఖంతో పుడుగుపోయింది గొంతు. ఫోన్ అందుకున్న సీత భర్త మేనేజర్ రావుకి లాస్ ఆఫ్ పేలివ్ పెట్టుకోమని రాజారాం చెప్పడం వినిపించింది. సరే అలాగే రాజారాం గారు, సీత అప్సెట్ అయింది అని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు రావు. అతని కళ్ల ముందు సుజాత కనిపించింది. తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే సుజాతకు ఫోన్ చేసి, అమ్మా సుజాత, నేను మొన్న మీతో మాట్లాడిన మాటలకు సారీ చెప్తున్నానమ్మా, నువ్వు మెడికల్ లీవ్ పెట్టు, లీవ్ కన్వర్షన్ ఇస్తాను. బైదిబై, మీ మామగారు ఏ హాస్పిటల్లో ఉన్నారు, 2 వచ్చి చూస్తాను. థ్యాంక్ యూ సార్ అంటూ ఆశ్చర్యంతో తల మునకలైంది సుజాత. తను సీతమ్మ విషయంలో చేసిన పొరపాటే ఆయన తన పట్ల చేసి ఉంటారు, ఆయనకెదురైన చేదు అనుభవమే దీనికి కారణమై ఉండొచ్చు. నిజమే, తన దాకా వస్తేగాని అనుకుంది సుజాత. అవును.

విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బాలికల విద్యాభివృద్ధికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని సూచించిన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.

0: ఎర్త్కమ్ రాక్ఫిల్, ఈసీఆర్ఎఫ్ పనులు, పవర్హౌస్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఫిషింగ్ కేంద్రాలు, పోర్టులను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. రాయితీతో పడవలను, చేపల వేట సామగ్రిని అందజేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు 9 రూపాయల ఆయిల్ సబ్సిడీ సక్రమంగా అందిస్తూ 3000 లీటర్లు పెద్ద బోట్లకి, 300 లీటర్లు చిన్న బోట్లకి ఇచ్చి ఆ సబ్సిడీ కూడా సకాలంలో రిలీజ్ చేస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 3256 కోట్ల రూపాయలతో 9 ఫిషింగ్ హార్బర్లు, 157 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ 8 సెంటర్స్ ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. ప్రధాన మంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద 4560 ట్రాన్స్పాండర్ ని అందించడం జరిగింది. 816 పడవలు అలాగే వలల్ని వాళ్ళందరికి కూడా అందించడం కూడా జరిగింది. దగ్గర 9 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద మరి 2 సంవత్సరాల్లో ఎవరైతే ప్రమాదంలో నష్టపోయిన వాళ్ళకి అందించడం కూడా జరిగింది.
0: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రాష్ట మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఎస్ సవిత ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా 60 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్ను ప్రారంభించారు. అనంతరం జ్యోతిబాపూలే బాలికల పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ, బాలికల విద్యాభివృద్దికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్య, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి మరో కీలక ముందడుగు పడిందని విజయనగరం జిల్లాలో బెరీ అల్లాయ్స్ సంస్థ 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, ఈ ప్రాజెక్టు ద్వారా 813 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు విలువ ఆధారిత ఉక్కు ఉత్పత్తి పెరిగి దేశీయ ఉక్కు తయారీ రంగానికి మరింత బలం చేకూరుతుందని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, వ్యాపార సౌలభ్యం, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ కృషి ఫలితంగానే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ప్రధాన పిటిషన్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దిన తర్వాతే విచారణ చేపట్టగలమని ధర్మాసనం తెలిపింది. లోపాలు సవరించిన అనంతరం కేసులోని ఇతర అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. పిటిషన్పై విచారణ చేపట్టకుండానే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. ఫారం సమర్పణకు రేపే చివరి తేదీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకోవడంతో పాటు అవసరమైన పత్రాలు జత చేయాలని సూచించారు. సహాయం కోసం సంబంధిత బూత్ లెవెల్ అధికారి బీలువను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు గడువులోపు తమ వివరాలను అందజేయాలని పురంధేశ్వరి సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో చిత్తూరు జిల్లాకు సుమారు 20,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే 7,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఎరువుల పంపిణీపై రైతులకు అవగాహన కల్పించేందుకు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పంటలో నమోదైన సాగు విస్తీర్ణం ఆధారంగానే ప్రతి రైతుకు ఎరువుల కోటాను నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు తమ అవసరాన్ని బట్టి కేటాయించిన కోటా మేరకు ఒకేసారి లేదా విడతల వారీగా ఎరువులను పొందవచ్చని కలెక్టర్ తెలియజేస్తూ,
2: ఫర్టిలైజర్ అవైలబిలిటీ ప్రతి చోట చేయాలి. రెండోది తర్వాత ఎవరెవరు ఫర్టిలైజర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క మనిషికి కరెక్ట్ రికార్డ్ ఏర్పాటు చేయాలి. మూడోది ప్లస్ 4 మిస్యూజ్ ప్రివెంట్ చేయాలి. సో ఈ 4 ఆబ్జెక్టివ్స్ తో ఒక ఏపీఐఎంఎస్ సిస్టమ్ గత ఒక 2 నెలల నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఈ ఏపీఐఎంఎస్ సిస్టమ్ అంటే ఏమిటి, ప్రతి ఒక్క రైతులకి ఈ పంట బట్టి ఒక కోట ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ కోట బట్టి మీరు ఆ సీజన్ లో ఎప్పుడైనా మీరు ఆ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఓటీపీ ద్వారా గానీ బయోమెట్రిక్ ద్వారా గానీ ఒక ఫార్మర్స్ ఒక చోట తీసుకుంటే వేరే చోట తీసుకోవడానికి వీలు ఉండదు.

0: నంద్యాలలోని నెహ్రూనగర్లో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శివరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో సుమారు 15,000 రూపాయల విలువైన క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందే అవకాశం ఉంటుందని, ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేస్తూ,
1: 60 సంవత్సరాలే కాదు, ఇప్పుడు చిన్న చిన్న వయసు వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. మనం టెస్ట్ చేయించుకోవాలి, ఏదన్నా ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి అవగాహన ఉంటే మాత్రము ఈ క్యాన్సర్ ని నివారించవచ్చు. మన నంద్యాల నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి క్యాన్సర్లు. ఆ క్యాన్సర్ ని నివారించాలి ఒక మంచి ఉద్దేశంతో బసవతారకం హాస్పిటల్ వారు, అట్లే వైద్య బృందము, ఆ ప్రతి ఒక్కరికి కూడా అధికారులు, అలాగే ఈ రోజు పిహెచ్సి దగ్గర వెంట ఉన్నాము, అందరూ కూడా ధైర్యంగా టెస్ట్ చేయించుకోండి.
0: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన విన్నతులు, వాటి పరిష్కారానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. పీజీఆర్ఎస్ సేవలను జిల్లా స్థాయితో పాటు మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సంబంధిత కార్యాలయాల్లో నేరుగా సమర్పించడంతో పాటు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే అదే ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారని తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేశామని, నిన్న ఒక్కరోజే 90,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా రేణుగుంట మండలంలోని పంచాయతీల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బాలికల విద్యాభివృద్ధికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని సూచించిన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వనితావాణి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: నాన్నా, కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్లి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
2: ఎక్కడికి?
4: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
2: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను

0: పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి. ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే.
2: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పండ్ల వ్యాపారం నా అనుభవాలు శ్రీమతి ఎం నాగమల్లీశ్వరి గారితో పరిచయం వింటారు.
3: నేటి మహిళలు కుటుంబ బాధ్యతలు తమ వంతు సహకారాన్ని అందించడం కోసం చదువుకున్న వారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక ఉద్యోగాలు చెయ్యలేని స్థితిలో ఉన్నవారు ఉపాధి మార్గాల ద్వారా ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ కోవలోకి వస్తారు ఎం నాగమల్లీశ్వరి గారు. వీరు పళ్ల వ్యాపారం చేస్తూ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నాగమల్లీశ్వరి గారు నమస్కారం అండి.
4: నమస్తే.
3: నాగమల్లీశ్వరి గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారండి?
4: నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి, మాది విజయవాడే.
3: మీరు డిగ్రీ వరకు చదువుకున్నారు కదా, మరి ఎందుకు ఉద్యోగం చేయలేదండి?
4: ఉద్యోగం చేయాలంటే బయటకు వెళ్ళాలి, ఇంట్లో నాకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, మరి వెనకాల చూసుకునేవారు నాకు అండదండా ఎవరు లేరు, ఇరుగు పొరుగు అప్పచెప్పి వెళ్ళలేం కదండి పిల్లల్ని. అందువల్ల నేను సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అనే ఆలోచన చేసుకున్నాను. ఆ ఆలోచనకి డ్వాక్రా గ్రూప్ నుంచి సహాయ సహకారాలు అందే. నా స్నేహితులు వారం వారం జరిగే మీటింగ్స్ లో నాకు మంచి మంచి ఆలోచనలు సలహాలు ఇవ్వడం, వాటి ద్వారా నేను ఒక ఆలోచన చేసుకోవడం, ఇంటి దగ్గర నుంచి హోల్సేల్ మార్కెట్ నుంచి వ్యాపారం పళ్ళు అవి తెచ్చుకుని ఎలా అమ్మాలో ఏంటో ప్రతిదీ వివరంగా నేర్పించారు నా స్నేహితురాలు. కాబట్టి ఆ ఆలోచనగా డ్వాక్రా నుంచి పొదుపు సంఘం ద్వారా నాకు వచ్చిన లోన్ డబ్బులతో వ్యాపారం చెయ్యాలి, ఏదైనా ఆయనకి కొంచెం సపోర్ట్గా ఉండాలి, పిల్లల చదువులకి మంచి చెల్లికి తక్కువ ఖర్చులు ఏమి అవ్వట్లేదు కదండి, ఈ రోజుల్లో కాన్వెంట్ చదువులు అంటే తక్కువ ఏం కాదు, అందరితో పాటు సమానంగా మనం ఎందుకు ఉండకూడదు అన్న ఆలోచనతో అడుగు ముందుకేయాలని ప్రారంభించాం. ఏదో తక్కువ పెట్టుబడితో, ఒక 15,000-20,000 పెట్టుబడితో ప్రారంభించాం వ్యాపారాన్ని. ఆ వ్యాపారం రోజు రోజుకి అనుకున్న దానికన్నా మంచిగానే, ఇక హోల్సేల్ గా తెచ్చుకోవడం, నేను రిటైల్ గా వ్యాపారస్తులకి వేయడం అంతవరకు చేస్తున్నాను.
3: మరి మీరు పళ్ళ వ్యాపారం అప్పుడు మీ వాళ్ళు చెప్పగా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి పెట్టుకున్నారు మీరు, మరి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారండి?
4: నేను దాదాపు గ్రూప్ స్టార్ట్ అయిన నుంచి లెక్కేసుకుంటే 18 ఏళ్ళండి. నేను పొదుపు సంస్థలో చేరి డ్వాక్రా గ్రూప్ లో, అలాంటిది 2 ఏళ్లు గడిచిన తర్వాత మాకు లోన్ ఎప్పుడైతే రావడం మొదలు పెట్టిందో ఆ లోన్ డబ్బులతో మేము వ్యాపారం స్టార్ట్ చేశాం. దాదాపు 15 ఏళ్ల నుంచి నేను వ్యాపారం చేస్తున్నాను.
3: 15 ఏళ్ల నుంచి చేస్తున్నారు. మరి మీరు ఏమేం పళ్ళు తీసుకొస్తారు, అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
4: హోల్సేల్ మార్కెట్ అండి, మాకు ఇంటి దగ్గరలోనే ఉంది. తెల్లారుజామున వెళ్ళి సరుకు బాగుంది అనుకుంటే చూసుకుని నేను ఆర్డర్ చెప్పుకుని వస్తే నాకు సరుకు తీసుకొచ్చి ఇంటి దగ్గరే వేస్తారు. యాపిల్స్, కమలాలు, తేగలు, ఇలా సీజన్ బట్టి సరుకు.
3: ఏ సీజన్ లో పళ్ళు బాగా దొరుకుతాయో
4: ఆ సీజన్ కి సరుకు, గ్రేప్స్ అని, యాపిల్ అని, దానిమ్మ అని, వచ్చిన దాన్ని బట్టి నాకు రూపాయి మిగిలేలా బాగుంటుంది ఈ సరుకు తెచ్చుకుంటే, నాకు వేసుకెళ్లే బళ్ళోళ్ళు కూడా అనుకువగా ఉండాలి కదండి, వాళ్ళకి రేటు రీజనబుల్ గా ఇవ్వాలిగా. నేను భారీ లాభాలతో కాకుండా తెచ్చుకున్నది నాకు ఏ రోజు ఆ రోజు క్లియర్ అయిపోవాలి సరుకు అన్న ఉద్దేశంతో, అతి లాభాలు కాకుండా అందులో నాకు వ్యాపారం మార్కెట్ ఇంటికి దగ్గర, దానివల్ల వాళ్లే వచ్చి తీసుకెళ్తారు, నేను వెళ్లి తెచ్చుకోవడం వరకే నా డ్యూటీ.
3: ముందు హోల్సేల్ మార్కెట్ కి మీరే వెళ్ళి
4: ఎంచుకుంటాను, ఇవి నాకు పంపించండి అంటే వాళ్లే వాళ్ల కేసు పంపిస్తారు.
3: ఎంత క్వాంటిటీలో తెచ్చుకుంటారండి పళ్ళు?
4: ఒక 10-20 పెట్లు తెచ్చుకుంటానండి. ఆ తెచ్చుకున్న పెట్లే అవుతాయా లేదా అనేది రేటును బట్టి కదండి, ఎక్కువ రేటు ఉన్న రోజు

0: కొంచెం తక్కువ సరుకు తెచ్చుకుంటారు.
1: ఏం పళ్ళ పెళ్ళు తెచ్చుకుంటారు?
0: ఆపిల్స్ అయితే బాక్సుల్లో వస్తాయండి. ఈ కమలాలు, బొప్పాయి ఇవన్నీ కేజీలు లెక్క వస్తాయి. అలా వీళ్ళని బట్టి అర క్వింటా క్వింటా అలా. నాకు ఇంటి దగ్గర స్థలం కూడా ఉంది వేసుకోవడానికి కన్వీనియంట్ గా, అందువల్ల నాకు కొంచెం అది కూడా బాగా సహకరిస్తుంది.
1: కలిసి వచ్చింది మీకు అది. మరి ఎన్ని పెట్టెలు తెచ్చుకుంటారు యాపిల్ అయితే? కనుక
0: యాపిల్ అయితే ఒక 10-15 పెట్టెలు తెస్తామండి. ఎవరికి కావాల్సిన పెట్టెలు వాళ్ళు తీసుకెళ్తారు, నేను విడిగా పోసి అమ్మాలి అనేవి లేదు నాకు. ఫస్ట్ లో అలా అలవాటు చేసుకున్నాం, తర్వాత పెట్టుబడి రీత్యా నాకు కొంత ఈ లోన్ రావడం సహకారంగా ఉంది. ఆ లోన్ తో ఎక్కువ స్టాక్ తెచ్చుకుని అలవాటు అయిన వాళ్ళకి అలా 4-5 పెట్టెలు ఇవ్వడం, ఎవరికి వాళ్ళు రోజు 4 పెట్టెలు కంపల్సరీ తీసుకెళ్తారు.
1: తీసుకొచ్చారనుకోండి, ఒక 8 పెట్టెలు చిన్న చిన్న వ్యాపారం వాళ్ళకి, అంటే బళ్ళ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మిగతా 2 పెట్టెలు ఇంట్లోనే ఉంచుకుంటారా?
0: వీలైతే అవసరం అనుకుంటే ఇంట్లో ఓపెన్ చేసి అమ్ముతానండి. లేదు నాకు ఎక్కువ లాభం అవసరం లేదనుకోండి, ఆ బాక్స్ కూడా అవతల వాళ్ళకి వేసేస్తాను. అంతేగాని నేను తీసి అమ్మాలి అనే విధిగా ఉంచను. నాకు ఇందులో రూపాయి లాభం వస్తున్నప్పుడు ఇది టైం ఎక్కువ స్పెండ్ చేసే పని ఉండదు కదా, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, మరి మంచి చెడ్లు అన్ని చూసుకోవాలి.
1: అంటే తెచ్చుకున్న పళ్ళు పాడవుతాయి అన్న బాధ కూడా మీకు?
0: ఏ రోజు సరుకు ఆ రోజు ఆల్మోస్ట్ క్లియర్ అయ్యేలాగే తెస్తాను.
1: అయితే ప్రస్తుతానికి ఇంట్లోనే చేస్తున్నారు వ్యాపారం, మరి దుకాణం పెట్టుకోవాలనే ఆలోచన మీకు రాలేదా?
0: దుకాణం అంటే నాకు ఇంకో హెల్ప్ఫుల్ మనిషి లేరు. ఇంటి దగ్గర పిల్లలు, మరి వచ్చే టైంకి ఆయనకి మంచి చెడ్లు అన్ని చూసుకోవాలి కదా. తేలికలో రూపాయి లాభం వచ్చేటప్పుడు పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడవలసిన అవసరం లేదు కదా, అందువల్ల నేను దుకాణం దాకా ఆలోచన చేయలేదు.
1: ఫ్యూచర్ లో ఏదైనా పెట్టుకోవాలి అన్న ఆలోచన ఉందా మీకు?
0: లేదండి,
1: ఇంట్లోనే బాగుంది.
0: ఇంట్లోనే బాగుంది, తెచ్చిన సరుకు ఏ రోజుకి ఆ రోజు అయిపోతూ ఉంటుంది. ఏదన్నా బాగోన్ రోజు లెగవన్ రోజు వెళ్లాల్సిన అవసరం, ఇబ్బంది ఫోర్స్ ఉండదు. ఇప్పుడు సరుకు ఓపెన్ చేసామంటే లెగిసినా లెగకపోయినా వెళ్ళేది అమ్మాల్సింది. అలా కాకుండా ఇది ఏ రోజుకి ఆ రోజు లిమిట్ గా తెచ్చుకున్నా నా వంతు సహాయం ఆయనకు అందుతుంది కదా.
1: అవును,
0: దానివల్ల పిల్లల్ని కూడా మేము మంచి కాన్వెంట్ లో చదివిస్తున్నాం.
1: మీరు మొదట పెట్టుబడి ఎంత పెట్టారు, దానికి ఆదాయం మీకు ఎలా ఉంది?
0: నేను మొదట 20,000 మొదలు పెట్టానండి. నాకు డోక్రా నుంచి వచ్చిన లోన్, ఆ లోన్ వ్యాపార నిమిత్తమే వాడాం. ఆ లోన్ వచ్చింది నెలలా వాయిదాలు కట్టడం, ఈ వ్యాపారం మీదే నేను చేస్తున్నాను. ఇంకేదన్నా అవసరాలు, ఇంటి అవసరాల నిమిత్తం ఏదో కొంచెం ఉపయోగించిన లోన్ తీర్చడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నెల వచ్చేటప్పటికి ఎంత అందంగా తీసుకున్నామో అంత అందంగాను మేము లోన్ కడుతున్నాం.
1: మీకు ముందర లోన్ ఇవ్వాలి అంటే, అంటే డ్వాక్రా వాళ్ళకి మీరు నేను ఈ వ్యాపారం చేస్తున్నాను అనేది చూపించాల్సి ఉంటుందా?
0: మేము చేసే వ్యాపారం వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు, వీళ్ళు చెప్పేది నిజమా అబద్దమా అనే విషయంగా. వీళ్ళు ఇంత కట్టగలరా, తీసుకుంటున్నారు కదా, వీళ్ళు అర్హులా కాదా అని చెప్పి చూసాకే, చెక్ చేసాకే మాకు లోన్ ఎలిజిబుల్ చేస్తారు.
1: మరి దీనిలో మీకు ఆదాయం అనేది ఎలా ఉందండి?
0: ఆదాయం బానే ఉందండి, పర్వాలా. అతిగా లాభం ఆశపడకుండా ఉంటే వ్యాపారం నార్మల్ గా బానే ఉంది. ఇప్పుడు బయట పెట్టి మీరన్నట్టు దుకాణం పెట్టుకుని అమ్మితే చాలా లాభం వస్తుంది, కానీ పోయే పోతాయి, వచ్చే వస్తాయి. ఇందులో పోవడం అంటూ ఏముండదు, ఏ రోజు సరుకు ఆ రోజు వెళ్ళిపోతుంది.
1: అంటే ఇంకా దీన్ని అభివృద్ధి చెయ్యాలి, ఎక్కువగా క్వాంటిటీలో తెచ్చుకోవాలని ఆలోచన ఉందా మీకు?
0: దినదినాభివృద్ధి, రోజును బట్టి పెంచుకోవాలి. 4 ఖాతాలు పెరిగాయి అనుకోండి, ఇప్పుడు నా దగ్గర తీసుకెళ్లే వాళ్ళు ఇంకో 4 చెప్తే, ఆ 4 ఇక్కడికి వచ్చారనుకోండి, నాకు ఇలా కావాలి ఇంత కావాలి అని ముందే మాకు చెప్తారు. ఆ తెచ్చుకునేటప్పుడే మేము ఇంకో 2 ఎక్స్ట్రా. నేను ఎంతవరకు పెట్టుబడి పెడతాను, ఆ పెట్టుబడి ద్వారా కొంచెం లాభం వచ్చినా చాలు, నాకు ఇబ్బంది లేకుండా గడుస్తుంది.
1: మీరు స్టార్ట్ చేసిన దానికన్నా ఇప్పటికి వచ్చేసరికి పెరిగిందని అనుకుంటున్నారా?
0: చాలా పెరిగిందని నేను అనుకుంటున్నానండి. ఫస్ట్ లో చాలా తక్కువ, ఇచ్చిన వాళ్ళు ఇవ్వని వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక నమ్మకంగా ఇవిడ సరుకు మంచి తెస్తుంది అనే నమ్మకంతో తీసుకెళ్లిన వాళ్లే ఎక్కువ. ఇవాళ లేకపోతే 2 ఆగైనా ఇచ్చిన వాళ్లే గాని ఎగ్గొట్టేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నేను మంచి సరుకే తెస్తాను, రూపాయి తక్కువైనా ఎవరి ఇబ్బంది వాళ్ళకుంటది కదండి. అలా నా వ్యాపారం నష్టపోకుండా, అలా అని భారీ లాభాలు కాకుండా నడవాలని అలా నడిపిస్తున్నా.
1: ఏ సీజన్ లో వచ్చిన పళ్ళు ఆ సీజన్ లో తీసుకుని వస్తుంటా?
0: ఏ సీజన్ లో మార్కెట్ వస్తుంది, తెల్లారి 3-4 వెళ్తే
1: 5 మార్కెట్ అన్నిటికీ కూడా
0: నేనే వెళ్తాను.
1: మరి మీ భర్త సహకారాలు దీనిలో ఏ విధంగా ఉన్నాయి?
0: ఆయన చిన్న ఎంప్లాయీ, పొద్దున్న వెళ్తారు సాయంత్రం వస్తారు. ఇక ఏదన్నా అవసరమైతే ఆ పొద్దున్నే టైంలో ఇంటి దగ్గర చూసుకుంటారు. నేను ఎగ్జాక్ట్లీ 5 వెళ్ళానంటే 7 ఇంటికి వచ్చేస్తాను.
1: అంటే మీరు ఇది చూసినా మీ

0: తర్వాత మీ పిల్లల్ని చూసుకోవడం కొంచెం వాళ్ళని సహాయం అయితే ఉందంటారు.
1: పొద్దున్నే మరి నేను వెళ్ళానంటే మరి పిల్లలు లేచినా చేసినా ఆయనే చూసుకునేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అలాంటి ప్రాబ్లం కూడా లేదు, పిల్లలకు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అంత ఇదయ్యారు. కాకపోతే వాళ్ళ చదువులకి ఇబ్బంది లేకుండా మాకు గడుస్తుంది. ఆయన సంపాదన అంటే మరి ఇవాళ రోజున తింటాకే సరిపోతుంది.
0: అవును. ఈ రంగంలో మీకు ఏ విధంగా ఉంది?
1: ఈ రంగంలో అంటే బానే ఉంది చెప్పాలంటే. సులువుగా నేను బయటకు వెళ్లే పని లేకుండా నాకు ఇంటి దగ్గర నుంచే ఆదాయం కనపడుతుంది. నలుగురిలోకి వెళ్ళాలి, పొద్దున్న వెళ్ళి సాయంత్రం రావాలి అనే ఇబ్బంది లేదు. ఇంటి పని ఇంటి పని చూసుకుంటూ వ్యాపారాన్ని వ్యాపారం చక్కబెట్టుకుంటూ నాకు చాలా హాయిగా ఉంది చెప్పాలంటే.
0: ఎప్పుడైనా కష్టంగా ఉంది అనే సంఘటన ఏదైనా ఎదుర్కొన్నారా?
1: కష్టంగా ఉంది అంటే మొదట్లో చాలా ఇబ్బంది అనిపించింది చెప్పాలంటే. ఆ వ్యాపారస్తుల మాట పద్ధతి నాకు కొంచెం అలవాటు పడతాకి కొంత టైం పట్టింది. ఇప్పుడు అలవాటు అయిపోయింది, నాకు అంత ఇబ్బంది అని అయితే ఏం అనిపించలేదు. కాకపోతే ఏంటంటే చదువుకోని వాళ్లే ఉంటారు కదా ఎక్కువ ఇందులో.
0: అవును.
1: నాకు కొంచెం మొదట్లో ఇబ్బంది అనిపించేది, ఏ ఆఫీస్కి వెళ్తే అలా ఉండేది కదా మేడం అని సార్ అని. తర్వాత ఏమ్మా అంటూ చాలా వందనంగా పలకరించడం, మా కష్ట సుఖాల్లో వాళ్ళు చెప్పాలంటే అండగా నిలబడడం మాకు ఒక హెల్ప్ఫుల్గా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ రోజున ఎక్కడ కనపడ్డా చక్కగా పలకరిస్తారు కుటుంబ సభ్యులకన్నా ఎక్కువ చెప్పాలంటే.
0: మరి ఎప్పుడైనా తెచ్చుకున్న పళ్ళు పాడైపోయాయి, అయ్యో ఎందుకు తెచ్చుకున్నాను అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు?
1: వీలైనంత వరకు మేము చెక్ చేసుకునే తెచ్చుకుంటామండి. సరుకు తెచ్చుకునేటప్పుడు పాడయ్యేదంటూ ఏం ఉండదు. ఆ సరుకు కనుక అవతలికి వెళ్ళకపోతే మీరన్నట్లుగా పాడయ్యే సందర్భం ఉంటుంది. ఏ రోజు స్టాక్ ఆ రోజు వెళ్ళిపోతుంది కాబట్టి నాకు అలాంటి సమస్య ఎప్పుడూ ఎదురవ్వలేదు. తక్కువ తెచ్చుకుంటాం, ఎక్కువ తెచ్చి వాళ్ళకి బతిన్లాడి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అందుకని నా వ్యాపారానికి ఇంతవరకే చాలు అనుకుంటే అంతవరకే తెస్తాం. లేదు కొంచెం రేటు తక్కువ ఉందని ఎక్కువ తెచ్చాం అనుకోండి, నిలవ ఉండకపోతే మళ్ళీ ఇబ్బంది. అందుకని ఏ రోజుకు సరిపోను కాదు, రెండు రోజులకు ఒకసారైనా సరిపోతుంది తెచ్చిన సరుకు.
0: ఎవరైనా పండ్ల వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే మహిళలకి మీరు ఏదైనా సలహా ఇస్తారా?
1: తప్పకుండా అండి. వీలైనంత టైం ఎక్కువ మనం కుటుంబానికి కేటాయించుకోవచ్చు. మన వ్యాపారం చేస్తున్నామన్న పేరు ఉంటుంది మనకి. రెండు విధాలు మనం ఉపయోగపడతాం, కుటుంబానికి ఉపయోగపడతాం, బయట మనం ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇందులో. కాబట్టి ఈ వ్యాపారం ఎంచుకోవడం చాలా తేలిగ్గా ఉంటుంది. కాకపోతే పొద్దున్నే లెగిసి వెళ్ళి మార్కెట్లో సరుకు ఎత్తుక్కొని తెచ్చుకోవడమే కొంచెం ఇబ్బంది అయిన విషయం.
0: సహనంతో ఓర్పుతో గనక చేసుకున్నట్లయితే ఈ వ్యాపారం బాగానే
1: చాలా బాగుంటుంది.
0: విన్నారు కదండి, పండ్ల వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే వారు కొంచెం ఓపికతో సహనంతో మార్కెట్కు వెళ్ళాలి, మంచి రకాల పళ్ళని ఎంచుకోవాలి, జాగ్రత్తగా తెచ్చుకొని అమ్ముకునే విధానంలో కూడా టెక్నిక్స్ అంటే మెళకువలు కనుక పాటించినట్లయితే రంగం చాలా బాగుంటుంది. నాగమల్లేశ్వరి గారు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకి ఈ పళ్ళ వ్యాపారంలో మీ గల అనుభవాలను చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్తే.
2: మీరింతవరకు పండ్ల వ్యాపారం నా అనుభవాలు శ్రీమతి ఎం నాగమల్లేశ్వరి గారితో పరిచయం విన్నారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ.
1: వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీలు, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. శ్రీలు, మీ ఇంట్లో మొక్కలను చూసి నేను కూడా చాలా ఉత్సాహంగా పెట్టాను. అయితే నేను ఒకటి గమనించాను మీ ఇంట్లో, ఏంటంటే నువ్వు పెట్టిన మొక్కలకు వాటర్ తగ్గినట్టు, అలాగే హెల్దీగా ఉన్నట్టు కనిపించలేదు. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో మొక్కల విషయంలో కూడా అంతే జాగ్రత్త అవసరం.
0: కృష్ణ, మేము పొద్దున సాయంత్రం కూడా నీళ్లు పోస్తాం, ఎందుకలా అన్నావు?
1: శ్రీలు, నీళ్లు పోయటంలో కూడా జాగ్రత్త అనేది అవసరం. ప్రతి ఒక్కరూ మొక్కలను ఇప్పుడు పెడుతున్నారు, కానీ కొన్ని టిప్స్ పాటిస్తే బాగుంటుంది.
0: ఎలాంటి టిప్స్? కొంచెం నాకు కూడా చెప్తావా కృష్ణ?
1: ఓ, తప్పకుండా. ఎందుకు చెప్పను? వాటర్ ఈ రోజు పోసాం, ఓకే. చిన్న మొక్కలకైతే 2 నుంచి 4 కుండీలు అనుకో. సపోజ్ శ్రీలు, దానికి ఒక చిన్న బకెట్ వాటర్ తీసుకుని ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మగ్గు వాటర్ పోసుకోవచ్చు. వాటర్ అనే కాకుండా బియ్యం కడిగిన నీళ్లు, పొట్టు మినపప్పు కడుగుతాం కదా, ఆ నీళ్లు ప్లస్ పొట్టు మినపప్పు, అంటే పొట్టు మినపప్పు కాకుండా పొట్టు తీసిందనమాట, ఆ పొట్టును కూడా మనం మొక్కల్లో వేసుకోవచ్చు. ఇంతే కాకుండా ఎరువు కూడా వేసుకోవచ్చు.
0: మరి ఎరువు కొనుక్కోవాలా కృష్ణ మనం?
1: అవసరం లేదు శ్రీలు. మనం వాడుతున్న కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, ఉల్లిపాయ పొట్టు, ఇలా ఒక్కొక్క రోజు కూరగాయల తొక్కులు, దానిపైన మట్టి, అలా ఒక దానిపై ఒకటి లేయర్ లాగా వేసుకుంటూ వెళితే కొన్ని రోజులకు సాఫ్టీగా తయారవుతుంది అనమాట ఎరువు. ఇంకా మనం వాడుతున్న కొబ్బరికాయ పీచు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. అయితే ఒక విషయం స్త్రీలు, రోజు కూడా ఉదయం సాయంత్రం వాటర్ పోస్తూ ఉండాలి, అలాగని మళ్ళా ఎక్కువ పోయకూడదు. అలా పోసినట్లయితే కొన్ని మొక్కలు కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకా కొన్ని మొక్కలు, అంటే ఉదాహరణకి మందార మొక్క అనుకో, చీడ పడుతుంది, అది కూడా చూసుకోవాలి. చీడ ఉన్నట్లయితే పుల్లటి మజ్జిగ స్ప్రే చేయొచ్చు, అలాగే ఎలాంటి పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక్కొక్కసారి వేప నీరు, అది కూడా స్ప్రే చేయొచ్చు అనమాట. అలానే ఒకేసారి అన్ని స్ప్రే చేయకూడదు. వారానికి ఇవాళ పుల్లటి మజ్జిగ స్ప్రే చేసామనుకో, మరొక వారం వేప నీరు, అలాగనమాట. ఇలాంటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచిగా ఆరోగ్యంగా మొక్కలు పెరుగుతాయి. ఆక్సిజన్ వచ్చే మొక్కలు, ఇంకా క్రోటన్ మొక్కలు కూడా ఇంటికి ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటాయి. మరి మహిళలు ఈ యొక్క మొక్కల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తారని అనుకుంటూ, మహిళలే కాదు ప్రతి ఒక్కరూ మొక్కల్ని పెంచండి, ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించండి, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
0: తప్పకుండా కృష్ణ.
1: ఓకే, నేను మీ కృష్ణ అండ్
0: శ్రీదేవి. మీరింతవరకు విశేషాలు విన్నారు. ఈనాటి కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు

0: ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్ పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు నేనడగబోయే ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే 0866244882 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? ముందుగా నేను అడగబోతున్న ప్రశ్న, మన కంటిలోని ఏ గ్రాహకాల వలన రంగులను గుర్తించగలుగుతాం? ప్రశ్న మరొకసారండి, మన కంటిలోని ఏ గ్రాహకాల వలన రంగులను గుర్తించగలుగుతాం? ప్రశ్న విన్నారుగా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమాధానాన్ని పంపించండి. ఈలోగా మనం సిరివెన్నెల చిత్రం నుంచి ఒక పాట విందాం.

చెప్తున్నాను, మన కంటిలోని ఏ గ్రాహకాల వలన రంగులను గుర్తించగలుగుతున్నాం. ఓకేనా? ప్రశ్న విన్నారుగా, మరి ఆన్సర్స్ చూసేద్దామా. ముందుగా కరెక్ట్ సమాధానంతో మనకి వాట్సప్ చేశారు పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచ్యులేషన్స్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభానీ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. బండారు శంకరయ్య, హన్విత్, విహాన్, వీరందరూ కూడా నెల్లూరు నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రెంటచింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు వారణాసి నుంచి. విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. బత్తిన రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. చెన్న కేశవరావు అత్తిలు నుంచి, హాఫ్ ఆన్సర్ కరెక్ట్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, సూర్యతేజ, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మరాణి, అక్షరకృప కరెక్ట్ ఆన్సర్ అండి. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుండి రాజేశం, సరోజిని, మాయా, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అండి. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుండి, హాఫ్ ఆన్సర్ కరెక్ట్ అండి. భోగందుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పేర్లు పంపించలేదు. బ్రహ్మయ్య, శారద. సత్యరెడ్డి అనపత్తి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దిగదత్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక, ఒకసారి క్వశ్చన్ చెప్పండి అంటున్నారు. మన కంటిలోని ఏ గ్రాహకాల వలన రంగులను గుర్తించగలుగుతున్నాం? ఓకేనా?

ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? నేను అడిగిన ప్రశ్న ఇంకొకరు పంపించారు, చదివేద్దాం. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలు లంక అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఓకే, మరి నేను అడిగిన ప్రశ్న, మన కంటిలోని ఏ గ్రాహకాల వలన రంగులను గుర్తించగలుగుతున్నాం అని అడిగాను కదా. శంకువులు లేదా కోన్స్ అంటారు. మన కంటిలోని రెటీనాలో ఉండే ఈ కోన్స్ వలన మనం ఎరుపు, ఆకుపచ్చ, నీలం అని ఈ వివిధ రంగులను గుర్తించి ఆ సమాచారాన్ని మన నాడీ సంకేతాల ద్వారా మెదడుకు పంపుతాయి. అప్పుడు మెదడు వాటిని విశ్లేషించి రంగులను మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఓకేనా? సో కొంతమంది రెటీనా అని పంపించారు, ఆ రెటీనాలో ఉండే కోన్స్ అన్నమాట. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. భారతదేశపు మొట్టమొదటి భౌగోళిక పటాన్ని, జియోగ్రఫికల్ మ్యాప్, ఎవరు తయారు చేశారు? ప్రశ్న మరొకసారి, భారతదేశపు మొట్టమొదటి భౌగోళిక పటాన్ని లేదా జియోగ్రఫికల్ మ్యాప్ను ఎవరు తయారు చేశారు? ఓకేనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866-24-888-12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి. ఈలోగా మనం శ్రీ ఆంజనేయం చిత్రం నుంచి ఒక పాట విందాం.

నేనడిగిన ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి భౌగోళిక పటాన్ని ఎవరు తయారు చేశారు అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి, సిద్ధవటం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. రాధా, ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ వెంకట సుబ్బయ్య, కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారంటే ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహన, స్నిగ్ధ వీరందరూ కూడా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి పంపించారు. చల్లపల్లి నుండి రాంగ్ ఆన్సర్ అండి రాజేశ్వరరావు గారు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. రేణుక గోపరాజు, కడప నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు బాపట్ల నుంచి వీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి, పెద్దనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, తుమ్మా పద్మావతి ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయీ, ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదా విక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కుంచి రామ్మూర్తి, కుంచివాణిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఏ సుశీల, టెక్కలి, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనకలూరు రామకృష్ణారెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆన్సర్ పంపించలేదు, పేర్లు పంపిస్తున్నారు కొంతమంది. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మరాణి, అక్షరకృప కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్, హౌస్కాట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడె నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. బోగందుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారండి హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య. మనం ఇప్పుడు రెండో క్వశ్చన్లో ఉన్నామండి, రెండో క్వశ్చన్కి ఆన్సర్ పంపించండి. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ అండి. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దిగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మరి ఆన్సర్ చూద్దామా.
నేను అడిగిన ప్రశ్న భారతదేశపు

మొట్టమొదటి భౌగోళిక పటాన్ని, జియోగ్రఫికల్ మ్యాప్ను ఎవరు తయారు చేశారు అని అడిగాను కదా. బృందావన పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఓకే, ఆన్సర్ చూద్దాం. 1782లో మేజర్ జేమ్స్ రెన్నెల్ అనే బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త, ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ అని కూడా పిలుస్తారు, ఈయన తయారు చేశారు. ఓకేనా, మరి మన మూడో ప్రశ్న చూద్దామా. అనేక మంది అనేక రకాల టోపీలను ధరిస్తూ మనం చూస్తాం, వాళ్ళ ప్రాంతాల రీత్యా కానివ్వండి, వాళ్ళ మతాల రీత్యా కానివ్వండి, అలా రకరకాలుగా మనం చాలా రకాల టోపీలను ధరించడం చూస్తాం కదా. అయితే ఈరోజు మన ప్రశ్న, ఆర్కిటిక్ ప్రాంతాలలోని ఎస్కిమోలు ధరించే టోపీలను ఏమంటారు? ప్రశ్న మరొకసారి, ఆర్కిటిక్ ప్రాంతాలలోని ఎస్కిమోలు ధరించే టోపీలను ఏమంటారు? వాటికంటూ ఒక పర్టిక్యులర్ పేరుందండి, ఆ పేరేంటో మెన్షన్ చేయండి. ఓకేనా, మరి ఈలోగా మనం ఆడపిల్లలే నయం చిత్రం నుంచి ఒక పాట విందాము.

కార్యక్రమంలో నేను అడిగిన చివరి ప్రశ్న, ఆర్కిటిక్ ప్రాంతాలలోని ఎస్కిమోలు ధరించే టోపీలను ఏమంటారు అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్.

తరువాత అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, లీలా మహాలక్ష్మి, గీతికా, సిరి, గహన, స్నిగ్ధ, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బండారు శంకరయ్య, హన్విత్, విహాన్ నెల్లూరు డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మాట్టూరు బాపట్ల నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ, బాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి దర్శన్, శేషసాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలంక, అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత సుబ్రహ్మణి పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఏకలవ్య నగర్ నుండి బిజిలి, వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియాన్, నాగటిపండు, నాగపండు, అశోక్ బాబు, శోభన్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్ఆర్కే ప్రభాకర్రావు, స్వరూప, రెబ్బన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా, సుహాస్, హోస్కోట్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. బోగందుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి శ్రీనివాస్, గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామలా ప్రకాష్, చిన్న తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం నుంచి వెంకటేశ్వర్లు, జ్యోతి, తులసి, కౌశిక్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసూన, సునీత చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నా సమాధానం చూసి కూడా చదవలేదు అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి, అందుకే చదవలేదు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అభినవ్, వైభవ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్, సుప్రియ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మరాణి, అక్షరకృప కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ సుమన్ పుట్టపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. ఇంకొకరు పంపించారు. వరంగల్ జిల్లా ఎల్వీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి కంగ్రాచ్యులేషన్స్ అండి. నేను అడిగిన ప్రశ్న, ఆర్కిటిక్ ప్రాంతాలలోని ఎస్కిమోలు ధరించే టోపీలను ఏమంటారు అని అన్నాను కదా, పార్కాహుడ్ లేదా ఫర్ హ్యాట్ అని అంటారు. ఇది జంతువుల యొక్క చర్మంతో లేదా వాటి జుట్టుతో తయారు చేస్తారు కాబట్టి చలిని ఆపుతుంది.

0: చెవులు కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి ఆ హ్యాట్లో. సో వాళ్ళకి ఆ చలి నుండి తట్టుకోవడానికి ఆ హ్యాట్లను ఉపయోగిస్తారు. ఓకేనా? ఎనీవే, ప్రశ్నలన్నిటికీ కూడా కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈనాటి కార్యక్రమంలో శాంతి కీ రాహ్ మే 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయని శ్రీమతి జి నాగకమల, విద్యార్థిని నఫీసా కౌసర్. వినండి 10వ తరగతికి హిందీ పాఠం శాంతి కీ రాహ్ మే.
3: ప్రణామ అధ్యాపికాజీ.
4: శుభ ఆశీష్ బైటో నఫీసా. శాంతి, దయా, కరుణ, సేవా జైసే సద్గుణం కా ఉదాహరణ కౌన్ హే తుమ్హే పతా హే?
3: మాలూమ్ నహీ అధ్యాపికాజీ.
4: కా ఉదాహరణ మదర్ తెరీసా హే. ఆజ్ హమ్ 10వీ కక్షాకే పాఠ్యపుస్తక్ సే శాంతి కీ రాహ్ మే పాఠ్ కే అంతర్గత్ మదర్ తెరీసా నామక్ జీవనీ పాఠ్ పడేంగే. సునో.
3: ఠీక్ హే అధ్యాపికాజీ.
4: మదర్ తెరీసా ఏక్ ఐసా నామ్ హే జో శాంతి, కరుణ, ప్రేమ వా వాత్సల్య కా పర్యాయ్ కహలాతా హే. ఐసీ మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నెస్ గోన్షా భుజాక్షుయు తెరేసా తా. ఉన్కా జన్మ 26 అగస్త్ 1910 ఔర్ స్వర్గవాస్ 5 సితంబర్ 1997 మే హువా తా. వైసే తో వే యుగస్లేవియా మూల్ కీతి ఆగే చల్కర్ సేవా కీ భావనా మే రత్ హోకర్ భారత్ కీ నాగరికత స్వీకార్ కర్లీ. ప్రారంభ మే ఉన్హోనే అధ్యాపికా కే రూప్ మే కామ్ కియా కింతు ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ తా. వే అనాథోం గరీబోం కీ సేవా కర్నా చాతీ తీ. ఇసిలియే ఉన్హోనే సన్ 1950 మే కోల్కత్తా మే మిషనరీస్ ఆఫ్ చారిటీ కీ స్థాపనా కీ. ఉన్కే ద్వారా స్థాపిత సంస్థా కో హీ నిర్మల్ హృదయ్ కహతే హై. ఉన్హోనే అప్నా సారా జీవన్ గరీబ్, అనాథ్ ఔర్ బీమార్ లోగోం కి సేవా మే లగా దియా. సన్ 1970 తక్ వే గరీబోం ఔర్ అసహాయోం కే లియే అప్నే మానవీయ కార్యోం కే లియే ప్రసిద్ధ హో గయి. సన్ 1979 మే ఉన్హే నోబుల్ పురస్కార్, సన్ 1980 మే భారతరత్న పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఉన్హోనే కతనే సే కహీ కర్నే కో అధిక మహత్వ దియా. ఇస్లియే వే హమేషా కహా కర్తీ తీ ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై. మాతృమూర్తి కరుణామయి మదర్ తెరేసా నే అప్నే జీవన్ మే యహ సాబిత్ కర్ దికాయా హై కి మానవ సేవా హీ మాధవ సేవా హై. పరోపకార్ కే పత్ పర్ చెల్నే వాలోం కో హీ వాస్తవిక జీవన్ మిల్తా హై. ఆజ్ వే హమారే బీచ్ మే నహీ రహీ కింతు ఉన్కే మహాన్ విచార్ ఉత్కృష్ట కార్య ఔర్ శ్రేష్ఠ పరోపకారీ గుణ్ ఆజ్ భీ ఏక్ దివ్య జ్యోతి కే రూప్ మే హమే వాస్తవిక జీవన్ బితానే కీ రాహ్ దికాతే హై. అచ్చా నఫీసా, అబ్ తుమ్ ఏక్ బార్ పాఠ్ పఢ్ కర్ సునావో.
3: మదర్ తెరేసా ఏక్ ఐసా నామ్ హే జో శాంతి, కరుణ, ప్రేమ్ వా వాత్సల్య కా పర్యాయ్ కహలాతా హై.
4: బహుత్ అచ్చా. మదర్ తెరేసా ఏక్ ఐసా నామ్ హే జో శాంతి, కరుణ, ప్రేమ వా వాత్సల్య కా పర్యాయ్ కహలాతా హై. మదర్ తెరేసా అనే పేరు ప్రేమ, శాంతి, కరుణ, వాత్సల్యములకు పర్యాయ పదంగా చెప్పబడుతోంది. అసలు ప్రేమ అంటే ఇతరుల పట్ల చూపించే నిస్వార్థమైన అనురాగం. కరుణ అంటే ఇతరుల కష్టాలను తగ్గించడానికి చేసే నిస్వార్థ

0: స్వార్థమైన ప్రయత్నం. వాత్సల్యం అంటే కల్మషం లేని మమత. ఈ సద్గుణాలకు ఉదాహరణగా మరియు పర్యాయ పదంగా చెప్పుకునే ఏకైక మాతృమూర్తి మన మదర్ తెరేసా గారు.
1: ఐసీ మహాన్ మాతా కా పురాణ ఆగ్నేస్ గోక్షే బోజ్ సియు తెరేసా థా.
0: ఆగ్నేస్ గోంక్ష భుజక్షియు. ఐసీ మహాన్ మాతా కా పురాణ ఆగ్నేస్ గోంక్ష భుజాక్షియు తెరేసా థా. అటువంటి గొప్ప మాతృమూర్తి అయిన మదర్ తెరేసా గారి పూర్తి పేరు ఆగ్నేస్ గోంక్ష భుజాక్షియు తెరేసా.
1: ఉన్కా జన్మ 26 అగస్ట్ 1910 ఔర్ స్వర్గవాస్ 5 సితంబర్ 1997 మే హువా థా.
0: ఉన్కా జన్మ 26 అగస్త్ 1910 ఔర్ స్వర్గవాస్ 5 సితంబర్ 1997 మే హువా థా. మరి ఆవిడ ఆగస్టు 26, 1910లో ప్రస్తుత మాసిడోనియాలో స్కోప్జే ప్రాంతంలో జన్మించారు. సెప్టెంబర్ 5, 1997లో స్వర్గస్థులయ్యారు.
1: వయసేతో వే యుగోస్లావియా
0: యుగోస్లావియా
1: యుగోస్లావియా మూల్ కి థీ. ఆగే చల్కర్ సేవా కి భావనా మే రత్ హోకర్ భారత్ కి నాగరికత స్వీకార్ కర్లీ.
0: వయసేతో వే యుగోస్లావియా మూల్ కి థీ. ఆగే చల్కర్ సేవా కి భావనా మే రత్ హోకర్ భారత్ కి నాగరికత స్వీకార్ కర్లీ. ఆమె యుగోస్లావియా దేశానికి చెందినవారు. ఆమె మతపరమైన సేవలపై ఆసక్తి పెంచుకుని 18 సంవత్సరముల వయసులో సన్యాసిగా, అంటే నన్నని అంటాం కదమ్మా, అలా నన్నుగా మారారు. 1929లో భారతదేశానికి వచ్చారు. ఇక్కడ భారతదేశ పౌరసత్వం, అంటే ఇండియన్ సిటిజన్షిప్ పొందారు.
1: ప్రారంభమే ఉన్హోనే అధ్యాపికాకే రూప్ మే కామ్ కియా కింటు ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ థా.
0: ప్రారంభమే ఉన్హోనే అధ్యాపికా కే రూప్ మే కామ్ కియా కింటు ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ థా. 1929లో భారతదేశానికి వచ్చిన మొదట్లో ఆమె కలకత్తాలో సెయింట్ మేరీస్ హై స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. కానీ ఆమె కళ వేరే విధంగా ఉంది. ఆమె జీవిత లక్ష్యం వివిధ రకములైన సేవలను అందించటం.
1: వే అనాథో గరీబో ఔర్ రోగియోం కి సేవా కర్నా చాహతీ థీ. ఇసీలియే ఉన్హోనే సన్ 1950 మే కోల్కతా మే మిషనరీస్ ఆఫ్ చారిటీ కి స్థాపనా కి. ఉన్కే ద్వారా స్థాపిత సంస్థ కో హీ నిర్మల్ హృదయ కహతే హై.
0: వే అనాథో గరీబోం ఔర్ రోగియోం కి సేవా కర్నా చాహతీ థీ. ఇసీలియే ఉన్హోనే 1950 మే కోల్కతా మే మిషనరీస్ ఆఫ్ చారిటీస్ కి స్థాపన కి. ఉన్కే ద్వారా స్థాపిత సంస్థ కో హీ నిర్మల హృదయ కహతే హై. ఆమె 1946లో రైలు ప్రయాణం చేస్తూ ఉండగా మురికివాడల్లో నివసించే ప్రజలను ట్రైన్లో నుంచి చూసి అనాథలకు, పేదలకు మరియు రోగులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి అనాథలకు, రోగులకు, పేదలకు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. మురికివాడల్లో నివసించే చిన్నపిల్లలకు చదువు నేర్పుటకు పుస్తకములు లేనప్పుడు గ్లాసులో నీళ్లు తీసుకుని వేలు నీళ్లల్లో ముంచి నేలపై వ్రాస్తూ పిల్లలకు విద్య నేర్పారు. ఆమె చేయుచున్న ఈ వివిధ రకములైన సేవా కార్యక్రమాలకు కొందరు సహకరించి మరియు ప్రోత్సాహనతో 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా విద్యా సంస్థలు, శిశు సదనములు, వైద్యశాలలు ప్రారంభించి వివిధ రకముల సేవలను అందించారు. ఈ సంస్థను ఇప్పుడు నిర్మల హృదయ్ అని పిలుస్తారు.
1: ఉన్హోనే అప్నా సారా జీవన్ గరీబ్, అనాథ్ ఔర్ బీమార్ లోగోం కి సేవామే లగా దియా. సన్ 1970 తక్ వే గరీబో ఔర్ అసహాయోం కే లియే అప్నే మానవీయ కార్యోం కే లియే ప్రసిద్ధ హో గయి.
0: ఆమె తన జీవితం అంతా అనాథలు, రోగులు, పేదలకు సేవ చేయటంలో గడిపింది. అనాథలకు ఆశ్రమాలు, కళాశాలలు మరియు రోగుల కోసం ఉచిత వైద్యశాలలను ఏర్పాటు చేశారు. 1970 వరకు చేసిన మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రసిద్ధి చెందారు.
1: సన్ 1979 మే ఉన్హోనే నోబెల్ పురస్కార్, సన్ 1980 మే భారత్ రత్న పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. उन्होंने कथनी से कही करनी को अधिक महत्व दिया। इसीलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं।
0: उन्होंने कथनी से कहीं करनी को अधिक महत्व दिया, इसीलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं। ఆమె మాటలు మాట్లాడడం కన్నా పని చేసి చూపటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆమె ఎప్పుడూ ఎల్లప్పుడూ అంటూ ఉంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా. అచ్చా నఫీసా, మదర్ తెరీసాజీ క్యా కహతే హై?
1: మదర్ తెరీసాజీ హమేషా కహా కర్తీ థీ, ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
0: బహుత్ అచ్చా. अच्छा नफीसा, 1950 में उन्होंने क्या स्थापित किया?
1: मिशनरीज ऑफ चैरिटी.
0: अब उस मिशनरीज ऑफ चैरिटी को क्या कहते हैं?
1: निर्मल हृदय.
0: अच्छा, सन 1979 में उन्हें नोबल पुरस्कार, सन 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया. ఆమె చేసిన సేవలకు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారము 1979 మరియు 1980 భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో ఆమెను సత్కరించడం జరిగింది. అచ్చా నఫీసా, నోబెల్ పురస్కార్ కబ్ మిలా?
1: 1979 మే మిలా.
0: ఔర్ భారతరత్న పురస్కార్ కబ్ మిలా?
1: భారతరత్న పురస్కార్ 1980 మే మిలా.
0: बहुत अच्छा.
1: मातृमूर्ति करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है कि मानव सेवा ही माधव सेवा है. परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है. आज वे हमारे बीच नहीं रही, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमारे वास्तविक जीवन बिताने की राह दिखाते हैं.
0: परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है. आज वे हमारे बीच नहीं रही, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं. పరోపకార మార్గంలో అంటే ఇతరులకు సహాయం చేయటం మరియు సేవ చేసే మార్గంలో నడిచేవారికే జీవించేవారికి నిజమైన పరిపూర్ణమైన జీవితం లభిస్తుంది. ఆవిడ ఈ నేడు మన మధ్యలో జీవించి లేకపోయినప్పటికీ ఆమె చేసిన సేవా కార్యక్రమాలు, శ్రేష్టమైన పరోపకార గుణం ఈరోజుకి ఒక దివ్య జ్యోతిలాగా వెలుగొందుతూ వాస్తవిక జీవితం జీవించడానికి ఆదర్శప్రాయంగాను, అనుకరణ మార్గంగాను, మార్గదర్శకంగాను ఉన్నది. అచ్చా నఫీసా, సమజ్మే ఆయి?
1: హా అధ్యాపికాజీ.
0: మదర్ తెరేసా కా జన్మ కబ్ హువా?
1: 26 అగస్ట్ 1910 మే మదర్ తెరేసా కా జన్మ హువా థా.
0: బహుత్ అచ్చా. మదర్ తెరేసా కో నోబెల్ పురస్కార్ కబ్ మిలా?
1: మదర్ తెరేసా కో నోబెల్ పురస్కార్ 1979 మే మిలా థా.
0: बहुत अच्छा. मदर तेरेसा हमेशा क्या कहती थी?
1: मदर तेरेसा हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कही अच्छे हैं.
0: बहुत अच्छा नफीसा, अब हम पाठ यही समाप्त करेंगे.
1: प्रणाम अध्यापिका जी, धन्यवाद.
0: शुभ आशीष.
2: मीरिंत वरकु शांति की राह में 10వ తరగతి की हिंदी पाठम विन्नारु. उपाध्यायनी శ్రీమతి జి నాగకమల, విద్యార్థిని నఫీసా కౌసర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రంగస్థలి. ఈనాటి కార్యక్రమంలో బాలనాగమ్మ నాటకం నుంచి బలవర్ధిరాజు పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ జి శ్రీనివాసరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.
1: మళ్ళీ

వందే మహాప్రభు. స్వస్తి నిరంతర విశ్వ సువిశాల మహోజ్వల రాజ్య రక్షణ ప్రస్తుత పుణ్య భారత ధరనాయక పూజ్య పాద స్వసస్యస్యో సమస్త జీవ కరుణాకర మంజుల మాధురి వరుందస్తమిత అంతరంగ వహిదా ఫులిరాజు జయోస్తు జయోస్తు జయోస్తు.

వైచ్ఛవ్యాఖ్యం పాదహతితో నిర్ధారించి మీ చిత్తంబు పదార్థుడకు దాల్మిల్ శిఖరాగ్రను ఆయులు తెచ్చి చూపించితే

కనిపెంచిన తల్లిదండ్రులు మాయావి చేతిలో చిక్కి చెరసాలలో దుఃఖిస్తున్న సమయమున నేను మాత్రమే ఇతడ వివాహము చేసుకొని హాయిగా కాలము గడుపుట క్షత్రియ ధర్మము కాదు ఎటులైనను వారిని రక్షింపవలెను.

మామగారు వజ్రం వజ్రాన్ని భేకితే అన్న సత్యము తమకు తెలియనిది కాదు. మాయల ఫకీర్ చేతిలో ఎందరో పానుగల్లు వీరులు పాషాణులై ఉన్నారు, కావున మోసముతోనే జయింపవాలి. మోసముతో నా జనని మొన్ను తది ఎదురాత్మని

వేసముగాని వానియడ వేగక లేనట్టుగాన మోసముతోనే

శివ శివ. ఇదేమి గర్భం తల్లి, కనిపెంచిన తల్లి, ఎంతో కాలం నాకు నాకు కనిపించినటువంటి ఆనందముతో నేను అయోమయములో పడి ఉన్నాను.

బుద్ధి విశేష వికృష్ట రోషనాగ్ని ఉన్మాదాగ్ని దగ్ధాత్మకుండవు. ఈ దూతుడు నిన్నే తెంచకుహనమున వ్యాజ్యం దానిక ఈ పుత్రుడు మిథ్యేయని సందేహింతువా. ఇయము సత్యము గ్రహింపువే. చూడు జనని, ఆపాద మస్తకము వ్యాపించిపోయి ఉన్నా. ఎంత చెప్పినను విశ్వాసం కలగట్లేదు. ఈ గర్భసీమలో నిన్ను నవమాసములు మనిషి మోసిన మాత్రం

కోటి పూల పూలతో, కోటి పూల పూలతో కూర్మి మీరా కడుపు పంటగనోచిన నా కన్న జననే, నన్నే కాదని పొమ్మనగా ఇక ఏ తల్లితో, ఇక ఏ తల్లితో నే మరలిడుదు.

మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో బాలనాగమ్మ నాటకం నుండి బాలవర్ధి రాజు పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ జి శ్రీనివాసరావు. హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సువర్ణ సుందరి ఈ చిత్రానికి పి సుశీల బృందం పాడిన పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భూకైలాస్, ఈ చిత్రానికి ఘంటసాల పాడిన సీనియర్ సముద్రాల గీతం.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం. హరివిష్ణు కామత్ గారి

0: ఇందు గురించి కొన్ని విశేషమైన మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. భారత స్వాతంత్ర్యుద్యమంలో పాల్గొని తనకు లభించిన ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మన దేశం కోసం త్యాగం చేసి స్వాతంత్ర్యం తర్వాత కూడా పార్లమెంట్లో చేరి ప్రజాస్వామ్య విలువలను కాపాడిన మహనీయుల్లో ఒకరు. ఆయనేనండి హరివిష్ణు కమత్ గారు. మన దేశం కోసం చివరికి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా అంకితం చేశారు. ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా హరివిష్ణు కమత్ గారి జీవితం గురించి కొన్ని విలువైన మాటలు తెలుసుకుందాం. హరివిష్ణు కమత్ గారు 1907 జూలై నెల 13వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించారు. హరివిష్ణు గారు చిన్నప్పటి నుంచే చదువులో మంచి ప్రతిభ కనపరిచారు. ఆయన చదువుతో పాటు దేశభక్తిపై ఎంతో ఆసక్తిగా ఉండేవారు. ప్రాథమిక విద్యను మంగళూరులో పూర్తి చేసి తర్వాత ఉన్నత విద్యను కూడా అభ్యసించారు. అలాగే అప్పటి బ్రిటిష్ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగం కూడా సాధించారు. అప్పటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది ఎంతో గొప్పగా ఉండేది. మరి అలాంటి ఉద్యోగాన్ని కూడా మన భారతదేశం కోసం ఆయన ఎంతగానో త్యాగం చేశారు. అలాగే సరిగ్గా 1938 హరివిష్ణు గారు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర ఉద్యమంలోకి తొలిసారిగా అడుగుపెట్టారు. అలాగే సుభాష్ చంద్రబోస్ గారి ఆలోచనలకు ప్రభావితుడై ఫార్వర్డ్ బ్లాక్ అనే కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారు. తరువాత కిట్ ఇండియా మూమెంట్ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలు నిర్వహించి జైలు శిక్షను కూడా అనుభవించారు. మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఆయన ప్రజాసేవను ఆపకుండా ఇంకా ముందుకు కొనసాగిస్తూ వచ్చారు. అలాగే హరివిష్ణు కమత్ గారు ప్రజాప్రతినిధిగా పార్లమెంటుకు ఎన్నికై ప్రజల సమస్యలను పార్లమెంట్లో ధైర్యంగా ఆయన గళాన్ని వినిపించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలోనూ ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలోనూ ప్రజల హక్కులను పరిరక్షించడంలోనూ హరివిష్ణు కమత్ గారు వీటన్నిట్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా హరివిష్ణు కమత్ గారి జీవితాన్ని నేటి తరం యువత ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి యువత క్రమశిక్షణతో జీవించడం, ప్రజల కోసం పనిచేయడం వంటి నైతిక విలువలను ప్రతి యువత యుక్త వయస్సు నుండే అలవర్చుకోవాలి. ఇలా దేశ సేవలో జీవితాంతం పనిచేసిన హరివిష్ణు కమత్ గారు 1982 అక్టోబర్ 9వ తేదీ అనగా అప్పటికి ఆయన వయసు 75 గుండెపోటు కారణంతో ఆయన పరమపదించారు. ఈ రోజున భౌతికంగా ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆయన మన దేశంపై చూపిన దేశభక్తి, ఆయన నిజాయితీ ఇప్పటికి భారతదేశ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. చివరిగా హరివిష్ణు కమత్ గారి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. పదవులైనా సంపదలైనా శాశ్వతం కావని, దేశం కోసం చేసిన ప్రాణత్యాగమే గొప్ప జీవితమని ఆయన జీవితం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకని ఈ సందర్భంగా ఆయన చూపిన ఆదర్శ మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి మనవంతు కృషి చేద్దాం.
1: కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు రాఘవేంద్ర చిత్రానికి వేటూరి సాహిత్యంతో శ్రేయా ఘోషల్ కల్పన పాడిన పాట మీకోసం.

అలాగే కార్యక్రమంలో జాతీయ రాళ్ల దినోత్సవం గురించి తెలుసుకుందాం. ఏంటి, రాళ్లకు కూడా ఒక దినోత్సవం ఉందని ఆలోచిస్తున్నారా? మీకు వచ్చిన ఆలోచన నిజమే. మనం నిలబడ్డ భూమి దగ్గర నుండి మనం కట్టుకున్న ఇల్లు, ఒంటి మీద ధరించే వజ్ర వైడూర్యాల వరకు అన్ని రాళ్ల రూపాలే. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న రాళ్ల గురించి, వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూలై 13వ తేదీన ఈ జాతీయ రాళ్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులు కలిసి ఈ దినోత్సవాన్ని స్థాపించారు. భూమిపై కనిపిస్తున్న విభిన్న రకాల రాళ్లు, ఖనిజాలు వంటి ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దినోత్సవం ద్వారా మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. భూమిలో రాళ్లు లేకపోతే మానవ వికాసమే లేదు. ఎందుకంటే మట్టి ఏర్పడాలన్నా, నదులు సస్యశ్యామలంగా ప్రవహించాలన్నా, భూగర్భ జలాలు ఓటలు ఊరాలన్నా రాళ్ల పాత్ర ఎంతో ఉంది. మనం వాడుతున్న మొబైల్ ఫోన్స్లోని చిప్స్ నుండి ఇళ్ల నిర్మాణంలో వాడే సిమెంటు వరకు అన్ని రాళ్ల ఖనిజాల నుండే వస్తాయి. కాబట్టి రాళ్లను వృధాగా పారేయకుండా, పర్యావరణాన్ని నాశనం చేయకుండా కొండలను సంరక్షించుకోవాలనే మంచి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి. చరిత్ర పుటలను ఒకసారి వెనక్కి తిప్పితే అప్పటి కాలంలో మన పూర్వీకులు రాతి యుగంలోనే జీవించేవారు. అప్పట్లో రాళ్లే వారికి ఆయుధాలు. ఆ రాళ్లనే వారి గుహలుగా నివసించడానికి చేసుకునేవారు. పురాతన కాలం నుండి రాళ్లను గమనిస్తే ఎంతో సహజంగా ప్రకృతి శక్తులకు తట్టుకొని నిలబడేంత బలంగా ఉంటాయి. అందుకేనండి, ఎప్పుడైనా గమనించారా, పురాతన గుహలు, శిల్పాలు, తాజ్మహల్, రామప్ప దేవాలయం లాంటి కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక అంతేకాదు, పర్యాటక సందర్శకుల మనసును కూడా ఇవి ఎంతగానో ఆకట్టుకుంటాయి. మరి నేటి ఆధునిక కాలంలో రాళ్లు ఎలా ఉన్నాయో గమనించారా? కాలక్రమేణా భూమి లోపల జరిగే మార్పులు, మానవ నిర్మిత కాలుష్యం కారణంగా రాళ్ల నాణ్యత కొద్ది కొద్దిగా మారుతుంది. మరి ఈ రాళ్లను గురించి శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఏమంటున్నారో కూడా తెలుసుకుందాం. భూగర్భ శాస్త్రవేత్తలు రాళ్లను భూమి యొక్క డైరీలుగా పిలుస్తారు. శాస్త్రవేత్తలు పరిశోధనల ప్రకారం ఒక రాయిని పరిశీలిస్తే ఆ ప్రాంతంలో కోట్ల సంవత్సరాల క్రితం అక్కడ డైనోసార్లు తిరిగాయా లేదా అనే విషయాలు కూడా స్పష్టంగా తెలిసిపోతాయి. ముఖ్యంగా రాళ్లలో దాగి ఉండే పొరలు, శిలజాల ద్వారా భూమి యొక్క పరిణామ క్రమాన్ని చెబుతాయి. పరిశోధకులు రాళ్లను ముఖ్యంగా 3 భాగాలుగా విభజించారు. మొదటి భాగం అగ్నిశిలలు, దీనినే ఆంగ్లంలో ఇగ్నియస్ రాక్స్ అని పిలుస్తారు. అంటే లావా గడ్డ కట్టడం వల్ల ఈ విధమైన రాళ్లు ఏర్పడతాయి. అలాగే 2వ భాగం వచ్చేసి అవక్షేప శిలలు, దీనినే ఆంగ్లంలో సెడిమెంటరీ రాక్స్ అని పిలుస్తారు. అంటే నదీ ప్రవాహం వల్ల ఏర్పడే రాళ్ళన్నమాట. ఇక చివరిగా చూస్తే 3వ భాగం రూపాంతర శిలలు, దీనినే ఆంగ్లంలో మెటమార్ఫిక్ రాక్స్ అని పిలుస్తారు. ముఖ్యంగా ఇది పీడనానికి విపరీతమైన వేడికి గురై రాళ్లుగా ఏర్పడతాయి. కాబట్టి రాళ్లు మాట్లాడలేవు, కానీ వాటిని పరిశోధిస్తే భూమి కథనంతా చక్కగా వివరిస్తాయని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. ఈ సందర్భంగా నేటి తరం యువత ఆధునిక సాంకేతిక లోకంలో విహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. కానీ మన పాదాల కింద ఉన్న రాళ్లను పట్టించుకోవడం లేదు. యువత తెలుసుకోవాల్సిందేంటంటే భూగర్భ శాస్త్రం, ఆర్కియాలజీ వంటి రంగాల్లో అద్భుతమైన కెరీర్ అవకాశాలు కూడా ఉన్నాయి. రాళ్లను పరిశోధన కోసం మాత్రమే కాకుండా ప్రకృతిని ప్రేమించే కోణంలో కూడా చూడాలి. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న సందేహం రావచ్చు, ఈ రాళ్లను, కొండలను రక్షించడానికి మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని. మీకు వచ్చిన సందేహం కూడా నిజమే. ఇప్పుడు ఈ సందర్భాన్ని ఉద్దేశించి మన ప్రభుత్వాలు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుందో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పురాతన రాతి కట్టడాలను, ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతాలను జియో హెరిటేజ్ సైట్లుగా గుర్తిస్తుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాలలో కూడా అక్రమ క్వారీలను అరికట్టడానికి మైనింగ్ చట్టాలను కఠినతరం చేస్తున్నారు. అలాగే ఇలాంటి రాక్ డే సందర్భంగా పాఠశాలల్లో, కాలేజీల్లో రాళ్ల ప్రదర్శనలు ఏర్పాటు చేసి సదరు విద్యార్థులకు భూగర్భ సంపదపై అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి ఈ జాతీయ రాళ్ల దినోత్సవం సందర్భంగా
ప్రకృతి సంపదలను ప్రేమిద్దాం, భూమి చరిత్రను తెలుసుకుందాం, మన సహజ వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు మనవంతు కృషి చేద్దాం. కార్యక్రమంలో మరొక అంశం గురించి వినబోయే ముందు దశావతారం చిత్రానికి వేటూరి సాహిత్యంతో సాధన సర్గం పాడిన పాట మీకోసం.

కార్యక్రమంలో చివరిగా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం. నేటి తరం యువతలో ఎంతో ప్రతిభ, ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పటికీ సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువకులు, యువతీలు ఎంతోమంది ఉన్నారు. ఉద్యోగం అనేది కేవలం జీవనోపాధికి మాత్రమే కాదండి, ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసానికి, కుటుంబ అభివృద్ధికి, దేశ ప్రగతికి కూడా పునాది. అందుకే తాజా ఉద్యోగ అవకాశాలపై సరైన సమాచారం తెలుసుకొని తమ అర్హతలకు అనుగుణంగా సిద్ధమవ్వడం ప్రతి యువకుడి బాధ్యత. ఈ నేపథ్యంలోని ఇప్పుడు మీకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో వెలువడిన ముఖ్యమైన ఉద్యోగ ప్రకటనల వివరాలు తెలుసుకుందాం. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ప్రొబేషనరీ ఆఫీసర్ మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు భర్తీ జరుగుతుంది. ప్రొబేషనరీ పోస్టులకు అర్హత వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు లేదా సంబంధిత విభాగంలో పీజీ పూర్తి చేసిన వాళ్ళు కూడా అర్హులు. అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు విద్యార్హతలు వచ్చేసి ఆయా పోస్టులను బట్టి వేరువేరు ఉంటాయి. ఐటీ ఆఫీసర్కు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో ఇంజనీరింగ్ లేదా సంబంధిత పీజీ అర్హత అవసరం. ఈ పోస్టులకు ప్రారంభ తేదీ జులై 1వ తేదీ నుండి జులై 21వ తేదీతో ముగుస్తుంది. మరిన్ని వివరముల కొరకు www.ibps.in వెబ్సైట్ను సంప్రదించండి. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 779. ఈ పోస్టులకు విద్యార్హతలు ఏదైనా డిగ్రీ లేదా ఎంబీఏ ఆర్ పీజీడీఎం చేసి ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ జులై 2, 2026. దరఖాస్తు చివరి తేదీ జులై 20, 2026. మరిన్ని వివరముల కొరకు www.bankofindia.co.in వెబ్సైట్ను సంప్రదించండి. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి 750 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ జులై 7వ తేదీ నుండి ప్రారంభమై జులై 20వ తేదీతో ముగుస్తుంది. మరిన్ని పూర్తి వివరాల కొరకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించండి. కార్యక్రమంలో చివరిగా శ్రీ ఆంజనేయం చిత్రానికి సిరివెనల సాహిత్యం మల్లికార్జున పడిన పాట మీకోసం.

క్లిక్ చేయండి ఇప్పుడే.

సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ టూ గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీనిలో భాగంగానే సరార్ధర్ కాటన్ బ్యారేజ్కు కొత్త గేట్లను అమర్చుతున్నామని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజ్ గేట్లను పునరుద్ధరణ చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 72% పనులను పూర్తి చేశామని తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని, పుష్కరాలకు ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. గత 2 ఏళ్లలో సాగునీటి కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే మరమ్మతులు చేపట్టామని తెలిపారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు జమ చేశామన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ

గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు బి రమణమూర్తితో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహాలు లేని వారందరికీ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఇల్లు కట్టించే కార్యక్రమం అతి త్వరలోనే రాష్ట ప్రభుత్వం చేపట్టబోతోందని స్పష్టం చేశారు. అర్హత ఉన్నవారికి కొత్త పెన్షన్లు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి వంటి పథకాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట ప్రభుత్వ వాటాతో ఇంటింటికి కొలాయి కార్యక్రమం చేపడుతున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట హోంశాఖ మంత్రి వంగులపూడి అనిత హెచ్చరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను హోంమంత్రి ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది నేరాల రేటు 15% తగ్గిందని వెల్లడించారు. మహిళలపై జరిగే దాడుల్లో క్రైమ్ రేటు 7% తగ్గిందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మై భారత్ మేరా యువ భారత్ పోర్టల్లో జిల్లాలోని యువత అంతా నమోదు చేసుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ డ్రైవ్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశాభివృద్దిలో యువత పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువత సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. జిల్లాలో హెల్పింగ్ హ్యాండ్స్, రెడ్ క్రాస్ వంటి సంస్థల ద్వారా వాలంటీర్లు విశేష సేవలు అందిస్తున్నారని, ఈ విషయంలో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ముందంజలో ఉందని చెప్పారు. పోర్టల్లో నమోదు చేసుకున్న యువతకు నైపుణ్యాభివృద్దితో పాటు జాతీయ స్థాయిలో జరిగే కల్చరల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, శిక్షణా శిబిరాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయని వివరించారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరులోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో కలిసి ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగది, తరగతి గదులను మంత్రులు పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటించి వారికి అందుతున్న విద్యా విధానం, భోజన వసతుల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం విద్యార్థులు సాధించిన ఉత్తమ ర్యాంకులే ఇక్కడ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని మంత్రి సవిత కొనియాడారు. 45 కోట్ల రూపాయల సాస్కి నిధులు సింగరాయకొండ బీసీ రెసి

0: రెసిడెన్షియల్ భవనానికి కేటాయించామన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే కొండపి నియోజకవర్గానికి 2 కొత్త బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి రాష్ట వ్యాప్తంగా అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 175 నియోజకవర్గాల్లోనూ ఎంపికలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్నారు. అండర్17, అండర్23 విభాగాల ద్వారా కొత్త ప్రతిభను వెలికితీస్తామన్నారు. ఈ ఛాంపియన్షిప్ వర్ధమాన క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే వేదిక అవుతుందన్నారు. మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్థాయి పోటీలు 1 నుండి 15 వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు 20 నుండి 25 వరకు జరుగుతాయని చెప్పారు. 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని రవినాయుడు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో యువ క్రీడాకారులు సత్తా చాటాలని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు క్రీడా సమారోత్సవాల కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 26 వరకు నియోజకవర్గం, జిల్లా, రాష్ట స్థాయిలలో పోటీల ప్రక్రియ ఉంటుందన్నారు. క్రీడలకు రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన విజయనగరం జిల్లా ప్రతిష్ట చాటి చెప్పేందుకు క్రీడాకారులకు ఇదొక మంచి అవకాశమని, రాష్ట్ర స్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి సూచించారు. వియత్నాం పడవ ప్రమాద బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మచిలీపట్నానికి చెందిన గిల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను మంత్రి ఈరోజు పరామర్శించారు. గిల్లి కిషోర్ కు వియత్నాంలో మెరుగైన వైద్యం అందుతోందని, ఆందోళన చెందొద్దని వారి పిల్లలకు భరోసానిచ్చారు. వియత్నాంలో కిషోర్ కు సహాయంగా వెళ్లిన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రేపు సాయంత్రానికి జయశ్రీ భౌతిక కాయం విజయవాడ రానుందని, మంగళవారం కుటుంబ సభ్యులకు అందిస్తామని అధికారులు చెప్పినట్లు మంత్రి తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగులపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన ఉక్తం యత్ నాగరికతా నిర్ణయః ఉతవా విదేశిత్వ ఘోషణా నిష్పక్షయా విధిసమ్మతయా యుక్తియుతయా చ ప్రక్రియయా ఏవ భవేత్. సమమేవ న్యాయాలయేన 27 యాచికాకర్తృణాం విదేశిత్వం సమర్థనయుతః గువాహాటీ ఉచ్చన్యాయాలయస్య నిర్ణయః అపి నిరస్తః. సర్వోచ్చన్యాయాలయేన అయోధ్యాయాః రామజన్మభూమిమందిరస్య దానవిషయే ఆరోపితదురుపయోగస్య అన్వేషణరతాయ విశేషాన్వేషణదలాయ అన్వేషణవిషయే ప్రతివేదనం ఉపస్థాపయితుం నిర్దేశః ప్రదత్తః. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముహు తమిళనాడు రాజ్యే అమోనియా గ్యాస్ స్రావేన ప్రభావితానాం ఝార్ఖండ రాజ్యస్య శ్రమికాణాం ప్రకరణస్య సంజ్ఞానం గృహీతవతీ తథా చ శీఘ్ర కార్య సంపాదనాయ నిర్దేశాన్ ప్రదత్తవతీ. భారత జాపాన్ దేశయోః మధ్యే అద్య ప్రచలితే ప్రాదేశిక వైశ్విక సురక్షా పరిదృశ్యే వ్యాపక

0: ద్వారా మరి మనం ఈ యొక్క మెరైన్ ఈ యొక్క సముద్ర తీర మధ్య ప్రాంత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆక్వాకల్చర్లో మన దగ్గర కల్చర్ ప్రాంతం సుమారు 2 లక్షల పైచిలుకు హెక్టార్లో ఉన్నది. ఫార్మర్స్ చేస్తున్న వాళ్ళు రిజిస్టర్డ్ వాళ్ళు సుమారు 130,000 మంది పైగా ఉన్నారు. అంటే నేను చెప్పింది రిజిస్టర్ కాబడిన వాళ్ళు. అదేవిధంగా మరి కోల్డ్ స్టోరేజెస్ అంటే కానివ్వండి, ఐస్ ప్లాంట్స్ కానివ్వండి, హ్యాచరీలు కానివ్వండి, చాలా పుష్కలంగా ఉన్నాయి. వనామీన్ కూడా మన దగ్గరే మొదట మరి పెంచి మరి చేశారు. మన యొక్క సముద్ర మత్స్య ఎగుమతులు మన యొక్క రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నది. మొత్తం మత్స్య ఎగుమతుల్లో దేశీయ మత్స్య ఎగుమతులు 35% మన రాష్ట్రం నుంచే మనం చేస్తున్నాం అనేది చాలా గర్వకారణం. అదేవిధంగా మంచినీటి యొక్క మత్స్య వనరులు కూడా మనకి మొత్తం 800,000 హెక్టార్ల పైన వనరులు ఉన్నాయి. మరి సుమారు వీటి మీద 300,000 మంది మత్స్య సహకార సంఘాల్లో మరి చేస్తున్నారు. సో ఇక అన్నింటినీ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కావలసిన వనరులతో పాటు ఈ యొక్క మత్స్యకారుల యొక్క అభివృద్ధి చెందిన నైపుణ్యత అన్నీ కూడా కలవలసి ఉంది. అదేవిధంగా మత్స్య మీరు చాలామందికి తెలియంది ఏంటంటే మన మత్స్య పరిశ్రమ నుంచి రాష్ట్రానికి 9% జీవీఏని మన మా సెక్టార్ నుంచే మత్స్య శాఖ నుంచే ఏంటి వచ్చిచున్నది. అదేవిధంగా ఎగుమతుల్లో నేను మీకు ఇందాక చెప్పున్నాను, సముద్ర మత్స్య ఎగుమతుల్లో 35% మన దగ్గరే ఏంటి వస్తున్నాయి. చేపల ఉత్పత్తి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ 1లో ఉండటమే కాకుండా దేశం మొత్తం చేపల ఉత్పత్తిలో 30% మన రాష్ట్రం నుంచే వస్తుందనటానికి మరి గర్వకారణం. మరి ఈ యొక్క 2022-23 సంవత్సరానికి కనుక చూస్తే మత్స్య మరియు ఈ యొక్క రొయ్యల ప్రొడక్షన్ ఉత్పత్తి 51 లక్షల మెట్రిక్ టన్లుగా నమోదైంది.
1: అయితే సార్, మన రాష్ట్రంలో సహజంగా ఉన్నటువంటి వనరుల్ని ట్యాప్ చేయడానికి అయితేనేమి ఇంకా మరింతగా మత్స్యకారుల యొక్క వాళ్ళ జీవన శైలిని వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం తీసుకొచ్చారు కదండి, అసలు ఈ పథకం తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటండి?
0: మనకి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ యొక్క మత్స్యకారులు అంటే మనం క్యాప్చర్ ఫిషరీస్ అంటాం అన్నమాట. సో ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి అభివృద్ధికి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అని మరి ఈ యొక్క ఫిషింగ్ బ్యాన్ పీరియడ్లో 10,000 రూపాయల వృత్తిని ఇవ్వటం, అదేవిధంగా డీజిల్ ఆయిల్ సబ్సిడీ లీటర్కి 9 రూపాయలు ఇవ్వటం, ఎక్స్క్రేషన్ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, ఇవన్నీ కూడా మరి మత్స్యకారులకు చేసి ఉన్నారు. అదేవిధంగా ఆక్వా రైతులకు కావలసిన యొక్క ఇన్పుట్ సబ్సిడీ, పవర్ టారిఫ్ సబ్సిడీ కూడా మరి యూనిట్కి 1.5 రూపాయలకే ఇస్తూ ఆక్వాకల్చర్కి అండదండగా నిలుస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికీ మరి కొన్ని యొక్క మత్స్యకారులకి లేదా అక్వా రైతులకి ఇతరేతర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే యొక్క కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం ఏదైతే ఉందో దాని నుంచి నిధుల్ని మనం వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దానికి జోడించి ఈ యొక్క మత్స్య ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టింది.
1: అయితే ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ప్రముఖంగా ఉన్న ముఖ్య పథకాలు ఏంటో చెప్తారా ఒకసారి?
0: ఓకేనండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ యొక్క ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో మనకి హ్యాచరీల నిర్మాణం, ముందు ఆక్వాకల్చర్ గురించి చెప్తానండి. సో ఈ ప్రాకిస్ వాటర్ హ్యాచరీల నిర్మాణం, అదేవిధంగా మరి బయోఫ్లాక్ పాండ్స్ కన్స్ట్రక్షన్స్ మీద కావలసినవి, ఐస్ ప్లాంట్స్, కోల్డ్ స్టోరేజెస్, అలాగే వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అంటాం మనం. సో వాటికి ఈ యొక్క నిధుల్ని మనం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మరి చేపట్టవచ్చు. ఏదైతే సముద్ర మత్స్యకారులు ఉన్నారో దానికోసం మనం లైవ్లీహుడ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నాం. అదేవిధంగా డీప్ సీ ఫిషింగ్ వెజల్స్ అంటే తీర ప్రాంతంలో ఉన్న లోతైన మత్స్య సంపదని పట్టడానికి కావాల్సిన డీప్ సీ వెజల్స్ ఇస్తున్నాం. అదేవిధంగా FRP బోర్డ్స్, ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ బోర్డ్స్, రీప్లేస్మెంట్ బోర్డ్స్ అండ్ నెట్స్ ఇస్తున్నాం. ఇవన్నీ కాకుండా మరి స్టాకింగ్ ఆఫ్ ఫింగర్లింగ్స్ అనగా ఏవైతే మరి మంచినీటి వనరులు ఉన్నాయో వాటిలో సుస్థిర మత్స్య సంపద అభివృద్ధి కొరకు మనం ఫింగర్లింగ్స్ స్థాయిలో ఫింగర్లింగ్స్ సైజులో ఉన్న ఈ యొక్క చేప పిల్లని వదులుతూ ఆ యొక్క మంచినీటి చెరువుల్లో కావలసిన సుస్థిర మత్స్య సంపదని ఏర్పాటుకు చేస్తున్నాం.
1: అయితే ఎవరైనా ఒక మత్స్యకారుడు కానీ మరొక వ్యక్తి కానీ సార్, ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలంటే ఈ ఫిన్ఫిష్ హ్యాచరీ పెట్టుకోవాలనుకున్నారనుకోండి, వారు మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలి, వారికి మీరు అందించే సహకారం ఎట్లుంటుంది?
0: ఇప్పుడు ముందుగా ప్రధాన మత్స్య సంపద యోజనలో తెలుసుకోవాల్సిన అంశాలు, మొత్తం యూనిట్ కాస్ట్లో 40% సబ్సిడీ జనరల్ కేటగిరీ వారికి ఇస్తామండి. అందులో మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటాలు

0: మరి 60-40 చొప్పున ఉంటాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉమెన్ మహిళలకి అన్నట్లయితే ఆ సబ్సిడీ యూనిట్ కాస్ట్కి 60% సబ్సిడీగా నిర్ధారించారు. సో ఈ యొక్క పథకం యొక్క నిధులు మన ఈ మత్స్యంపద యోజన పథకం 2020-21 నుంచి 2024-20 దాకా 5 సంవత్సరాలు అమల్లో ఉన్నది. 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నిధుల్ని జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాన్ని కూడా ఇచ్చి ఉన్నది. సో మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క ఇందులో ఉన్న పథకాల్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గ్రామ స్థాయిలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి మీరు వెళ్ళాలి. డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి నేను ఇలాగా పిఎంఎస్ఎస్వై కింద ఈ యొక్క పథకాన్ని లబ్ధి పొందాలి అనుకుంటున్నానంటే అతను వెంటనే ఫిషరీ సర్వీస్లోకి వెళ్ళి లాగిన్ చేసి మీ యొక్క పేరుని, మీ ఆధార్ నెంబర్ని, మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే అది మీకు వెంటనే అక్కడికి ఈ మత్స్యకారి పోర్టల్కి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్తే అక్కడ ఫామ్ వస్తుందండి. ఆ ఫామ్ నింపిన వెంటనే మా గ్రామ స్థాయిలో ఉన్న విలేజ్ ఫిషరీ అసిస్టెంట్ వారు ఈ డాక్యుమెంటేషన్ వెరిఫికేషను, బెనిఫిషరీ వెరిఫికేషన్ చేసి తదుపరి అతను ఆ యొక్క అప్లికేషన్ని ఎఫ్డిఓ అంటామండి, మన మత్స్యాభివృద్ధి అధికారి అంటాం, వారి స్థాయిలో పట్టుకుపోతారు. తర్వాత డిఎల్సి అంటాము, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. ఏవైతే యూనిట్లు 50 లక్షలు లోపు ఉన్నాయో అవన్నీ కూడా జిల్లా స్థాయిలోనే డిఎల్సి ఏదైతే ఉందో అది, ఆ తర్వాత 50 లక్షల పైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి స్టేట్ లెవెల్ కమిటీ అని ఉందండి.
1: సార్, ఇప్పుడు ఫిన్ఫిష్ హ్యాచరీ అంటే సాధారణ వ్యక్తికి కూడా అర్థం అవ్వాలంటే అది నిర్వహణ ఎట్లుంటుంది, దాని గురించి కాస్త వివరించలేదు.
0: మనకి బ్రాకిష్ వాటర్లో, బ్రాకిష్ వాటర్ ఫిషరీస్లో ఈ అంశం ఏంటి వస్తుందండి. ముఖ్యంగా మనం ముఖ్యంగా మోనోడాను, వనామీ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఉన్నాం. అయితే ఇవి కాకుండా ప్రత్యామ్నాయ జాతులైన సీబాస్, సిల్వర్ ప్యాంపను, ఆ తర్వాత మళ్ళీ ఇతర చేపలు ఏవైతే ఉన్నాయో, మల్లెట్స్ కానీ, ఏ మరి మిల్క్ ఫిష్ కానీ, ఇవన్నీ కూడా వీటిని మనం ఫిన్ ఫిషెస్ అంటాం అన్నమాట. సో వీటి హ్యాచరీల్ని కూడా మనం డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అంటే ఒకవేళ మోనోడాన్లా అవ్వకుండా వనామీని రక్షించుకోవడానికి ప్రత్యామ్నాయంగా మనం ఇంకోటి ప్లాన్ బి లాగా రెడీ చేయటే దానికి మనం బ్రాకిష్ వాటర్ ఫిన్ ఫిష్ హ్యాచరీలు మనం పెట్టుకో. ఇవి ఈ యొక్క పిల్లలు, సో ఆ యొక్క చిన్న పిల్లల్ని తెచ్చుకొని ఇక్కడ ఈ హ్యాచరీలో మనం వాటిని రేర్ చేసుకొని ఈ యొక్క స్టాకింగ్ సైజ్ వరకు పెంచుకొని రైతులు కనుక ఇచ్చినట్లయితే తెల్ల చేపలతో పోలిస్తే ఈ బ్రాక్స్ వాటర్ ఫిన్ ఫిష్ హ్యాచరీస్ ద్వారా మీకు ఎక్కువ లాభాలు వస్తాయి. ఇది కేజీ 400 నుంచి 500 పై చీలుకు వెంటి వస్తుంది కాబట్టి ఈ యొక్క హ్యాచరీల ద్వారా రైతులు ఎక్కువ లబ్ధి పొందేదానికి ఉందండి.
1: అలాగే బయోఫ్లాక్ యూనిట్స్ అంటే ఏంటండి?
0: ఇప్పుడు మనం ఏదైతే మరి సాధారణంగా ఎక్కువ వనామీ కల్చర్లో ఎక్కువగా ఇన్పుట్స్ వాడి ఈ యొక్క కల్చర్ వాడటం వల్ల అందులో రెసిడ్యూస్ అనేక రకాలుగా వస్తున్నాయి. సో చేపల మన నదిలో ఈ యొక్క రొయ్యపిల్ల ఉండటం ద్వారా, ఫీడ్ వేయటం ద్వారా మనకి సాధారణంగా మరి వ్యాధులకి అవకాశం అయితే లేకపోలేదు. మరి ఈ యొక్క వ్యాధిని తట్టుకోవడానికి మనం ఈ ఇనార్గానిక్ మెటీరియల్స్ని వాడకుండా, మందులు వాడకుండా ఈ యొక్క రొయ్యకే సహజ సిద్ధమైన ఇమ్యూనిటీని జోడించడానికి, అంటే ఆ రొయ్యె ఆ యొక్క వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని ఎదుర్కొని తట్టుకునే ఇదిని మనం వాటర్ ద్వారా అక్కడ బయోఫ్లాక్ యొక్క ద్వారా ఇక సూక్ష్మజీవుని మల్టిప్లై చేసుకొని తద్వారా ఏంటంటే మనం ఈ ఇనార్గానిక్ రెసిడ్యూస్ అవి కూడా లేకుండా మనం ముందుకెళ్ళటానికి బయోఫ్లాక్ పాయింట్స్ బాగా ఉపయోగపడతాయి.
1: సార్, ఇప్పుడు మరొకటి ఇదే పథకంలో భాగంగా వ్యాధి నిర్ధారణ కేంద్రాలు అని అన్నారండి. ఇది కొంచెం టెక్నికల్గా సంబంధించిన విషయం కదా, ఎవరైనా పెట్టుకోవడానికి అవకాశం ఉందా లేకుంటే కొంతమంది దానికి సంబంధించి చదువుకొని ఉండాలా?
0: ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆక్వా రైతు ఒక ఆక్వా డాక్టరే. అయితే వారికి ఎప్పటికప్పుడు కిట్స్, వ్యాధి నిర్ధారణ కిట్స్ కానీ, వ్యాధి పరీక్షలు కానీ అనుమానాలు వచ్చినప్పుడు మనం 2 రకాలైన కేంద్రాలని ఏర్పాటు చేశాం. కావాలంటే అతను ఒక కొంతమంది గ్రూప్గా ఏర్పడి అక్కడే ఒక స్టేషనరీ ల్యాబ్ని పెట్టుకోవచ్చు. ల్యాబ్ని పెట్టుకుంటే ఒక స్కిల్డ్ ఎంఎఫ్ఎస్సి కానీ, బిఎఫ్ఎస్సి కానీ, ఎంఎస్సి జువాలజీ అతన్ని మీరు ఎంప్లాయ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నీటి నాణ్యత, అలాగే మట్టి నాణ్యత, తర్వాత ఆ యొక్క చేపల యొక్క మైక్రోబయాలజీ ఆస్పెక్ట్స్, అదేవిధంగా మరి వైరల్ టెస్ట్, బ్యాక్టీరియల్ లోడు, ఇవన్నీ కూడా నిర్ధారించి ఎప్పటికప్పుడు రైతులకి సూచనలు ఇస్తూ కల్చర్ మంచిగా వెళ్ళేటట్టుగా దోహదపడగలరు.
1: అలాగే సార్, ఇదే పథకంలో భాగంగా లైవ్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఇస్తున్నారని విన్నామండి. ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి ఎలా ఉపయోగకరం అంటారు?
0: ఇప్పుడు మనకి లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్స్ అనేది ఇప్పుడు కొత్తగా ఈ యొక్క మార్కెట్లో చేపల మార్కెట్లో ఉన్న ట్రెండ్ అండి. ఇదివరకు చేపల్ని చనిపోయిన చేపల్ని తెచ్చి అమ్మేవారు, తద్వారా ఈ యొక్క వినియోగదారుడు కొంచెం కొనటానికి సందేహపడుతూ ఎర్రగా ఉందా పింక్గా ఉందా అని చూస్తూ ఉండే మొప్పల్ని వాటిని. ఇప్పుడు అలా కాకుండా మనకి ఈ యొక్క మన లైవ్ ఫిష్లోనే వెండింగ్ యూనిట్లోనే మీరు పాలిథిన్ అదన్నీ వేసుకొని కోల్డ్ స్టోరేజ్ మన టెంపరేచర్స్ మెయింటైన్ చేసుకొని ఆ లైవ్ ఫిష్ని కనుక మీరు తెచ్చుకొని వెంటనే మీరు ఈ యొక్క సెలక్షన్ చేసుకొని వెళ్ళేదానికి కూడా మనకి అవకాశం ఉందండి.
1: ఇంకొకటి వాల్యూ యాడెడ్ యూనిట్స్, అదే మనం విలువ ఆధారిత మనం ఫిష్ అనేదానికి విలువ జోడించి అమ్ముకునేటట్టుగా మార్కెట్ చేసుకోవడానికి కూడా మీరు సబ్సిడైజ్డ్ పథకాలు ఉన్నాయన్నారు, అది ఎలాగండి?
0: ఇప్పుడు చాలా దేశాల్లో మనకి లేదా కొన్ని రాష్ట్రాల్లో కేరళ తమిళనాడులో కూడా ఫిష్ కట్లెట్స్ అని లేదా ఫిష్ అంటే బిస్కెట్స్ అని ఫిష్ చిప్స్ అని ఈ యొక్క అనేక రకాల వీటి వస్తువుల్ని విలువ జోడింపు వస్తువుల్ని అక్కడ చేస్తున్నారు. కానీ మన దగ్గర ఏంటంటే ఈ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, విలువ జోడింపు పదార్థాలు తక్కువగా ఉన్నాయి. విలువ జోడింపు పదార్థాలు కనుక మీరు చాలా ముందుకు తీసుకెళ్తే ఈ యొక్క చేపల వినియోగం బాగా పెరిగి ఉత్పత్తి ఉత్పాదకత పెరగడానికి అవకాశం పుష్కలంగా ఉందన్నమాట. దీని మీద మనకి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ SIFT కాకినాడ వారు మీకు ట్రైనింగ్ ఇచ్చేదానికి కూడా, ఏవైతే విలువ ఆధారిత వస్తువులు ఉన్నాయి మార్కెట్లో వేటికి డిమాండ్ ఉన్నది వాటిని వండే విధానం ఏమిటనే దాని మీద మీకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం SIFT కాకినాడ ఇన్స్టిట్యూట్లో చేపడుతుంది.
1: అలాగే ఫిష్ కియోస్క్ అంటే ఏంటండి?
0: ఇక్కడ మరి ఏవైతే చేపల దుకాణాలు ఏంటి ఉన్నాయో ఆ యొక్క చేపల దుకాణాలని మనం మినీ ఫిష్ యూనిట్స్ అని, మినీ ఫిష్ రిటైల్ యూనిట్స్ అని 175,000 PMSSY యూనిట్గా నిర్ధారించారండి. ఇంకొంచెం కనుక పెద్దగా ఉన్నట్లయితే దానిని 1,000,000 యూనిట్ అంటాం, దాన్ని ఫిష్ కియోస్క్ అంటాం. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా మన లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్ కానీ వాల్యూ యాడెడ్ యూనిట్స్ కూడా మీరు ఈ యొక్క దీనిలో ఫిష్ కియోస్క్లో కూడా మీరు కలుపుకోవచ్చు ఒక భాగం కింద. దానిని 20,00,000 యూనిట్, 50,00,000 యూనిట్గా కూడా పరిగణిస్తారండి. తర్వాత హబ్ అని ఒకటి ఉందండి, అంటే ఇట్స్ ఎ హోల్సేల్ ఫిష్ మార్కెట్, ఇట్స్ ఎ లార్జ్ స్కేల్, పెద్ద మొత్తంలో కోటి రూపాయలతో కూడా మనం హబ్ అనేది ఒకటి మీ యొక్క సోమతిని బట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఫిష్ కియోస్క్లో మోడల్ ఎలా ఉండాలి, కాంపొనెంట్స్ ఎలా ఉండాలని మేము GO No. 177 ఏదైతే ఉందో, కియోస్క్ అని ఒక రిటైల్ ఫిష్ మార్కెట్లో ఏవేమి ఉండాలి, ఒక చిన్న ఫ్రీజర్ కానీ డిస్ప్లేయర్ కానీ ఫిష్ కటింగ్ ఆపరేటర్స్ కానీ ఫిష్ స్టోరేజ్ యూనిట్స్ కానీ అన్నీ కూడా మేము పెట్టున్నాము. అదేవిధంగా వీటికి కావాల్సిన శిక్షణ కూడా మనం ఇచ్చేదానికి ఉన్నాం. సో ఈ విధంగా మనం SIFT కాకినాడలో కూడా మీకు ఈ యొక్క ఔత్సాహికులకి కావాల్సిన శిక్షణ కూడా మనకి లభ్యమవుతుంది.
1: అయితే ప్రముఖంగా మరొక విషయం కూడా ఇక్కడ మత్స్యశాఖ చెప్తూ ఉన్నారండి, దేశీయ మత్స్య మార్కెటింగ్ ఇది ఒక స్కీమ్గా తీసుకొస్తున్నారు, అంటే ఏంటి కాస్త వివరిస్తారా?
0: తప్పకుండా అండి. ఇప్పుడు మనం మత్స్య ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో నిలిచి ఉన్నాం, కానీ వినియోగంలో తలసరి చేపల వినియోగంలో అంత 1గా లేము, చాలా తక్కువ ప్లేస్లో ఉన్నాం. ఉత్పత్తుల తక్కువ రాష్ట్రాలైన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, కేరళ కానివ్వండి, మనకంటే తలసరి చేపల వినియోగంలో ముందున్నాయి. ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము మరి వినియోగంలో లేకపోతే మార్కెట్ ఒడిదుడుగుల్ని తట్టుకోవటానికి కావలసిన శక్తి మనకి కలగదు. అందుకోసం ఒక్కొక్కసారి ఎక్స్పోర్ట్స్ రిజెక్షన్ అయినప్పుడు, ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైసెస్ పడినప్పుడు రైతులందరూ కూడా తమ ఉత్పత్తిని ఏం చేసుకోవాలి అనే క్వశ్చన్ మాటమాటికి రావటం. అందుకు ప్రధాన కారణం మనకి పండించిన ఉత్పత్తి దేశీయంగా మన రాష్ట్రపరంగా వినియోగం లేకపోవడమే. అందుకోసం మనం వీటిని ఫిష్ ఆంధ్ర అనే బ్రాండ్ మీద మనం దేశీయ మార్కెట్ ఉత్పాదనకి హబ్ అండ్ స్పోక్ మోడల్స్ ద్వారా ఈ యొక్క చేపల వినియోగాన్ని ఒక నెట్వర్క్ రూపంలో మనం చేస్తున్నాం. అవి మన లైఫ్ ఫిష్ వెండింగ్ యూనిట్స్ కానివ్వండి, వాల్యూ యాడెడ్ యూనిట్స్ కానివ్వండి, ఫిష్ కియోస్క్ మినీ కానివ్వండి, లేదంటే ఫిష్ కియోస్క్లు కావండి, వీటిని మరి ఈ యొక్క హైజీనిక్గా ఉండి ఒక బ్రాండెడ్గా ఉండి ముందుకు తీసుకెళ్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
1: సార్ సహజంగా వచ్చే ఒక ప్రశ్న సహజంగా ప్రజల్లో, ఈ పథకాలన్నీ కేవలం మత్స్యకారులు మత్స్యకార కుటుంబాలకు మాత్రమే చెందుతాయండి, లేదా ఎవరైనా ఔత్సాహికులైన యువకులు కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ చేసుకొని కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకోవడానికి ఇందులో ఏదైనా పథకం ఉందా?
0: ఉందండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన పథకంలో కొన్ని మాత్రమే మనకి మత్స్యకారులకి వర్తింపజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం బోట్ అన్నామో, రీప్లేస్మెంట్ ఆఫ్ బోట్స్ అన్నామో, అక్కడ మీకు అతడి పేరు

0: మీద నమోదవుతుంది. అటువంటి ఒకటి రెండు పథకాలు కాకుండా మిగతావన్నీ కూడా అన్ని రకాల ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు. ముఖ్యంగా ఈ డొమెస్టిక్ మార్కెటింగ్ అంశాలు ఉపయోగపడవు. ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వారు ఎంటర్ప్రెన్యూర్షిప్ మోడల్స్ అనే ఒక పథకాన్ని పిఎంఎస్ఎస్వైలో పెట్టున్నారండి. అంటే ఔత్సాహికులు ఎంత లార్జ్ స్కేల్ లేదా మీడియం స్కేల్ లేదా స్మాల్ స్కేల్లో ఏవైనా వాళ్ళ దగ్గర ఒక కాన్సెప్ట్ ఇన్నోవేషన్ స్టార్టప్ కనుక ఉన్నట్లయితే దాని మీద వారు 25% పూర్తిగా సబ్సిడీ ఇస్తారు. అందులో సబ్జెక్టు సీలింగ్ ఆఫ్ 1.25 crores, అంటే 1.25 crores వరకు సీలింగ్ ఉంటుంది. ఇది జనరల్ కేటగిరీ. ఇదే స్టార్టప్ ఇన్నోవేషన్ పథకాలకైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్కి అయితే ఔత్సాహికులకి తమ దగ్గర ఉన్న కాన్సెప్ట్ కనుక మంచిదైతే అది మరి 30% సబ్సిడీ యూనిట్ మీద విత్ సీలింగ్ ఆఫ్ 1.50 lakhs దాకా మన 1.50 crores దాకా ఉంది, 1.50 crores దాకా ఉంది. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా ఔత్సాహికుల్ని కొత్త వాళ్ళని మన నవకల్పనలో కలిగిన ఎంటర్ప్రెన్యూర్స్ని స్కిల్స్ని ఎంకరేజ్ చేయడానికి ఎంటర్ప్రెన్యూర్షిప్ మోడల్స్ కూడా ప్రవేశపెట్టింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకి ఫిష్ మార్కెట్ల అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి, అదేవిధంగా సాగర్ మిత్రాలను చేపట్టడం, అదే కార్యక్రమాలు చేపట్టాయి.
1: ధన్యవాదాలండి డాక్టర్ శ్రీనివాస్ గారు. మత్స్యశాఖలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం గురించి, అలాగే ఔత్సాహికులైన యువతి యువకులు ఎవరైనా కూడా ఒక స్మాల్ స్కేల్ అంటే 1 lakh rupees నుంచి 1 crore rupees వరకు కూడా వారి దగ్గర ఉన్న ఏదైనా ఒక బిజినెస్ ఐడియాతో ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వం వారు సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తారని కూడా తెలియజేశారు. మరొకసారి మీకు ధన్యవాదాలండి.
2: మీరింతవరకు పల్లెసీమలు కార్యక్రమంలో మత్స్య రంగంలో ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి డాక్టర్ డి శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: ఏడాది పొడవునా బంతిపూల సాగు విధానాన్ని గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనకి పండగ సమయాల్లో పూల గిరాకీ ఎక్కువగా ఉంటుంది. రైతు సోదరులు ఏ సమయంలో పూలు కావాలో ముందుగా నిర్ధారించుకోవాలి. ఆ పండుగకు సుమారు 2 నెలల ముందుగా బంతినారును పొలంలో నాటుకోవాలి. అంటే దానికి 1 నెల రోజుల ముందు విత్తనాలను నారుమడుల్లో నాటుకోవాలి. పండుగల నాటికి చేతికి పంట రావాలంటే రైతులు ఆగస్టు మధ్యలో బంతినారును పొలంలో నాటుకోవాలి. అంటే జూలై మధ్యకాలంలో విత్తనాలను నారుమడుల్లో విత్తుకోవాలి. అయితే ఇది పండగల సీజన్ కాబట్టి పండగలు అన్నీ నెల 15 రోజుల వ్యవధిలో వస్తాయి కాబట్టి ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని మనం బంతిపూలని సాగు చేసుకోవచ్చు. దీనిలో భాగంగా విత్తనాలను ఒకేసారి కాకుండా 1 నెల వ్యవధితో నారుమడుల్లో విత్తుకొని 1 నెల వ్యవధితో పొలంలో నాటుకోవడం వల్ల పూలు ఒకేసారి కాకుండా 1 నెల వ్యవధితో పొందొచ్చు. దీనివల్ల ఒకసారి మార్కెట్లో మంచి ధర పొందకపోయినా ఇంకొకసారైనా మంచి ధర పొందొచ్చు. ఈ పద్ధతిని పాటించడం వల్ల బంతి రైతులు మంచి లాభాలు

పొందొచ్చు. ఈ విధానాన్నే మనం సంవత్సరం పొడవునా బంతిపూల సాగు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలో జూన్ మొదటి వారం నుండి జనవరి మొదటి వారం వరకు ఒక నెల వ్యవధితో నారుమడుల్లో విత్తనాలను విత్తుకోవడం వల్ల జూలై మొదటి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు నారును ఒక నెల వ్యవధి కాలంతో నాటుకోవచ్చు. అందువల్ల మార్కెట్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా పూలని పొందొచ్చు. ఎండాకాలం తర్వాత మళ్లీ ఈ పద్ధతిని పాటించవచ్చు. ఈ పద్ధతి వల్ల మార్కెట్లో ఎక్కువ రోజులు పూలు అందుబాటులో ఉండడంతో పాటు రైతుకు నష్టం అన్నది వాటిల్లదు. నెల నెల మంచి ఆదాయంతో పాటు సంవత్సరం పొడవునా జీవనోపాధిని పొందొచ్చు. ఇక బంతిని పొలంలో నాటుకునే విధానాన్ని గనక మనం చూసుకున్నట్టయితే, మొక్కల్ని పొలంలో నాటుకునే ముందు హెక్టార్కి 25 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువును వేసుకుని కలయదున్నాలి. 25 నుండి 30 రోజులు 3 నుండి 4 ఆకులు కలిగి ఉన్న నారును నాటుకోవడానికి ఎన్నుకోవాలి. నాటుకోవడం కూడా సాయంత్రం సమయంలో చేస్తే మొక్కలు త్వరగా కుదురుకుంటాయి. నాటిన తర్వాత మొక్క కాండం చుట్టూ బాగా ఒత్తాలి. దీనివల్ల మొక్క వేర్ల ప్రాంతంలో ఏమన్నా గాలి అరలు ఉన్నా అవి మూసుకుంటాయి. నాటుకున్న వెంటనే తక్కువ మోతాదులో నీళ్లను పెట్టాలి. భారీగా నీళ్లు ఇచ్చినట్టయితే మొక్కలు కుదురుకోవు కాబట్టి నీళ్లకి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఇక మొక్కకు మొక్కకు మధ్య నాటుకునే దూరం మనం వేసే రకం, అంటే ఆఫ్రికన్ బంతి లేదా ఫ్రెంచ్ బంతి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆఫ్రికన్ బంతికైతే ఎక్కువ దూరంలోనూ, అదే ఫ్రెంచ్ బంతికైతే తక్కువ దూరంలోనూ నాటుకుంటాం. మన ప్రాంతాల్లో ఆఫ్రికన్ రకమైతే వరసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరంలో, అదే ఫ్రెంచ్ బంతికైతే వరసల మధ్య మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరంలోనూ నాటుకోవాలి. అదే ఆఫ్రికన్ బంతి కత్తిరింపులైతే వరసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు. ఫ్రెంచ్ బంతి కత్తిరింపులైతే వరసల మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. అదే కుండీల్లో కనుక మనం నాటుకున్నట్టయితే ఒక కుండీలో 2 నుండి 3 మొక్కలు నాటుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. బంతిపూల సాగులో కలుపు బెడద వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి నివారణగా మొదటి నుంచే కలుపు కనిపించగానే తీసేయాలి. పంటకాలంలో 3 నుండి 4 సార్లు కూలీల సహాయంతో కలుపును తీయించాలి. కలుపును నివారించకపోతే బంతి మొక్కలతో పోషకాలకు నీటి కోసం పోటీపడి బంతిపూల దిగుబడి, పువ్వు నాణ్యత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్లాస్టిక్ మల్చ్ కింద పూల సాగును ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా రైతులకు సబ్సిడీ మీద ప్లాస్టిక్ మల్చ్లను అందిస్తున్నారు. ప్రప్రథమంగా ఈ పద్ధతిని బంతిపూల రైతులు పాటిస్తున్నారు. బంతిలో ఈ పద్ధతిని పాటించటం వల్ల మట్టిలోని తేమ ఎండకు ఆవిరి కాకుండా మట్టిలోనే ఉండి మొక్కలకు అందేలా చేయొచ్చు. అంతేకాకుండా కలుపు పెరగకుండా నివారించుకుని కలుపుకయ్యే ఖర్చును మనం ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా బంతిపూల మొక్కలు ఒక ప్రధాన కాండంతో ఏపుగా పెరుగుతాయి. పక్కనుండి వస్తే 1-2 చిన్న కాడలు వచ్చి ఒక మొక్కకు ఒక్కొక్క కాడ చివరన ఒక్కొక్క పువ్వు పూస్తుంది. ఈ పరిణామం వల్ల ఒక మొక్కకి 4 నుండి 5 పూలు మాత్రమే పూస్తాయి. తద్వారా పూల దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అరికట్టాలంటే ఏకైక మార్గం పించింగ్. ఈ పద్ధతిలో మొక్క 20 సెంటీమీటర్ల పొడవు ఉన్నప్పుడు, అంటే 30 నుండి 40 రోజుల సమయంలో, ప్రధాన కాండం చివరన 2 నుండి 3 సెంటీమీటర్ల భాగాన్ని తుంచాలి. దీనివల్ల ప్రధాన కాండం ఎదుగుదల ఆగిపోయి పక్క నుండి కొత్త కొమ్మలు ఏర్పడతాయి. వాటి నుండి మరికొన్ని కొమ్మలు ఏర్పడి వాటి చివరన పూలు పూస్తాయి. దీనివల్ల ఒక మొక్కకు అధిక సంఖ్యలో పూలు పూసి ఎక్కువ దిగుబడి వస్తుంది. మొక్కలు కూడా గుబురుగా కనిపిస్తాయి. అంతేకాకుండా ఇలా తలలను తుంచడం వల్ల శనగ పచ్చ పురుగును నివారించవచ్చు. ఎందుకంటే శనగ పచ్చ పురుగు సాధారణంగా లేత ఆకుల చివర్లలో గుడ్లను పెడుతుంది. అందువల్ల ఈ విధానం మనకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇక బంతి సాగులో పోషక యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, చాలా త్వరగా ఎదిగే మొక్క కాబట్టి దానికి సరైన పోషక యాజమాన్యం తప్పనిసరి. అందువల్ల దుక్కి దున్నే సమయం నుంచే పోషక యాజమాన్యాన్ని మొదలుపెట్టాలి. దుక్కి దున్నుతున్నప్పుడు ఆఖరి దుక్కులో ఎకరానికి 10 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని వేసి దున్నుకోవాలి. మొక్కలు నాటుకున్న 30 రోజుల తర్వాత ఇంకొక 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు పైపాటుగా వేసుకోవాలి. వేసే సమయంలో కలుపు ఉంటే తీసేసి పోషకాలు ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక బంతి సాగులో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే,
బంతిని నీటి

0: నిల్వ ఉంచుకోగల నెలలో సాగు చేసుకోవడం ఉత్తమం. పంటకాలంలో ఎప్పుడూ ఎంతో కొంత తడి ఉండే విధంగా చూసుకోవాలి. సాధారణంగా నీటి యాజమాన్యం వాతావరణాన్ని బట్టి ఉంటుంది. 4 నుండి 6 రోజులకు ఒకసారి నీటిని ఇవ్వడం మంచిది. అయితే ఎంతోమంది రైతులు బంతిని బిందు సేద్యం కింద సాగు చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. దీనివల్ల మనం నీటిని ఆదా చేసుకోవడమే కాకుండా మట్టిలో తేమలేని సమయంలో వేర్ల వద్ద నీటిని అందించవచ్చు. ఈ విధానం వల్ల మనం కలుపును కూడా నివారించవచ్చు. మొక్కలకు ఏ దశలోనైనా నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి, లేదంటే ఇది పూల దిగుబడి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా బంతి మొక్కల్ని మనం గట్టి మొక్కలు అని అంటూ ఉంటాము. అయితే నారు పెంచుకునే స్థాయి నుంచి పూలు కోసే వరకు కూడా ఎన్నో తెగుళ్ళు చీడలు ఈ బంతిని ఆశించే అవకాశం ఉంటుంది. వీటిని తొలి దశలోనే గుర్తించి నివారించుకుంటే మంచి దిగుబడి పొందొచ్చు. బంతిని ఆశించే ప్రధాన తెగుళ్ల విషయానికి వచ్చినట్టయితే నారుకుళ్ళు తెగులు విత్తనం విత్తుకున్న నారుమడుల్లో ఆశిస్తూ ఉంటుంది. బంతిని ఆశించే తెగుళ్లలో ఇది ప్రధానమైనదిగా మనం చెప్పుకోవచ్చు. విత్తనాలు మొలకెత్తి నారదశలో ఉన్నప్పుడు ఇది ఆశిస్తుంది. దీనివల్ల నారు వేర్లు కుళ్ళిపోయి నారు పసుపు రంగులోకి మారి గుంపులుగా ఒకేసారి చనిపోతుంది. నేలలో తడి ఎక్కువగా ఉండి వాతావరణం వెచ్చగా ఉంటే ఇది ఆశిస్తుంది. దీని నివారణకి నారు వేసుకునే ముందే ఒకసారి సాయిల్ సోలరైజేషన్ పద్ధతిని పాటించాలి. విత్తనాలు విత్తుకోవడానికి నీరు నిల్వ ఉండని ఎత్తైన నారుమడుల్లో నారును పెంచుకోవాలి. నారుమడిలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. 1 లీటర్ నీటికి 2 గ్రాముల క్యాప్టన్ లేదా 1 గ్రాము కార్బనిజం కలిపిన నీళ్లతో బెడ్లని తడుపుకోవాలి. బంతి పొలాన్ని ఆశించే పురుగుల్ని గనక మనం చూసినట్టయితే శనగ పచ్చ పురుగు. ఈ పురుగులు పూల మొగ్గల మీద లేదా లేత ఆకుల చివర్లా గుడ్లను పెడతాయి. అందులో నుండి వచ్చిన లార్వా మొగ్గ పైభాగంలో ఆశించి పూల రెమ్మల్ని తింటాయి. తద్వారా పూలు వాటి ఆకారాన్ని నాణ్యతను కోల్పోతాయి. పూ మొగ్గలు కూడా విచ్చుకోవు. ఈ పురుగు గుడ్లను లేత కొమ్మల ఆకుల మీద గమనించిన వెంటనే 30 నుండి 45 రోజుల్లో చిరు కొమ్మలను తుంచేయాలి. ఇలా చేయడం వల్ల శనగపచ్చ పురుగు గుడ్లను నివారించుకోవడమే కాకుండా పక్క కొమ్మలు వచ్చి ఎక్కువ పూల దిగుబడికి తోడ్పడుతుంది. విత్తనాలను నాటుకునే ముందు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టన్ లేదా 2.5 గ్రాముల కార్బనిజంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. పొలంలో నాటుకున్న 2 నెలల తర్వాత నుంచి పూలని మనం కోసుకోవచ్చు. మొదటి కోత నుంచి మరో 2 లేదా 2.5 నెలల వరకు కూడా పూత వస్తుంది. పూలని 3 నుండి 5 రోజులకి ఒకసారి కోసుకోవచ్చు. పూలని సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ కోసుకోవాలి. కోసే ముందు రోజు కనుక పొలానికి నీళ్లు పెట్టినట్టయితే కోసిన పూలు ఎక్కువ కాలం తాజాగా నిల్వుంటాయి. బాగా విచ్చుకున్న పూలని మాత్రమే కోసుకోవాలి. పూలను క్రమం తప్పకుండా కోయడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. కోసిన తర్వాత పూలని చల్లని నీడ ప్రదేశాల్లో ఉంచాలి. తర్వాత మార్కెట్ దూరాన్ని బట్టి ప్యాక్ చేసి మార్కెట్లకు తరలించాలి. స్థానిక మార్కెట్లకైతే గోనె సంచుల్లోనూ, అదే దూరపు ప్రదేశాలకైతే వెదురు బుట్టల్లో పెట్టి పైన తడి గోనె సంచితో కప్పి పంపించాలి. దీనివల్ల ప్రయాణంలో పూలు పాడవకుండా వాడిపోకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వివిధ ఖరీఫ్ పంటలలో విత్తే సమయం, విత్తన మోతాదు, విత్తే దూరం, అంతర పంటల ప్రణాళిక గురించి వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ జి రమేష్. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 అందరూ మనలా మారిపోతే నాటిక వింటారు. రచన శ్రీమతి యలమర్తి అనురాధ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. 8:15 చిత్రగీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 నౌరస్ ఉర్దూ కార్యక్రమంలో మెహంగాయి ఔర్ ఖవాతీన్ కి జిమ్మేదారీ షేక్ హబీబున్నీసా గారి ప్రసంగం, గజల్ నదీకే కినారే శ్రీమతి ఫహ్మిదా బేగం గారి కథానిక ప్రసారమవుతాయి. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గారి గానం వింటారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మగారు వైలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తిగారు మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తా విపంచి. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని బీడి, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకామైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుండి 10వ తరగతి చదివేవారు 31 ఆగస్టు 2026 లోపుగాను, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31 అక్టోబర్ 2026 లోపుగాను దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in/application-form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. మీరింతవరకు వార్తా విపంచి విన్నారు.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపూ బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చిఫణి కుమార్. ముఖ్యాంశాలు. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోసేసింది. వార్తల వివరంగా. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. అస్సాంలోని ఫారిన్ ట్రిబ్యునల్చే విదేశీయులుగా నిర్ధారణ అయిన 27 మంది దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా పై విధంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ 27 కేసుల్లో గౌహతి హైకోర్టు ఫారిన్ ట్రిబ్యునల్ వృత్తులను రద్దు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్ష

0: పదంగా ఉండాలని, న్యాయ సూత్రాలతో రాజీ పడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్ధంగా భారత పౌరసత్వానికి అర్హత లేని వారు తప్పుడు వాదనలు, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం లేదా జాప్యం చేయడం ద్వారా పౌరసత్వాన్ని పొందకుండా చూడటంలో ప్రభుత్వానికి చట్టబద్ధమైన బలమైన బాధ్యత ఉందని అంగీకరిస్తూనే చట్టబద్ధమైన ప్రక్రియనే స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ వారి కేసులను తిరిగి విచారించే వరకు పిటిషన్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీ, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తమిళనాడు రాష్ట్రంలో ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. హైకోర్టు May 27 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది May 28 బక్రీద్ సందర్భంగా లేదా మరే ఇతర రోజైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన May 27 నాటి ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావులోని ఎక్స్ప్రెస్ హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నో వద్ద రానున్నాయని తెలిపారు.
1: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है जो कि अभी ब्रह्मोस मिसाइल की इंडस्ट्री जो यहाँ पर स्थापित हुई है. और मैं आपको यह भी बतलाना चाहता हूँ कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्री लखनऊ के आसपास स्थापित होने जा रही है और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి 2 రోజుల సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 50,000 మందికి పైగా సింగరేణి శాశ్వత కార్మికులకు, 30,000 మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వారి భవిష్యత్ భద్రతపై భరోసా ఇవ్వడమే రేపటి వరకు కొనసాగే ఈ యాత్ర లక్ష్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత వేలం లేకుండా నేరుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిన దేశంలోని ఏకైక బొగ్గు బ్లాక్గా తాడిచెర్ల 2 నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల, సింగరేణి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర చూపుతున్న ప్రత్యేక శ్రద్ధే ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2: యాక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మరీ చేస్తున్నారు. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతి ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కలిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సైనిక్ పాఠశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఎన్సీసీ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. నషాముక్త భారత్ అభియాన్, స్వచ్చ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా రాధాకృష్ణన్ స్వాగతించారు. మహిళా క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటలో కడపటి సమాచారం అందించడానికి ఇంగ్లాండ్ జట్టు అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ నిన్న టీ విరామ సమయంలో 7 వికెట్లకు 341 పరుగుల వద్ద తమ 2వ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్థి జట్టుకు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తిగా భాటియా లార్డ్స్లో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది.

0: ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్ లడఖల్లో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వడగాడ్ల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ దేశాల కార్యదర్శి సిబీ జార్జ్ ఈరోజు ఢిల్లీలో పోలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్లాడిస్లావ్ ఆ దేశ ఆర్థిక అభివృద్ధి సాంకేతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ మిచెల్తో సమావేశమయ్యారు. ఈ విస్తృత చర్చలు భారత్ పోలాండ్ బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించాయి. రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, సంస్కృతి, అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరు వంటి పరస్పర ప్రయోజనం ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ ఉమ్మడి నిబద్ధతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమ ఆసియా అంతటా గత వారాంతంలో దాడులు తీవ్రతరం అయిన నేపథ్యంలో హార్మోజ్ జలసంధిపై తమదంటే తమ నియంత్రణ ఉందని అమెరికా ఇరు దేశాలు ప్రకటించుకున్నాయి. దీని కారణంగా ప్రాంతీయ భద్రత, దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలపై సందేహాలు నెలకొన్నాయి. నిన్న ఒమన్ తీరంలోని హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో ఈ తాజా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి అంతర్జాతీయ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ఏ వాణిజ్య నౌకలు ప్రయాణించడం లేదు. వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి డ్రోన్ కేంద్రాలు, చిన్న నౌకలతో సహా పలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఒమన్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. రష్యాపై కొత్త విడత ఆంక్షలు, ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం, పలు అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు ఈరోజు బ్రసెల్స్లో సమావేశమయ్యారు. ఈ కూటమి విదేశాంగ విధాన అధిపతి కాయా కల్లాస్ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ 250 ఆంక్షల జాబితాపై ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మీన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వివిధ ఖరీఫ్ పంటలలో విత్తు సమయం, విత్తన మోతాదు, విత్తే దూరం, అంతర పంటల ప్రణాళిక గురించి వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ జి రమేష్.
2: ఈనాటి వ్యవసాయ పాఠశాలలో మనం తెలుసుకునే అంశము వివిధ ఖరీఫ్ పంటలలో విత్తు సమయము, విత్తన మోతాదు మరియు విత్తన దూరము, అంతేకాకుండా అంతర పంటల ప్రణాళిక గురించి తెలుసుకున్నాము. ఏ పైర్లైనా కూడా మంచి దిగుబడి సాధించాలంటే ఆ పైరు రకాలు, విత్తే సమయం కానివ్వండి, విత్తన మోతాదు కానివ్వండి, అలాగే విత్తే దూరం పైన ఆధారపడి ఉంటుంది. ఖరీఫ్ కాలంలో ప్రధానంగా సాగు చేస్తున్న పంటలను గమనించినట్లయితే వరి, పత్తి, కంది, జొన్న, కొర్ర, మొక్కజొన్న, పెసర, అలాగే వేరుశెనగ, సోయా చిక్కుడు, ఆముదం మొదలగు పంటలను ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నట్టు మన రాష్ట్రంలో చెప్పుకోవచ్చు. మరి ఈ పంటలలో ఏ సమయంలో ఏ విత్తనం విత్తుకోవాలి, ఎంత దూరంలో విత్తుకోవాలి, అలాగే ఎంత విత్తనము మనం నాటుకోవాలి అనే విషయాలు గమనించినట్లయితే పంటల్లో దిగుబడి ఎక్కువగా సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రధాన పంటలైన వరి తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో దాదాపు ఈ వరిని 6 వ్యవసాయ వాతావరణ మండలాల్లో సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయ వాతావరణ మండలాల్లో 5 మాసాల్లో మనకు ఈ నాట్లు వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సిఫార్సు చేసిన సమయంలో మనం వరి నాట్లు వేసుకున్నట్లయితే వరిలో కూడా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకు మన రాష్ట్రంలో సుమారుగా 6 వ్యవసాయ వాతావరణ మండలాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం కృష్ణా గోదావరి జోన్ కింద చూసుకున్నట్లయితే వరి నాట్ల నుంచి జనరల్గా మనకు ఈ జూలై నుంచి ఆగస్టు మాసంలో వేసుకున్నట్లయితే వరిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తర కోస్తా మండలాల్లో చూసినట్లయితే ఆగస్టు

ఆగస్టు మాసంలో నాట్లు వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తా చూసినట్టయితే సెప్టెంబర్ వరకు వెళ్ళచ్చు, జూలై జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాట్లు వేసుకోవచ్చు. అలాగే అత్యల్ప వర్షపాతం మనకు చూసుకున్నట్లయితే వ్యవసాయ వాతావరణ మండలంలో మనకు జూలై నుంచి ఆగస్టు వరకు వరి నాట్లు వేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు ఉన్నత శ్రేణి మండలమైన వంటి ఆ మండలాలు చూసుకున్నట్లయితే మే 15 నుంచి మనకు ఆగస్టు వరకు నాట్లు వేసుకుంటే ఈ వరిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. విత్తనం మోతాదు అనేది చాలా వరకు మనకు అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విత్తనం సిఫార్సు చేసిన ప్రకారం మనం విత్తన మోతాదులో మనం పంటను పండించినట్లయితే దిగుబడులు బాగా పొందేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా విత్తన మోతాదు పెంచుకున్నట్లయితే కొంచెం దిగుబడులు కూడా తగ్గేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తన మోతాదులు ఏ పంటకు ఎలా వాడుకోవాలనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. సో మన వరిలో చూసుకున్నట్లయితే మనకు 5 రకాల పద్ధతులు ఉన్నాయి నాటే పద్ధతులు వచ్చేసరికి. ఒకటి ఏంటంటే నారు పెంచి నాటే పద్ధతికి అయితే ఎకరానికి 20 నుంచి 25 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలా కాకుండా పొడి విత్తనం జల్లదల్లడానికైతే తమ్ము చేసుకున్న తర్వాత మామూలుగా విత్తనం చల్లుతుంటారు, ఆ పద్ధతికి అయితే 24 కిలోల నుంచి 30 కిలోల వరకు మనం విత్తనం అవసరం అవుతుంది. అలాగే యంత్రీకరణ వరి సాగు అనేది కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ప్రాచుర్యం బాగా పొందింది. సో యంత్రాలతో వరి సాగు చేస్తున్న ప్రాంతాల్లో కానివ్వండి, అలాగే గొడుతో విత్తనం వెదబెట్టే పద్ధతి డైరెక్ట్ సోయింగ్ అంటుంటాము వెదబెట్టే పద్ధతి అంటుంటాము ఆ పద్ధతుల్లో కానివ్వండి, లేదా బెంగాల్ నాట్లు అని ఈ మధ్య కాలం కూడా కొంచెం పాపులర్గా అయింది. చాలా మంది రైతులు కూడా ఈస్ట్ కోస్ట్ గోదావరిలో కూడా ఎక్కువగా బెంగాల్ పద్ధతులు అనేది అనుసరించి నాట్లు వేస్తున్నారు. ఈ పద్ధతులు ఏ పద్ధతులు అయినా కూడా యంత్రీకరణ కానివ్వండి, యథ పద్ధతి కానివ్వండి, బెంగాల్ నాటు పద్ధతి కానివ్వండి, సాగు చేసుకున్నట్లయితే దాంట్లో మనకు 12 కిలోల నుంచి 15 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. అలాగే డ్రమ్ సీడర్ పద్ధతి కూడా మనకు ఒక పద్ధతి ఉంది, వరిలో కూడా సాగు చేసుకోవచ్చు. ఈ డ్రమ్ సీడర్ పద్ధతుల్లో కూడా మనకు ఎకరానికి వచ్చేసరికి 10 నుంచి 12 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలాగే గత 10 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు శ్రీ పద్ధతి కూడా ఒకటి మంచి ప్రాచుర్యం పొందింది. ఆ శ్రీ పద్ధతిలో అయితే మనకు ఎకరానికి అయితే 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. సో సిఫార్సు చేసిన ప్రకారం విత్తనం వాడుకున్న అయితే సిఫార్సు చేసిన ప్రకారం మొక్కల సంఖ్య అక్కడ ఎకరంలో ఉంటాయి, తద్వారా మన దిగుబడులు అనేది బాగా పెరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి విత్త దూరం ఇక్కడ గమనించినట్లయితే వరిలో రకాల కాల పరిమితిని బట్టిను, అలాగే ఆ యొక్క రకాలను బట్టి కానివ్వండి, మనం వేసే డ్యూరేషన్ బట్టి కానివ్వండి, మొక్క కుదుల సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం కుదుల సంఖ్య చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు అంటే దాదాపు 140 రోజుల కాల పరిమితి గల రకాలు ఏదైనా కూడా ఒక చదరపు మీటర్కు 33 కుదుళ్ళు ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే మధ్యకాలిక రకాలైన కూడా ఏదైనా 125 నుంచి 140 రోజులకి అయితే ఖరీఫ్ కాలంలో వచ్చేసరికి 33 కుదుళ్ళు ఒక చదరపు మీటర్కు, స్వల్పకాలిక రకాలైన కూడా అంతే, దాదాపు 120 రోజులు స్వల్పకాలిక రకాలుగా చెప్పుకుంటుంటాము, అవి కూడా 33 కుదుళ్ళుగా ఉండాలి. ఒక ఖరీఫ్ కాలంలో మనం వరిని సాగు చేస్తున్నామంటే ఒక చదరపు మీటర్కు 33 కుదుళ్ళు ఉండే విధంగా మనం చూసుకుని నాట్లు వేసుకున్నట్లయితే దిగుబడులు ఏ విధంగా తగ్గకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే రబీ కాలంలో ఏదైనా వరి సాగు చేసుకున్నట్టంటే మనకు అక్టోబర్ నవంబర్ మాసంలో వరి సాగు చేస్తున్న ప్రాంతాల్లో మాత్రం అయితే ఒక చదరపు మీటర్కు 44 కుదుళ్ళు ఉండే విధంగా చూసుకోవాలి. సో మనం ఖరీఫ్ కాలం గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఖరీఫ్ కాలంలో మాత్రం అయితే 33 కుదుళ్ళు ఉండే విధంగా ఒక చదరపు మీటర్కు చూసుకుని నాట్లు వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన పంట వచ్చేసరికి మొక్కజొన్న అనేది. ఈ మొక్కజొన్న మన రాష్ట్రంలో అంటే ఆహారంగా గాను, అలాగే రోజు దానా విషయం రూపంలో కానివ్వండి, పశువులకు మేత కానివ్వండి, అలాగే వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా గాను ఇలాగ ఉపయోగించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మంచి ప్రాచుర్యం పొందింది, ఎక్కువ మంది రైతులు కూడా ఈ మొక్కజొన్న అనేది గిట్టుబాటుగా ధర బాగుంటుంది, మనకు లాభం ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది సాగు చేస్తూ వస్తున్నారు. ఈ మొక్కజొన్నను కూడా దాదాపు మన రాష్ట్రంలో 354,000 హెక్టేర్లోనే సాగు అవుతూ ఉంది. సో దీంట్లో కూడా మనం విత్తన మోతాదు ఒకటి, విత్త సమయాన్ని కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. సో విత్త సమయం చూసుకున్నట్టయితే సాధారణ పరిస్థితుల్లో వర్షాధారపు మొక్కజొన్న పంటకైతే జూన్ 15 నుంచి అలాగే జూలై 15 తారీఖు వరకు మనం విత్తుకున్నట్లయితే మొక్కజొన్నలో కూడా దిగుబడులు తగ్గకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తన మోతాదు కూడా ఏంటంటే దీంట్లో మనకు రకరకాలు ఉన్నాయి. అంటే ఒకటి సంకరజాతి రకాలు కానివ్వండి, తీపి మొక్కజొన్న కానివ్వండి, ఇలా పేలాలకు వాడే మొక్కజొన్న కానివ్వండి, బేబీ కార్ను, అలాగే పసుగ్రాసు మొక్కజొన్న, ఇలా రకరకాలుగా మనకు సాగు చేస్తూ ఉంటాము. దాంట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం విత్తనాల కోసం మనం తయారు చేసుకున్న రకాలే మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా హైబ్రిడ్స్ అనేది మార్కెట్లో ఎక్కువగా లభ్యమవుతుంటాయి. ఈ హైబ్రిడ్స్ రకాలను ముఖ్యంగా ఎకరానికైతే 8 కిలోలు అయితే విత్తనం అయితే సరిపోతుంది. అలాగే ఈ హైబ్రిడ్స్ను కూడా మనకు విత్తే దూరం కూడా గమనించినట్లయితే దాదాపు సాలుకు వచ్చేసరికి 60 సెంటీమీటర్ల దాకా ఉండాలి, అలాగే మొక్కకు మొక్కకు వచ్చేసరికి 20 సెంటీమీటర్ల దాకా ఉండాలి. అంటే సాలుకు 2 అడుగుల దూరంలో ఎత పెట్టుకున్నట్లయితే చాలా వరకు మనకు మొక్కల సంఖ్య సిఫార్సు చేసిన ప్రకారం ఎకరం పొలంలో ఉంటాయి, తద్వారా మంచి దిగుబడులు కూడా పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే

తీపి మొక్కజొన్న అది కూడా ఎక్కువగా సాగు చేస్తుంటారు చాలా మంది రైతులు కూడా, ఈ పట్టణాల దగ్గర అంతా రైతులంతా కూడా. సో ఇక్కడ మనకు ఎకరానికి వచ్చేసరికి 4 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఇది కూడా మనకు సాలుకు వచ్చేసరికి 60 సెంటీమీటర్లు, దాదాపు 2 అడుగుల దూరంలో పెట్టుకుని మనం విత్తనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పేలాల మొక్కజొన్నది కూడా ఎక్కువగా మనం సాగు చేస్తుంటారు. దీనికి 5 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎకరానికి. ఇది కూడా 2 అడుగుల దూరంలో సాలుకు మధ్య దూరం పెట్టుకుని ఏదో పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే బేబీ కార్న్ అనేది కూడా మనకు ఎక్కువగా పట్టణాల పొలాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు, సిటీస్ దగ్గర కూడా. ఇది కూడా 10 కిలోల ఎకరానికి అయితే విత్తనం సరిపోతుంది. ఇది కూడా సాలుకు వచ్చేసరికి దాదాపు 1.5 అడుగు దూరంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పశుగ్రాసంగా మొక్కజొన్న సాగు చేస్తున్న ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా విత్తనం అయితే మాత్రం ఎకరానికి ఒక 16 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. ఇది కూడా మనకు సాలుకు దూరం గమనించినట్లయితే దాదాపు 1.5 అడుగు దూరంలో పెట్టుకుని ఎద పెట్టుకున్నట్లయితే చాలా వరకు ఈ పశుగ్రాసాన్ని కూడా ఎక్కువ మోతాదులో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తే పద్ధతి ఏంటంటే, మొదట ఏంటంటే చాలా వరకు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో బోదలేసి చేస్తుంటారు, కొన్ని ప్రాంతాల్లో మామూలుగా పొలం దుక్కి దున్నుకొని మామూలుగా నాటుకుంటూ ఉంటారు. సో ఏదైనా కూడా అవకాశం ఉంటుంది, బోధ పద్ధతి అయితే మాత్రం మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే అనుకోని పరిస్థితులు వర్షాలు ఎక్కువ కురిసినా కూడా ఈ బోధల మధ్యలోంచి వాటర్ అంతా నీళ్ళంతా కూడా బయటకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో మొక్క పంట కూడా దెబ్బతినకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బోధ పద్ధతి అనుసరిస్తే మాత్రం దిగుబడులు కూడా ఇక్కడ బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో మొదట నాగలతో బోదలు వేసుకోవాలి. తర్వాత ఏంటంటే విత్తనాన్ని బోధకు పైనుండి అంటే 3rd వంతు ఎత్తులో ఉండే విధంగా విత్తుకున్నట్లయితే నీటి పారుదల సులభంగా ఉంటుంది. అలాగే ఏదైనా అధిక వర్షాలు ఏదన్నా కురిసినా కూడా ఆ నీళ్ళన్ని కూడా ఈ బోధల మధ్యలోంచి బయటకు వెళ్ళేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అవకాశం ఉన్న చోట బోధ పద్ధతి అనుసరించినట్లయితే సో మొక్కలు సిఫార్సు చేసిన ప్రకారం ఉంటాయి, పైరు కూడా దెబ్బతినకుండా ఉంటుంది. తద్వారా మనం మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు జొన్న అనేది కూడా మనకు ప్రధాన పంటగా ఖరీఫ్ కాలంలో ఎక్కువగా సాగు చేస్తుంది, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సో మన రాష్ట్రంలో దాదాపు చూస్తే ఖరీఫ్ కాలంలో దాదాపు 11,000 హెక్టేర్లు ఎక్కువగా సాగు అవుతుంది. ఈ మధ్యకాలంలో రైస్ ఫ్యాలోలో అంటే రైస్ కోసిన తర్వాత జొన్న అనేది ఎక్కువగా సాగు చేస్తున్నారు. సో అది ఎక్కువగా రబీలో ఎక్కువగా ఉంటుంది, కానీ ఖరీఫ్లో వచ్చేసరికి 11,000 హెక్టేర్లు మనకు సాగు అవుతుంది మన రాష్ట్రంలో వచ్చేసరికి. జొన్నను కూడా దాదాపు మనకు ఖరీఫ్ కాలంలో సాగు చేయాలంటే జూన్ నుంచి జులై వరకు, అంటే జూన్ 15 నుంచి జులై 15 వరకు మనకు సాగు చేసుకున్నట్లయితే జొన్నలో కూడా దిగుబడులు తగ్గకుండా మంచి ఆదాయం మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జొన్నను ఏంటంటే మాఘీగా కొన్ని ప్రాంతాల్లో మాఘీ జొన్నగా సాగు చేస్తుంటారు, అంటే అది సెప్టెంబర్లో సాగు చేస్తుంటారు. సో వర్షాలు జూన్ జూలైలో అయినా వర్షాలు ఏంటంటే ఆలస్యం అయినప్పుడు సెప్టెంబర్లో అయినా వర్షంపాతం కురిసినా కూడా అప్పుడు కూడా మన జొన్న సాగు చేసుకోవచ్చు. సో అది మాఘీ జొన్న అని చెప్తుంటాము. ఆ మాఘీ జొన్నను సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వేసుకున్నా కూడా మనకు దిగుబడులు అనేది మంచిగా వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఎకరానికి వచ్చేసరికి విత్తనం మోతాదు గమనించినట్లయితే ఎకరానికి 4 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అంత 4 మించి ఎక్కువ 6 కిలోలు 7 కిలోలు పెట్టినామంటే ఏమవుతుందంటే మొక్కల సంఖ్య ఎక్కువ అయిపోయి కొద్దిగా కంకి సైజు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు చేసిన ప్రకారం 4 కిలోలు ఎద పెట్టుకున్నట్లయితే మనకు మంచిగా దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తే దూరం మనం గమనించినట్లయితే సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరం పెట్టుకుని ఎద పెట్టుకుంటున్నట్లయితే సో మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రకంగా మనం ఎద పెట్టుకున్నట్లయితే ఎకరానికి దాదాపు 58,000 నుంచి 72,000 వరకు మొక్కలు అనేది ఉంటాయి. సో అంతని మొక్కలు ఉన్నట్లయితే మనకి ఎకరానికి కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ చిన్న చిన్న విషయాలు మనం గమనించుకున్నట్లయితే మాత్రం మనకు జొన్నలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత సజ్జ అనేది కూడా ఎక్కువగా ఈ ప్రకాశం డిస్టిక్ కానివ్వండి, అలాగే ఈ మనకు రాయలసీమ ప్రాంతంలో కానివ్వండి, ఎక్కువగా సజ్జ అనేది ఖరీఫ్ కాలంలో కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ సజ్జను దాదాపు మన రాష్ట్రంలో 75,000 హెక్టేర్ల సాగు చేస్తున్నారు. సో ఈ సజ్జ కూడా మంచి దిగుబడి సాధించాలంటే విత్తే సమయం అనేది చాలా ముఖ్యమైనది. జూన్ నుంచి జూలై వరకు వర్షం కురిసిన వెంటనే జూన్ కానీ జూలై కానీ మన భూమి అంతా పదునయ్యి వర్షం అంత మంచి వర్షం కురిసినట్లయితే ఇక్కడ కూడా మనం సజ్జను అదే జూలైలో మాసంలో ఎద పెట్టుకున్నట్లయితే సో మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఎకరానికి కూడా ఏంటంటే మనకు మామూలుగా అయితే విత్తనం అయితే లేదానికైతే 1.5 కిలో దాకా విత్తనం అవసరం ఉంటుంది. ఒకవేళ కొన్ని ప్రాంతాలు ఏంటంటే నారు పెంచి మనం నాటుకుంటుంటారు, దానికైతే 1.5 కిలో అయితే సరిపోతుంది. లేదా విత్తనం ఎద పెట్టుకుంటే పద్ధతి ఉంటాయి కొన్ని, అంటే మామూలుగా జనరల్గా రైతులంతా ఫాలో అవుతున్నదంతా
కూడా విత్తనాలు ఎదబెట్టేసుకుంటుంటారు. ఈ పద్ధతికి అయితే మాత్రం 3 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. సో ఇలా సిఫార్సు చేపట్ల ప్రకారం మనం విత్తనం మోతాదు కూడా మనం ఎంపిక చేసుకోవాలని అవసరం ఉంటుంది. అలాగే విత్తే దూరం కూడా ఇందాక జొన్నకు ఎలా చెప్పుకున్నామో సేమ్ అంతే అదే విధంగా, అంటే సాలుకు సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరంలో మనం ఎదబెట్టుకున్నట్లయితే సజ్జలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత ఈ రాయలసీమ కానివ్వండి, అలాగే మనకు ప్రకాశం దక్షిణ కోస్తా జిల్లాలు ఏదైనా కూడా ఈ

కొర్ర అనేది కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఈ మిల్లెట్స్ మిల్లెట్స్ అని చెప్తుంటాము, మైనర్ మిల్లెట్స్ పరిగణలోకి తీసుకుంటుంటాము. చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులు కూడా ఎక్కువగా జనాలు కూడా మనం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే వీటి యొక్క ప్రాముఖ్యత పెరిగిపోయి కొర్ర అనేది కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. సో కొర్ర విస్తీర్ణం మన రాష్ట్రంలో దాదాపు 45,000 హెక్టేర్లు ఎక్కువగా సాగు చేస్తున్నారు ఖరీఫ్లు వచ్చేసరికి. సో ఈ కొర్ర పంట అనేది వర్షాధార పంటగా జూన్ జూలైలో వేసి మాత్రం వేసుకోవచ్చు. అలాగే మనకు బెంగాల్ గ్రామ్ అంటే రబీలో పండించే పంట ముఖ్యమైనది ఏంటంటే శనగ ఎక్కువగా సాగు చేస్తుంటాము. శనగ పండించే ప్రాంతాలంతా కూడా ఖరీఫ్లో ఎలాంటి పంట పండించే అవకాశం లేదు. చాలా మంది రైతులంతా పొలం అంతా ఖాళీగా పెట్టేసుకుని శనగ అనేది అక్టోబర్ నవంబర్ మాసంలో ఏదో పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి ప్రాంతాల్లో కూడా డబుల్ క్రాపింగ్ సిస్టమ్ అంటున్నాం జనరల్గా వచ్చేసరికి. అంటే మొదటగా ఖరీఫ్లో మనకు కొర్రనేసుకొని రెండో పంటగా మనకు శనగను మనం ఏదో పెట్టుకున్నట్లయితే రెండు పంటల ఆదాయం బాగా రైతుకు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ కొర్రను వచ్చేసరికి మనకు జూన్ కానీ జూలై మాసంలో ఏదో పెట్టుకున్నట్లయితే మనకు కొర్రలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఖరీఫ్ వర్షాలు ఏదైనా ఆలస్యంగా కురిసినప్పుడు కొర్రకు ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు రెండో పక్షం వరకు వెళ్ళవచ్చు. ఆ ప్రత్యామ్నాయ పంటగా కొర్ర వేసుకోమని చెప్తుంటాం ఎక్కువగా. ఏదైనా వర్షాలు ఎక్కువగా ఆలస్యం అయిపోయి జూన్ జూలైలో కొరవక ఆగస్టు లేదని కురిసినప్పుడు ఆ టైంలో కూడా ఆగస్టు రెండో పక్షం వరకు కూడా ఈ కొర్రను వేసుకున్నా కూడా మనకు కొర్రలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విత్తన మోతాదు గమనించినట్లయితే ఎకరానికి 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలాగే ఒకవేళ అంటే మనం వెత పెట్టుకోవడానికైతే 2 కిలోలు సరిపోతుంది. వెతదల్లి పద్ధతికి అయితే దాదాపు 4 కిలోల నుంచి 7 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. వెతదల్లి తల్లిన తర్వాత బల్లతో కానీ లేదా చెట్ల కొమ్మతో కానీ వంటి నేలను చదును చేసుకోవాలి. లేని చోట విత్తనానికి తగినంత తేమ లభించక మొలకెత్తే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఏదైనా కూడా 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది వెతపెట్టే పద్ధతికి. ఒకవేళ చల్లుకొని గొర్రు తోలుకున్న పద్ధతికి అయితే మాత్రం 4 నుంచి 7 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. ఆ వ్యక్తి దూరం కూడా మనకు దాదాపు సాలుకు వచ్చేసరికి 9 అంగుళాల దాకా మనకు 9 అంగుళాల వరకు పెట్టుకొని మనం ఎద పెట్టుకున్నట్లయితే మన అంటే మన ఆవులుగా అడ్డగోర వేస్తుంటాము. అడ్డగోరకు అయితే మనకు బోర్రలు కట్టుకొని మనం చేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. 9 అంగుళాలు ఉంటుంది కాబట్టి. అలాగే మొక్కలకు మొక్కకు వస్తే 7.5 సెంటీమీటర్ దాకా 10 సెంటీమీటర్ దాకా ఉండే విధంగా చూసుకోవాలి. తద్వారా ఎకరానికి సిఫార్సు చేసిన మొక్కల సంఖ్య ఉంటాయి. తద్వారా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం అంటే దాదాపు 2,37,000 మొక్కల దాకా వస్తాయి మనం ఈ రకంగా 9 అంగుళాలు పెట్టుకున్న ఎద పెట్టుకున్నట్లయితే. సో ఈ రకంగా చేసుకుంటే కూడా కొర్రలో కూడా మంచి దిగుబడి సాధించవచ్చు. మార్కెట్ కూడా మంచి రేటే ఉంది కాబట్టి ఈ మధ్య అంటే చిరుధాన్యాల ప్రాముఖ్యత పెరిగింది కాబట్టి కొర్ర కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి సో ఖరీఫ్లో కూడా బెంగాల్ గ్రామ పండించే ప్రాంతాల్లోనూ లేకపోతే మామూలుగా అయినా కొర్రను సాగు ఖరీఫ్లో సాగు చేస్తే 60-70 రోజులకు అయిపోతుంది కాబట్టి రెండో పంటగా ఏరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని తర్వాత రెండో ప్రధానమైన పంట ఖరీఫ్లో చూసుకున్నట్లయితే కంది అనేది దాదాపు మన రాష్ట్రంలో 2,40,000 దాకా హెక్టేర్లో సాగు చేస్తున్నారు. ఉపజాతి పంటల్లో ప్రధానమైన పంట కందిగా చెప్పుకోవచ్చు. సో కంది అనేది విత్తే సమయం కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. దాంట్లో ఏంటంటే తక్కువ వర్షపాత మండలాల్లో అంటే జూన్ జూలైలో మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కృష్ణా గోదావరి ఉత్తర కోస్తాను దక్షిణ కోస్తా మండలాల్లో అయితే మనకు ఆగస్టు వరకు వెళ్ళచ్చు. అంటే జూలై మొదలుకొని ఆగస్టు వరకు కూడా చివరి దాకా కూడా మనము విత్తనం ఈ కంది విత్తనాన్ని ఎదబెట్టుకోవచ్చు. అలాగే మనకంటే తక్కువ వర్షపాతం అంటే ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం జూన్ వరకు వేసుకుంటే మంచి దిగుబడులు పొందుకోవచ్చు. మిగతా జిల్లాలు అన్నిటిలో కూడా మనకు ఆగస్టు వరకు కూడా మనం విత్తనం ఎదబెట్టుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత విత్తనం మోతాదు అంటే జనరల్గా మనకు ఎక్కువగా సాలుకు ఎక్కువ దూరం పెట్టుకుని ఎదబెట్టుకుంటుంటారు కాబట్టి ఇక్కడ 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎకరానికి. ఇక్కడ సాలుకు వచ్చేసరికి నల్లరేగడి భూముల్లో అయితే మాత్రం ఒక 180 సెంటీమీటర్ల దాకా సాలుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎర్ర నేలలో అయితే మాత్రం దగ్గరగా పెట్టుకుని ఎదబెట్టుకున్నట్లయితే మనకు అంటే మొక్క బలంగా పెరగదు కాబట్టి ఎర్ర నేలల్లో. సో దగ్గరగా నాటు మనం ఎద పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని సాలుకు వచ్చి 3 అడుగులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా ఎద పెట్టుకున్నా కూడా ఈ కందిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకు తక్కువ రోజులకు వచ్చే పంటల్లో చూసుకుంటే ఉపజాతి పంటల్లో పెసరు అనేది కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది 60-65 రోజుల్లో మన పంట కాలం అయిపోతుంది. మళ్ళీ రెండో పంటగా ఏరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది రైతులు తొలకరలో పెసరు వేయడానికి ఇష్టపడుతుంటారు. సో ఈ పెసరను కూడా ఏంటంటే ఈ జూన్ నెలలో తక్కువ వర్షపాత మండలాలైన ఈ రాయలసీమ ప్రాంతాల్లో ఈ జూన్ నెలలో మనం సాగు చేసుకున్నట్లయితే దీంట్లో కూడా దిగుబడులు బాగా వస్తాయి. అలాగే కృష్ణా గోదావరి కానివ్వండి దక్షిణ కోస్తా మండలాల్లో అయితే మాత్రము ఇక్కడ జూన్ నుంచి జూలై వరకు వేసుకో జూలై ఎండింగ్ వరకు మనం సాగు చేసుకుని విత్తనం ఏదో పెట్టుకున్నా కూడా పెసర్లో కూడా మంచి దిగుబడులు పొందుకోవచ్చు. అలాగే విత్తన మోతాదు అనేది కూడా దీంట్లో అయితే 6 కిలోల నుంచి 7 కిలోల విత్తనం సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ వాడితే అంటే రొట్టెలాగా పెరిగిపోతుంది కాబట్టి పూతకాయ తగ్గిపోయి దిగుబడులు తగ్గుతాయి కాబట్టి ఎక్కువ విత్తనం వేయకుండా 6 కిలోలు

మనం ఏదో పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. విత్తే దూరం వచ్చితే దాదాపు ఒక అడుగు అడుగు పెట్టుకొని వేసుకుంటుంటాం. జనరల్గా గొర్రెడ్డతో పెట్టుకొని చేస్తుంటారు. అదే 9 అంగుళాలతో అయితే సరిపోతుంది, లేదా 30 సెంటీమీటర్ల దాకా అంటే దాదాపు ఒక అడుగు దూరంలో పెట్టుకుని ఏదో సాలుగు సాలుగు పెట్టేసి చేసుకున్నట్లయితే కూడా సిఫార్సు చేసిన మొక్కలు ఉంటాయి కాబట్టి దిగుబడులు కూడా బాగా వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత మినుము కూడా మనకు ఎక్కువగా రబీ పంటగా ఎక్కువగా సాగు చేస్తుంటారు, కానీ ఖరీఫ్ కాలంలో కూడా మినుము కూడా సాగు చేస్తుంటారు. దీని 15 జూన్ నుంచి జూలై 15 వరకు కూడా ఈ మినుము ఏదో పెట్టుకోవచ్చు. విత్తే దూరం కూడా ఇందాక పెసర ఎలా చెప్పుకున్నామో అడుగు దూరంలో పెట్టేసుకుని ఏదో పెట్టుకోవాలి సాలుగు సాలుకు వచ్చేసరికి. ఇది ఇతన మోతాదేసరికి దాదాపు మనకి ఎకరానికి వచ్చి 8 నుంచి 10 కిలోలు ఇతర మోతాదే సరిపోతుంది. 10 కిలోలు పెట్టే వరకు సరిపోతుంది. కొద్దిమంది 15 కిలోలు పెట్టేవాళ్ళు 15 కిలోలు పెట్టేవాళ్ళు ఉన్నారు, అంత అవసరం లేదండి. ఒక 8 నుంచి 10 కిలోలు ఇతర విత్తనం అయితే సరిపోతుంది. తద్వారా మనకు మొక్కల సంఖ్య బాగా ఉంటుంది కాబట్టి దిగుబడులు కూడా బాగా వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో సోయా చిక్కుడు కూడా ప్రాంచి ప్రాచుర్యం పొందింది, ఎక్కువ సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి ఈ సోయా చిక్కుడును ముఖ్యంగా ఖరీఫ్ కాలంలో ఎక్కువగా వేస్తుంటారు. ఈ ఖరీఫ్ కాలంలో అప్పుడు ఏ మాసంలో ఏదో పెట్టుకోవాలంటే 15 జూన్ నుంచి జూలై 15 వరకు వేసుకున్నట్లయితే సోయా చిక్కుల్లో కూడా దాదాపు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఉత్తర కోస్టాలు అయితే మాత్రము 1 ఆగస్టు నుంచి 1 సెప్టెంబర్ మాసం వరకు కూడా ఏదో పెట్టుకోవచ్చు ఉత్తర కోస్టా మండలంలో. అలాగే ఎకరానికి వచ్చేసరికి 25 కిలోల నుంచి 30 కిలోల విత్తనం సరిపోతుంది. అలాగే నల్లరేగడి భూముల్లో అయితే సాలుగు వచ్చేసరికి 1.5 అడుగు దూరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తేలికపాటి భూముల్లో అయితే మాత్రం 1 అడుగు దూరంలో పెట్టుకొని ఎద పెట్టుకున్నట్లయితే 1 చదరపు మీటర్కు దాదాపు 40 మొక్కలు ఉండే విధంగా మనం చూసుకొని మనం ఈ సోయా చిక్కుడు ఎద పెట్టుకున్నా కూడా సోయా చిక్కుల్లో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వేరుశనగ అనేది మన రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తుంటాము. ఈ రాయలసీమలో వేరుశనగ అనేది ముఖ్య ప్రధాన పంటగా కూడా మనం చెప్పుకుంటుంటాము. సో ఈ ఉత్తర కోస్తా జిల్లాలో అయితే జూన్ జూలై వరకు మనం సాగు చేసుకోవచ్చు. అలాగే రాయలసీమ ప్రాంతంలో అయితే మాత్రం జూన్ నుంచి ఆగస్టు చివరి వరకు కూడా మనం ఈ ఏరుశనగ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తన మోతాదు అనేది కాయ పరిమాణం బట్టి గింజల పరిమాణం బట్టి కూడా మనం విత్తన మోతాదు అనేది చెప్తుంటాము. జనరల్గా మనం రైతులంతా ఎక్కువగా సాగు చేస్తున్నది కదిరి 6 కానివ్వండి, ధరణి కానివ్వండి, విశిష్ట ఇవన్నీ కూడా ఏమైనా కూడా ఎకరానికి వచ్చేసరికి 60 కిలోల వరకు మనం దాదాపు సరిపోతుంది ఎకరానికి విత్తనము. అలాగే లావు గింజలైన చిన్న గుత్తి రకాలు అయితే ఏంటంటే 64 కిలోల నుంచి 65 కిలోల వరకు విత్తనం సరిపోతుంది ఎకరానికి వచ్చేసరికి. అలాగే కదిరి లేపాక్సి వంటి రకాలను అయితే దాదాపు 30 నుంచి 35 కిలోల విత్తనమే సరిపోతుంది. ఈ రకంగా మనం విత్తనం ఎంపిక చేసుకుని మనం వేరుశనగ కూడా సాగు చేసుకున్నా సరైన సమయంలో ఎద పెట్టుకున్నట్లయితే ఆగస్టు వారసం వరకు మనం ఎద పెట్టుకున్న అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైం వరకు ఎద పెట్టుకోవచ్చు. అలాగే పొద్దుతిరుగుడు అనేది ఈ మధ్యకాలంలో తక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది. సో ఇది పండించడానికి కూడా ఎక్కువ మంది రైతులు ఇష్టం, కానీ దీంట్లో కూడా మనకు సరైన సమయంలోనూ ఎద పెట్టుకున్నట్లయితే పొద్దుతిరుగులు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా జూన్ నుంచి జూలై మాసంలో ఎదపెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎద పెట్టుకున్నట్లయితే మనకు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఎకరానికి కూడా చాలా తక్కువ విత్తనం అవసరం ఉండదు, అదే 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అదే 2 కిలోల విత్తనంతో మనం ఎకరం పొలం కూడా ఎద పెట్టుకోవచ్చు. అది మొక్కల సాంద్రత అంటే సరైన మొక్కలకు మొక్కకు వచ్చేసరికి సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరంలో పెట్టుకొని మనం విత్తనం ఎద పెట్టుకున్నట్లయితే ఈ పొద్దుతిరుగుళ్ళలో కూడా మంచి దిగుబడి, 90 రోజులు పైరు ఉంటుంది ఇది. సో మనం జాగ్రత్తగా చేసుకుంటే దీనిలో కూడా మంచి దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. సో జూన్ జూలైలో ఎద పెట్టుకోవాలి, 2 కిలోలు విత్తనం అయితే సరిపోతుంది. అలాగే సాలుగు వస్తే 45 సెంటీమీటర్లు అంటే దాదాపు 1.5 అడుగు దూరంలో ఎద పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందొచ్చు. తర్వాత ఆముదం అనేది కూడా మాకు ఈ రాయలసీమ కానివ్వండి, అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ ఆముదంను కూడా చాలా ప్రధాన పంటగా సాగు చేస్తుంటారు. మనలా దాదాపు చూస్తే మన రాష్ట్రంలో 10,30,000 హెక్టేర్లో సాగు అవుతుంది. దీని ఇది ఏంటంటే ఈ ఖరీఫ్లో సాగు చేయాలనుకుంటే మే చివరి వారం నుండి జూలై 5 చివరి వరకు కూడా మనం ఈ వర్షాలను బట్టి మనం ఎద పెట్టుకోవచ్చు ఆముదం కూడా. లేదా జూలై తర్వాత అయితే ఆముదం కొద్దిగా ఏక పంటగా వేయాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా అయితే మనకు అంతర పంటకు కూడా ఏదైనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మే చివరి నుంచి జూలై చివరి వరకు కూడా ఆముదం వర్షాలను బట్టి మనం ఏదో పెట్టుకుంటే ఆముదం కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. బరువు నేల నుండి అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో అయితే మాత్రం మనకు ఎకరానికి రకాలైతే 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. మార్కెట్లంతా హైబ్రిడ్స్ ఉన్నాయి కాబట్టి హైబ్రిడ్ రకాలు సాగు చేస్తుంటే అది 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఒకవేళ తేలికపాటి భూముల్లోనూ తక్కువ వర్షపాతం అంటే రాయలసీమ ప్రాంతాల్లో మనం ఏదైనా ఈ ఆముదం సాగు చేస్తుంటే అక్కడ విత్తనం 4 కిలోల దాకా అవుతాయి రకాలైతే. అలాగే సంకర రకాలు అయితే మాత్రం మన సంకర జాతి అంటే హైబ్రిడ్స్ మాత్రం 2.5 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. సో ఈ విధంగా సాగు చేసుకున్నట్లయితే మనకు కూడా ఈ ఆముదంలో కూడా దిగుబడులు మంచిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
ఉంటుంది. ఇక్కడ విత్త దూరం గమనించినట్టయితే సాలుగు సాలుకు వచ్చేసరికి 90 సెంటీమీటర్లు దాకా పెట్టుకోవాలి, అంటే దాదాపు 3 అడుగుల దూరంలో పెట్టేసుకుని మనం సాగు చేసుకున్నట్లయితే ఆమ్లంలో కూడా ఈ మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత పత్తి అనేది కూడా దాదాపు 420,000 హెక్టేర్ల సాగు అవుతుంది మన రాష్ట్రంలో వచ్చేసరికి. ఈ ప్రత్తి పంటను కూడా సరైన సమయంలో ఎదబెట్టుకున్నట్లయితే ప్రత్తిలో కూడా మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే కోస్తా ప్రాంతము మరొక రాయలసీమ నల్లరేగడి భూములు ఉన్నట్లయితే అక్కడ జూలై నుంచి ఆగస్టు వరకు వేసుకోవచ్చు. ఇక్కడ 1 కిలో విత్తనం అయితే సరిపోతుంది, అంటే అది హైబ్రిడ్సే వాడుతున్నాం కాబట్టి హైబ్రిడ్ అంతా కూడా 1 కిలో విత్తనం అయితే సరిపోతుంది. నీటి పారుదల గల ఎర్ర నేలలు అయితే మాత్రం ఇక్కడ జూన్ మధ్య వరకు ఎదుర్కోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ విత్తనం కూడా 1.5 కిలో నుంచి దాదాపు 2 కిలోల దాకా విత్తనం అవసరం ఉంటుంది. సో ఇక్కడ నల్లరేగడి భూముల్లో అయితే సాలుగు చూసుకున్నట్లయితే దాదాపు 120 సెంటీమీటర్ల దాకా మనం వేసుకోవచ్చు, దాదాపు 42 అంగుళాల నుంచి 48 అంగుళాల దాకా మనం వాడుకోవచ్చు. ఎర్ర నేలలు అయితే దూరం తగ్గించుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు 90 సెంటీమీటర్ల దాకా అంటే 3 అడుగుల దూరంలో పెట్టేసుకుని మనం వేసుకుని 36 అంగుళాలతో చేస్తుంటాము. ఈ 36 అంగుళాలు దాచు పెట్టుకుని మనం సాగు చేసుకున్నా కూడా పత్తిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్లో ముఖ్యంగా ఏదైనా కూడా మెట్ట పంటలు సాగు చేస్తున్నాము, ఆ మెట్ట పంటల్లో తప్పకుండా అంతర పంటలు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే వాతావరణ పరిస్థితులు అంతా మారిపోతున్నాయి కాబట్టి వర్షాలు ఒక్కోసారి ఎక్కువ కురుస్తుంటాయి, ఒక్కోసారి తక్కువగా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులు అంటే మనం అంతర పంటలను కంపల్సరీగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక పంట దెబ్బతిన్నా రెండో పంటగా ఏదో ఇంకో పంట నుంచి మనం ఎంతో కొంత ఆదాయం పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రెండు అంతర పంటల్లో ముఖ్యంగా పప్పు జాతి పంటలు ఉంటాయి, పప్పు జాతి కాని పంటలు కూడా ఉంటాయి. ఒక పంట పప్పు జాతి పంట ఉండాలి, రెండో పంటగా నాన్ లెగ్యూమ్ క్రాప్ కింద చెప్పుకుంటాము. అలాంటి పంటలు ఎంపిక చేసుకుని అవసరం ఉంటుంది. పంట కాలం కూడా ఒక పంట అంతర పంటగా ఎంపిక చేసుకునే పంటలు ఏంటంటే తక్కువ రోజులకు వచ్చే విధంగా ఉండాలి. ఎక్కువ రోజులు అంటే ప్రధాన పంటతో పోటీ ఉండకూడదు, ఇక్కడ తక్కువ రోజులకు వచ్చే విధంగా ఉంటే తొందరగా అయిపోతుంది కాబట్టి రెండో పంటకు ఈ పంటకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ మన ఈ అంతర పంటల విషయంలో మాత్రం ఈ జాగ్రత్త చిన్న జాగ్రత్త తీసుకొని గమనించుకొని మనం వేసుకున్నట్లయితే మాత్రం అంతర పంటల వల్ల కూడా మంచి రైతుకు కూడా మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏ విధ పంటల్లో అంతర పంట సాగు చేసే విధానం అంటే ముఖ్యంగా మొక్కజొన్న చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్నలో ఏంటంటే 2 వరుసల మొక్కజొన్న వేసుకొని దాని ఒకసారి కందేస్తాం. మొక్కజొన్నలో 2 వరుసలు మొక్కజొన్న వేసుకొని ఒకసారి కంది వేసుకున్నా కూడా మంచి ఆదాయం పొందుకోవచ్చు. ఈ కంది వలన కానివ్వండి మనకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదా 6 సార్లు వేరుశనగ వేసుకొని అంటే 2 సార్లు మొక్కజొన్న వేసుకొని ఒకసారి కంది వేసుకోవచ్చు, లేదా 2 సార్లు మొక్కజొన్న వేసుకొని 6 సార్లు వేరుశనగ వేసుకోవచ్చు, లేదా 2 సార్లు మొక్కజొన్న వేసుకొని 6 సార్లు పెసరు కానివ్వండి, మినువు కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, సోయా చిక్కుడు కానీ వేసుకున్నట్లయితే ఈ అంతర పంట వలన పెసర మినుము బోయా చిక్కుడు కానివ్వండి లేదా వేరుశనగ ద్వారా కానీ మొక్కజొన్నలో కూడా ఎంతో కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతి అవలంబించుకుంటే రైతు కూడా నష్టపోకుండా రెండో పంట ద్వారా కూడా కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే జొన్నలు కూడా మన అంతర పంటలు కొన్ని క్వింటల పంటలకు మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జొన్నలు గమనించినట్లయితే జొన్నలో కంది ఎక్కువ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జొన్న 2 సార్లు వేసుకొని 1 సార్లు కందిని మనం ఎదబెట్టుకున్నట్టయితే కంది ద్వారా మనకు దిగుబడి వస్తుంది, జొన్న ద్వారా దిగుబడి వస్తుంది, 2 పంటల ద్వారా వస్తుంది కాబట్టి రైతు నష్టపోకుండా మనం ఆదాయం 2 పంటల ద్వారా ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సజ్జ కూడా ఎక్కువగా మనం ఖరీఫ్లో సాగు చేస్తుంటాం కాబట్టి సజ్జ పంటల్లో కూడా ఏంటంటే సజ్జలో మనం కంది వేసుకోవచ్చు. సజ్జలో ఏంటంటే 2 వరుసల సజ్జ వేసుకొని 1 వరుస కంది కానివ్వండి, పెసర కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, పొద్దుతిరుగు కానివ్వండి, సోయా చిక్కుడు, ఇలాగా ఏ పంటలైనా తక్కువ రోజులకు వచ్చే పంటలు ఏదైనా కూడా సజ్జలో మనం వేసుకున్నట్లయితే 2:1 నిష్పత్తిలో మనం వాడుకున్నట్లయితే చాలా వరకు అంతర పంటల ద్వారా కూడా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొర్ర కూడా మనం ఎక్కువగా సాగు చేస్తున్నాం కాబట్టి కొర్ర పంటను మనం కందిలో వేసుకోవచ్చు, అలాగే వేరుశనగ పంటలో కూడా వాడుకోవచ్చు. 6 సార్లు కొర్ర వేసుకొని 1 సార్లు కంది అంటే కందిలో మన అంతర పంటగా కొర్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరుశనగలో కొర్ర కూడా అంటే వేరుశనగ 1 సార్లు వేసుకొని 2 వరుసలు కొర్రను సాగు చేసిన కూడా కొర్ర ద్వారా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కంది ఇందా చెప్పినట్టు కందిలో మనకు వేరుశనగ అనేది మంచి ప్రాచుర్యం పొందిన అంతర పంటగా చెప్పుకోవచ్చు. కంది వేరుశనగ చూసుకున్నట్టయితే 1 సార్లు కంది వేసుకొని 7 సార్లు వేరుశనగ వేస్తుంటాము. ఇది మంచి ప్రాఫిటబుల్గా సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా మనం సాగు చేస్తూ ఉంటాము. అలాగే కంది 1 సార్లు వేసుకొని మొక్కజొన్న కూడా 2 సార్లు వేసుకోవచ్చు. ఇలాగా ఈ పద్ధతి అవలంబించుకున్నా కూడా మొక్కజొన్న ద్వారా కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో
పత్తిలో కూడా కంది ఎక్కువగా సాగు చేస్తున్నారు రైతులంతా కూడా. కంది కూడా ప్రాఫిటబుల్గా ఉంది. సో ఒక 6 సార్లు 7 సార్లు మనం పత్తి వేసుకొని ఒకసారి కంది నిలబెట్టుకున్నా కూడా కంది ద్వారా మనకు ఎంతో కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పెసర, పెసర ఏంటంటే మనం పత్తిలో కానీ కందిలో కానీ అలాగే తొలకరేసే కందిలో కానివ్వండి, రబీ

0: వేసే కందిలో కానివ్వండి, పత్తిలో కానీ, ఇలాగ పెసరు మనం అంతర పంటగా పెసరను సాగు చేసుకున్నా కూడా ఈ పెసరు ద్వారా మనకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సోయా చిక్కుడులు కందిలో వేసుకోవచ్చు. సోయా చిక్కుడు ఒకసారి వేసుకుని 7 సార్లు కంది వెద పెట్టుకోవచ్చు, లేదా పత్తి జొన్న మొక్కజొన్నలో మనకు 1:1 రేషియోలో వేసుకోవచ్చు. అంటే ఒకసారి పత్తి కానివ్వండి, జొన్న కానీ, మొక్కజొన్న వేసుకొని ఒకసారి సోయా చిక్కుడు వేసుకున్నా కూడా మనకు అంతర పంటల ద్వారా మనకు ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి కంది వేసుకొని 7 సార్లు వేరుశనగ వేసుకున్నట్టయితే అది కూడా మంచి మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా వేరుశనగలో మనకు సజ్జ కూడా వేసుకోవచ్చు. ఒకసారి సజ్జ, ఒకసారి వేరుశనగ, లేదా వేరుశనగ ఒకసారి ఒక కొర్ర, వేరుశనగ వచ్చేసరికి 5 సార్లు, కొర్ర వచ్చేసరికి 4 సార్లు. ఈ పద్ధతి అవలంబించుకున్న కూడా మనకు అంతర పంటల ద్వారా ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆముదము కూడా మనం వేస్తున్నాం కాబట్టి ఖరీఫ్ కాలంలో ఎక్కువగా నూనె గింజ పంటల్లో ప్రధాన పంటగా చెప్పుకుని ఆముదం కూడా ఎక్కువ సాగు చేస్తున్నారు కాబట్టి ఆముదంలో కూడా వేరుశనగ అనేది సాగు చేసుకోవచ్చు. అంటే ఒకసారి ఆముదం పంట వేసుకొని 5 సార్లు వేరుశనగ వేసుకోవచ్చు, లేదా ఆముదము ఒకసారి వేసుకొని 2 సార్లుగా సజ్జ కానివ్వండి, జొన్న కానివ్వండి, గోర్చిక్కుడు కానివ్వండి, అలసంద కానీ, ఇలాంటి పంటలు మనం 2 సార్లు విధానంగా మనం అవలంబించుకున్నట్లయితే అంతర పంటల ద్వారా ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆముదం 1 సార్లు కానివ్వండి, కంది 5 సార్లు కానీ, ఇలాగా మనం ఈ డిఫరెంట్ నిష్పత్తుల్లో మనం వేసుకున్నట్లయితే ఈ అంతర పంటల ద్వారా కూడా మనకు మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం చర్చించుకున్న అంశాలు ఏంటంటే మనకు వరిలో కానివ్వండి, సజ్జలో కానివ్వండి, అలాగే మొక్కజొన్నలో కానివ్వండి, అలాగే మనకు మినుము కానీ, పెసర కానీ, కంది కానీ, పత్తి కానీ, ఇలాగ అన్ని పంటల్లో ఏంటంటే చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే విత్తే సమయం చాలా ముఖ్యమైనది, అలాగే విత్తే దూరం ఒకటి, అలాగే మనకు విత్తన మోతాదు ఒకటి, అలాగే ఆ పంటల్లో మనం వాడుకోదగ్గ అంతర పంటల ఏదైతే బాగుంటుందో అన్ని కూడా మనం చర్చించుకున్నాము. నమస్కారం.
1: వివిధ ఖరీఫ్ పంటలలో విత్తు సమయం, విత్తన మోతాదు, విత్తే దూరం, అలాగే అంతర పంటల ప్రణాళిక గురించి వ్యవసాయ పాఠశాల మీరింత వరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ జి. రమేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి పిఎం ఉపాధి కల్పన పథకం గురించి కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ చుండూర్ మహేష్.
2: 2047 సంవత్సరానికల్లా భారతదేశం వికసిత భారతదేశంగా మార్పు చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేకమైన అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైనటువంటి ఒక పథకం ఏంటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకి ఈ రోజున కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారు మనకి వివరిస్తారు ఈ పథకం గురించి. నమస్కారం అండి.
3: నమస్కారం అండి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఈజీపీ అనే దాని అంశం గురించి మనం దృష్టి పెట్టి మాట్లాడుకుందామండి. ఇది 2008 ఆగస్టు 15 తారీఖున ప్రారంభమైంది ఈ పథకం. మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతం తర్వాత పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో మనకు ఇది మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, ఎంఎస్ఎంఈ వాళ్ళు దీన్ని మనకు ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఇందులో మనకు నోడల్ ఏజెన్సీగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ ఉంటుంది మనకు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తయారీ రంగం, సేవా రంగం అనేక రెండు భాగాలుగా ఉంటున్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి యూనిట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ యొక్క అంశాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తయారీ రంగంలో 50 లక్షల వరకు, సేవా రంగంలో 20 లక్షల వరకు బ్యాంకు రుణం అందించబడుతుంది. అంతేకాకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారుని వాటా 5 నుండి 10% వరకు లబ్ధిదారుడు తన వాటాగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఓపెన్ కేటగిరీ మెన్ అని ఒక అంశంగా భాగంగా చెప్పుకుంటే, రెండవ భాగం రిజర్వ్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓపెన్ కేటగిరీ మెన్ అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతంలో ఇది అనేక మందికి ఉపాధి కోసం ప్రోత్సహించే పథకం కాబట్టి 25%, పట్టణ ప్రాంతంలో 15% వరకు సబ్సిడీ వరకు లభిస్తుంది మొత్తం ప్రాజెక్టు వ్యయంలో. తర్వాత రిజర్వ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇందులో లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి ఎంతవరకు సబ్సిడీ వర్తిస్తుందనే విషయం మనం తెలుసుకుందాం. ఇందులో లబ్ధిదారులుగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, విభిన్న ప్రతిభావంతులు, ఇవన్నీ కూడా రిజర్వ్ కేటగిరీలో వచ్చినటువంటి లబ్ధిదారులుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి గ్రామీణ ప్రాంతంలో 35%, పట్టణ ప్రాంతంలో 20% వరకు సబ్సిడీ వీళ్లకు లభించే అవకాశం ఇందులో ఉంది. అయితే ఇంకా మనకు ఈ యొక్క పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఈ పథకం ఈరోజు ఎలా స్టేటస్లో ఉందనే అంశాలు మనం చూసినట్లయితే, మనకు మొట్టమొదటిగా అసలు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఏ అర్హత ఉంటే ఈ పథకానికి మనకు వర్తింపు జరుగుతుంది అనే అంశాన్ని మనం చూద్దామండి. ముందుగా మొట్టమొదటిగా వారి యొక్క విద్యార్హతను బట్టి, ఇంకా మనం చెప్పాలంటే ఇంతవరకు చెప్పుకున్నాము గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది అంశం కూడా మనకు చూడాల్సి వస్తుంది. ఇంకా లబ్ధిదారుడు ఎంత వాటాను పెట్టగలుగుతాడు పెట్టుబడిగా అనే అంశం కూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ప్రామాణికంగా వారి యొక్క ఎటువంటి మనకు డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే, మొట్టమొదటిగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు దరఖాస్తుదారుంది, తర్వాత ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆధార్ కార్డులో ఉన్నట్టు చిరునామాను బట్టి మీరు గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అని తేలిపోతుంది. ఇంకా మనము ఒక రిజర్వ్ కేటగిరీలో వ్యక్తిగా మనం ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రము, లేకుంటే విభిన్న ప్రతిభావంతుడైతే ఆ డిసేబిలిటీ పత్రము, లేకుండా అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ పత్రము, ఇలాంటి డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. అయితే మనము అన్నిటికంటే ముఖ్యంగా మీరు తయారీ రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, సేవా రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, మీ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన ఇక్కడ అంశంగా మనం చెప్పుకోవచ్చు. తయారీ రంగంలో చూసినట్లయితే 50 లక్షల వరకు ఆ ప్రాజెక్టు కాస్ట్ మనం వచ్చేంత వరకు మనం ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత సేవారంగం అయితే 20 లక్షల వరకు బ్యాంకు రుణం మనకు దానికోసం కూడా మనం డిపిఆర్ని, డీటెయిల్డ్ ప్యాక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే మనము ఈ బేసిక్ ఈ చెప్పుకున్నామో ఈ యొక్క డాక్యుమెంట్స్లో ఈ యొక్క దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా మనము సంపార్చుకుంటామో దాన్ని ఆధారం చేసుకుని మనము ఇంకా వాళ్ళ యొక్క విద్యార్హత ఏంటి, వాళ్ళ కుల ధృవీకరణ ఏంటి అని చూసుకుంటాము. ఈ బేసిక్ అయిన తర్వాత ఈడీపీ ఉంటుందండి మనకు రిజిస్ట్రేషన్. ఈడీపీ అంటే ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వీళ్ళు నమోదు చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్ ఈడీపీ ట్రైనింగ్ ఉంది, ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఈడీపీ ట్రైనింగ్ తీసుకున్నామంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు ఆర్సేటి కెనరా బ్యాంక్ వాళ్ళు కడపలో మనకు ఆర్సేటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు చాలా కోర్సుల్లో చాలా చాలా బ్యాచ్లో నడుపుతున్నారు మన కడపలోనే. అక్కడికి వెళ్లి వీళ్ళు ఈడీపీ రిజిస్టర్ చేసుకుని అక్కడ సర్టిఫికేట్ని వీళ్ళు పొందవచ్చు. అలా కాని పక్షంలో మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈడీపీ ట్రైనింగ్ వాళ్ళు పొందుకోవచ్చు. ఇలా ఈడీపీ ట్రైనింగ్ అయిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ త్రూ స్కోర్ కార్డు అంటే వాళ్ళ చదువును బట్టి, తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని బట్టి, ఇంకా మనం చెప్పాలంటే పాన్ కార్డు మనం చూసుకున్నట్లయితే డిపిఆర్ కానీ వాళ్ళ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకుని కానీ మొత్తం అంతా కూడా మనకు ఒక స్కోర్ కార్డు రావడం జరుగుతుంది. అయితే ఇందులో కనీసం 50 మార్కులు తెచ్చుకున్నారంటే, ఇది సిస్టమ్ జనరేటెడ్ మనకు మార్క్స్, తెచ్చుకున్నారంటే 10 లక్షల వరకు వాళ్ళకి అర్హత ఉంటుందండి. 10 లక్షల పైన మనం రుణం తీసుకోవాలనుకుంటే తప్పకుండా కూడా మనం 60 మార్కులు సాధించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఈ స్కోర్ కార్డులో. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఈ వయసు ఆధారితంగా ఆధార్ కార్డుని మనం అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎంతమంది వాళ్లకు డిపెండెంట్స్ ఆధారంగా ఉంటున్నారో అతని మీద ఆధారపడి, స్త్రీ గాని పురుషుని బట్టి వారికి ఆధారితంగా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అది అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయనకు సొంత గృహం ఉందా లేకుండా అంటే అద్దె గృహం ఉందా అని చెప్పి అది కూడా మనం ఆధారం అప్డేట్ చేస్తాం. నివాస మనం చిరునామకు ఆధారంగా

0: ధృవపత్రాన్ని అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయన విద్యార్హతను బట్టి సర్టిఫికేటు, అనుభవం ఏదైనా ఉంటే మనకు వ్యాపార రంగంలో ఆ సర్టిఫికేటు, లేదు ఎటువంటి అయినా ఇంకా మనకు అతనికి ఏదైనా ఆదాయ వనరు ఉందంటే ఆయా సర్టిఫికేటు, ఈ విధంగా మనము పాన్ కార్డు, ఇంకా అత ఒకవేళ ఎటువంటి అయినా సరే మన అతను ఎల్ఐసి కానీ మనకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ఇటువంటి ఏదైనా ఉంటే కూడా మనము ఆ కాపీని కూడా మనం అప్లోడ్ చేస్తామండి. సరే, ఇక ఎన్ని మన ఒక అంశం అయితే, అప్లికేషన్ పెడుతున్న దరఖాస్తుదారుడు తను ఏదో ఒక బ్యాంకులో అతను ఒక అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంకుతో తప్పకుండా కూడా ఒకవేళ అతను పీఎంఈజీపీకి అప్లై చేస్తున్నట్లయితే ఆ బ్యాంకుతో ఎంతవరకు రుణం ఇవ్వగలుగుతారనే విషయాన్ని ఒకసారి సంప్రదింపులు జరిగి ఉండాలి దరఖాస్తుదారుడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా బ్యాంకుతో ఈ యొక్క లావాదేవీల గురించి వాళ్ళు చర్చలు జరుపుతారో తప్పకుండా బ్యాంకు వాళ్ళు ఇతనుకున్న పాన్ కార్డును బట్టి, సిబిల్ స్కోర్ను బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి ఇతను ఏదన్నా సరే రుణ సదుపాయం పొందుకుంటే తిరిగి కట్టే స్తోమత ఉందా లేదా, నిలకడగా కడుతున్నాడా, లేకుంటే ఇతని యొక్క గతంలో ఇతను చేసిన లావాదేవీల యొక్క పరిస్థితి ఏముందని అంచనా వేసుకుని మీకు ఆ సిబిల్ స్కోర్ను బట్టి మీకు ఇవ్వడానికి వాళ్ళు సిద్దమవుతారు. ఇంకా అంతేకాకుండా మనకు ఇది మనము మొదట్లోనే చెప్పుకున్నాము, నూతన మైక్రో యూనిట్లకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని చెప్పుకున్నాము. తర్వాత ఒకవేళ మొదటిగా తీసుకున్నట్టు రుణాన్ని ఇతర చక్కగా కట్టగలిగి సకాలంలో దాన్ని నిర్వర్తించుకోగలిగినట్లయితే మనకు తప్పకుండా రెండవసారి కూడా రుణం మళ్ళీ తీసుకునే అవకాశం మళ్ళీ ఉంది. రెండవసారి సెకండ్ లోన్ కూడా అవకాశం ఉంది.
1: అంటే ఈ 50 లక్షలకి పైబడి
0: అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకు కనీస కాల పరిమితి 3 సంవత్సరాలుగా పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఈ పీఎంఈజీపీ, ఈ www.pmegp.in అనేక వెబ్సైట్ సందర్శించి మనం గతంలో ముందు చెప్పుకున్న విధంగా కొత్త అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుని, ఏజెన్సీని సెలెక్ట్ చేసుకుని, ఏజెన్సీ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెప్పుకున్న ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తను అప్లోడ్ చేశాడంటే తప్పకుండా ఒక నెల లోపల ఇతనికి అన్ని చక్కగా ఉన్నట్లయితే, ప్రతి డాక్యుమెంట్ సకాలంలో అన్ని అప్లోడ్ చేసి ఉన్నట్లయితే ఒక నెల లోపలే ఇతనికి సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుంది. వచ్చిన ఈ నగదు మొత్తాన్ని అంతా కూడా వెంటనే అతనికి ఇవ్వకుండా 3 సంవత్సరాల కాల పరిమితి వరకు బ్యాంకు వాళ్లే దాన్ని డిపాజిట్గా బ్యాంకులోనే పెట్టుకోవడం జరుగుతుంది సబ్సిడీని.
1: అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ మధ్య తరహా మరియు ఈ చిన్న పరిశ్రమల శాఖ వారు దీనిని ప్రోత్సహిస్తున్నారు, వారి సహాయం.
0: అవునండి అవునండి, మనం చెప్పుకున్నాం వికసిత్ భారత్ లో 2047లో భారతదేశం యువత గాని స్త్రీలు గాని పేదరికము మనకు నిర్మూలన జరగాలంటే ఈ స్త్రీలు తర్వాత యువత బలపడాలి, వాళ్ళకి మహిళా సాధికారత పెరగాలి, యువత శక్తి నైపుణ్యాలు అందుకోవాలంటే ఇటువంటి పథకము ఎంతో అవసరంగా ఉంటుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి రంగంలో లేదా సేవా రంగంలో ఏ ఏ పరిశ్రమలలో వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపించడానికి అవకాశం ఉంటుంది, ఏ ఏ రంగాలలో వీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది?
0: ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితేనండి, మనకు సేవా రంగం చూసుకుంటే చాలా మంది ఎక్కువగా ఇష్టపడి వచ్చేది మనకు టాక్సీలు, అంటే ఫోర్ వీలర్లు మనం తీసుకోవడంలో చాలా మంది ఎంతో శ్రద్ధను చూపిస్తారు. యెల్లో బోర్డు టాక్సీ బోర్డుగా తీసుకొని వీళ్ళు ట్రావెల్స్గా టాక్సీస్గా వీళ్ళు నడుపుకుంటూ ఉంటే వీళ్ళు సకాలంలో దాన్ని తిరిగి చెల్లించుకునే శక్తి ఉంటుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళ రుణాన్ని కట్టుకోగలుగుతారు, దానికి తగ్గట్టుగా మనం చెప్పిన విధంగా ఈ రెండవ లోను కూడా మళ్లీ ముందుకు వెళ్ళట యోగ్యత వీళ్ళకు అర్హత వచ్చేస్తుంది. ఈ చెప్పుకున్న ఈ చిన్న ఉదాహరణ బట్టి ఒక టాక్సీ రంగంలో యెల్లో బోర్డు తీసుకుని ఎవరైనా సరే ఈ పీఎంఈజీపీ యొక్క ప్రోగ్రామ్ ని, ఈ పథకాన్ని చాలా ఎక్కువ మంది వాడుకున్నది అయితే మనం ఈ యొక్క స్కీమ్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా
1: టాక్సీ ఆటోలు అవి కూడా ఇందులోకి వస్తాయండి?
0: తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈవీ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఈవీ మనం
1: ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్
0: తీసుకోవచ్చు. ఈ మనకు పర్యావరణానికి హితంగా ఉంటుంది, మనకు కూడా ఆదాయ వనరుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వికసిత్ భారత్ లో మనకు మనం ముందుగా దీనికి చెప్పుకోవాలంటే ఒక భాగస్వాములుగా దీంతో ఈ పథకం ద్వారా మనం ముందుకు పోవచ్చు.
1: అలాగే ఈ పెట్టుబడి పరిశ్రమల్లో ముఖ్యంగా ఇది సేవా రంగంలో ఇప్పుడు మీరు చెప్పారు, అలా కాకుండా కొన్ని ఉత్పత్తి సృష్టించేటటువంటి పరిశ్రమల్ని వాటిని
0: తయారీ రంగం అంటే మనకు ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది బాగా లాభాలు ఆర్జించినటువంటి మనం ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మన కడపలో మనకు చెప్పాలంటే హార్టికల్చర్ హబ్కు మనం బలంగా ఉంది. మనకు ఇక్కడ చీనీ తోటలు కానీ, అరటి తోటలు కానీ, మనకు దానిమ్మ తోటలు కానీ, ఇంకా మనకు మిర్చి తోటలు కానీ, పసుపు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఇటువంటి వ్యవసాయ ఆధారిత రంగంలో, అంటే మన పంట చేతికొచ్చిన పంటను అట్లాగే మార్కెట్లోకి నేరుగా ప్రత్యక్షంగా పంపించకుండా దానికి వాల్యూ అడిషన్ చేసి పంపించాలండి. దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, తయారీ రంగంలో తీసుకుని కొప్పర్తిలో చాలా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. కొప్పర్తిలో మీరు తయారీ రంగంలో మీరు ఒక ముందుకు

0: వచ్చారంటే, ఒక డిపిఆర్తో వచ్చారంటే తప్పకుండా కూడా ఆడొక పరిశ్రమని మనం ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమని పెట్టుకోవచ్చు. తప్పకుండా ఈ 50 లక్షల లోపు ఉండేటి చాలా వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం పెట్టుకోవాలంటే పిఎంఈజిపి స్కీమ్ చాలా చాలా ఉపయోగపడుతుంది మహిళలకి ప్రత్యేకంగా, ఇంకా అదేవిధంగా పురుషులకు కూడా మనం యువతకు చెప్పొచ్చు.
1: అయితే ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు, ఎంతమంది లబ్ధిదారులు నిజంగా ఈ పథకం ద్వారా ముందరికి వెళ్లగలిగారు వారి జీవితంలో?
0: మనకు ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటేనండి, గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం. సో మనం అనుకున్న ఈ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మన నేటి యొక్క గణాంకాలు చెప్తాయి. మనకు నేటి వరకు చూసినట్లయితే మనకు 43.8 లక్షల మనకు అప్లికేషన్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కూడా మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనము 75% గ్రామీణ ప్రాంతం, 25% పట్టణ ప్రాంతం. ఇంకా అందులో ఇంకా చాలా విశేషమైన అంశం ఏంటంటే 30% మహిళలే వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు ఈ యొక్క పథకం ద్వారా. సో ఈ యొక్క గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తాయి, ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇది విజయవంతంగా నమోదైందని మనం చెప్పుకోవచ్చు.
1: చాలా ధన్యవాదాలు. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఎందుకంటే అంత శాతం ఎక్కువగా రుణాలు ఇవ్వడం కానీ అందులో మళ్ళీ సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇటు తయారీ రంగం కానీ అటు సేవా రంగంలో కానీ చాలా సులభంగా జరుగుతోంది. సెక్యూరిటీస్ కూడా చాలా వరకు చాలా తక్కువగానే ఉన్నాయి, ఉన్నా కూడా అవి మినిమంగా మనకుండేటటువంటి కొన్ని ఇన్సూరెన్స్ పథకాల్లో వాటిలో మనం కానీ పెట్టుకున్నట్లయితే అవే మనకి తిరిగి కొల్లెటరల్ సెక్యూరిటీస్గా కూడా ఉపయోగపడతాయని చెప్పి సురేష్ కుమార్ గారు మనకి చెప్పారు. సురేష్ కుమార్ గారు చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
1: నమస్కారం.
2: మీరింతవరకు పిఎం ఉపాధి కల్పన పథకం గురించి కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూర్ మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. అందరూ మనలా మారిపోతే. నాటిక రచన శ్రీమతి యలమర్తి అనురాధ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. వినండి అందరూ మనలా మారిపోతే నాటిక.
1: కాస్త వెళ్ళి తలుపు తీ, నాకు చాలా నీరసంగా ఉంది, వెళ్ళలేకపోతున్నాను. అభి,
2: నువ్వు వెళ్ళి తీసుకోవాయ్, నిద్ర మొత్తం ఇంకా వదలలేదు.
1: ప్లీజ్ అభి, పనమ్మాయి వచ్చినట్టుంది, వెంటనే తీయకపోతే మరో ఇంటికి వెళ్ళిపోతుంది, తొందరగా వెళ్ళండి ప్లీజ్.
2: సారీ నీలు.
1: అబ్బా,
3: ఏం తమ్మగారు ఇంత ఆలస్యం, నాలుగేళ్లలో పని చేసుకోవాల్సిన దాన్ని.
1: అది కాదే దుర్గా, రాత్రి నుంచి ఒకటే జ్వరం, అందుకే లేవలేకపోయాను.
3: అలాగా బాబు గారిని తలుపు తీయమనకపోయారా? ఇంకాసేపు నిద్ర అయ్యేవారు.
1: అంత భాగ్యమా? అయ్యగారి సంగతి నీకు తెలిసిందేగా.
3: అవును, ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా, పనిని సగం సగం పంచుకోవాలి కదటండి.
1: అదే ఉంటే ఇంత బాధ ఎందుకు, వాళ్ళకి ఇలా అనిపించాలి కదా.
3: ఏమోనమ్మా, మా మామ రిచ్చ తొక్కుతాడు, నేను ఇలా నాలుగేళ్లలో పని చేసుకుంటాను, ఇంట్లో కూడు ఆడు ఉండుతాడు, ఇల్లు ఉడుతాడు, ఈ పని ఆ పని అని మాకే ఉండదమ్మా, ఎవరికి కుదిరింది అలసి వేసేసుకుంటాం.
1: అది అందరికి దొరికే అదృష్టం కాదే, ఇగో ఎక్కువ ఉన్న వాళ్లతో అది సాధ్యపడదు.
3: సరేనమ్మా, నేను వెళ్ళొస్తా, జాగ్రత్తగా ఉండండి. ఇదిగో నీలమ్మా, మందులు మరిచిపోకుండా వేసుకోండి, జాగ్రత్త అమ్మా, కాసేపు పడుకోండి.

0: ఏం పడుకోవటం, నీ వెనుకే బట్టలు ఉతకడానికి పద్మ వచ్చేస్తుంది.
1: నేను వచ్చేసానండి.
0: వచ్చావా? సరే బట్టలు తెస్తానుండు.
1: వీగి రండమ్మా, మొదట మీ ఇంటికే వచ్చాను.
0: ఆ ఇదిగో వచ్చేస్తున్నా. ఇవిగో బట్టలు. ఆ తెల్ల చీర ఉందే, అది ఫాల్ దగ్గర బాగా ఉతుకు.
1: అలాగేలేమ్మా, మనసుల్ని ఎలాగో ఉతకలేకపోతున్నాం. కనీసం బట్టలైనా సరిగ్గా ఉతకపోతే ఎలా?
0: అదేంటే అంత పెద్ద మాట మాట్లాడేశావ్?
1: అవునమ్మా, ఎదురింటి రామరామ గారు అమ్మాయిని అలా ఆయన ఒగ్గేసినాడంట.
0: అవునా? ఎందుకు?
1: ఇద్దరం ఇంట్లో పనులన్నీ కలిసి చేసుకుందాం అందంట ఆ అమ్మి.
0: అంతదానికే?
1: ఇలాంటి విషయాలన్నీ పెళ్లికి ముందే చెప్పాలంట, తర్వాత చెప్తే కుదరదని పట్టుబట్టాడంట.
0: అవునే పద్మ, ఈ మగవాళ్ళకి మనసుండదే.
1: అందుకే కదమ్మా నేను ఆ డైలాగ్ కొట్టింది. నాకే శక్తి ఉంటేనా ఇలా బట్టలతో పాటు ఇలా మనసులను కూడా ఉతికి పారేసేదాన్ని.
0: భలే చెప్తున్నావే.
1: అదేంటమ్మా, భార్య భర్తలు అన్నాక కట్టమైనా సుఖమైనా ఇద్దరు కలిసి సమంగా పంచుకోవాలి కదమ్మా.
0: అలా ఎవ్వరూ అనుకోరే.
1: అలాగనమాకండి అమ్మగారు, ఎవ్వరూ అనకండి. మనసున్న మహారాజులు ఒప్పుకుంటారు. నాను ఆనంద్ గారి ఇంట్లో పనిచేస్తాను కదండి, వాళ్ళిద్దరూ ఎంత ఆడుతూ పాడుతూ కలిసి పనిచేసుకుంటారో మీకు తెలుసా?
0: సరేలే, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, లోపలికి వెళ్లి పడుకుంటాను. బట్టలు నువ్వు ఆరేసేసి వెళ్ళిపో.
1: అలాగే నమ్మగారు.
2: నీలు, నీలు కొంచెం కాఫీ ఇవ్వు.
0: దానితో మాట్లాడినవన్నీ విన్నట్లే ఉన్నారు. అయినా ఏం ప్రయోజనం, కాఫీ కలిపి ఇవ్వాల్సింది పోయి నేనే పెట్టాలట.
2: ఏంటి పెడుతున్నావా?
0: ఆ పెట్టాను, పాలు కాగుతున్నాయి. నా మనసులా వెధవ పెళ్లి, చేసుకోకపోయినా బాగుండేది.
2: తొందరగా తేవోయ్, బాగా తలనొప్పిగా ఉంది.
0: ఇదిగోండి కాఫీ. ఈరోజు నేను ఆఫీస్ కి సెలవు పెడుతున్నాను.
2: ఎలాగో ఓర్చుకుని వెళ్లి వచ్చేయచ్చుగా నీళ్ళు.
0: నా వల్ల కాదు, వెళ్లిన దగ్గర నుంచి అక్కడ బండ చాకిరి, క్షణం ఊపిరి తీసుకోవడానికి ఖాళీ ఉండదు.
2: డబ్బులు కట్ అవుతాయిగా.
0: అవనీయండి, నా ఆరోగ్యం కంటే ఎక్కువ కాదుగా.

0: హలో, పొద్దున మీద పర్వాలేదే, మందులు వేసుకున్నాగా, కాని నీరసంగానే ఉంది, లేవలేకపోతున్నాను. కాస్త పనమ్మాయికి తలుపు తీయమంటే కూడా అభి తీయలేదే. ఎలాగైనా ఈ మగవాళ్ల మనస్తత్వాలు మార్చాలి. వాళ్ళు చేయలేని పనులు మనం మాత్రం ఎలా చేయగలం? కాస్త కూడా ఆలోచించరే. అంతేనంటావా? సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. అలాగే, ఉంటా మరి.
1: సురేష్, పిచ్చి ఎక్కుతోందిరా.
2: ఎందుకు? విషయం చెప్పకుండా దాటిస్తే నాకెలా తెలుస్తుందిరా?
1: చెప్పాలంటే కాస్త సిగ్గుగా ఉందిరా. నా భార్య నాతో చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది.
2: ఏంటి, మీ భార్య వెళ్ళిపోయిందా? అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా?
1: అబ్బే, అలాంటిదేం లేదు. ఒంట్లో బాగోలేదు, వెళ్లి తలుపు తీయమంది, నేను తీయలేదు, అంతే.
2: మరి తీయొచ్చుగా, తనకి బాగోలేకే కదా నీకు చెప్పింది.
1: ఏమోరా, నేను మా ఇంట్లో ఏ పని చేయకుండా పెరిగాను, అలాగే ఇక్కడ ఉన్నాను.
2: అలాగంటే ఎలారా, ఆ అమ్మాయి వాళ్ళింట్లో అలాగే పెరిగి వచ్చింది కదా, బాగా లేదన్నప్పుడైనా సహాయం చేయాలిగా.
1: ఏమోరా, ఎన్నోసార్లు తన ఈ విషయం నాకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించింది, నేను వినిపించుకోలేదు, అస్సలు పట్టించుకోలేదురా.
2: ఒకవేళ వాళ్ళమ్మగారింటికి వెళ్ళిందేమో?
1: లేదురా, నాకు తెలిసిన వాళ్ళందరినీ వాకప్ చేశాను, అందరూ తను ఎలా ఉందని అడుగుతున్న వాళ్లే.
2: సరే, ఇప్పుడు మరి మనం ఏం చేద్దాం?
1: అది తెలియగా నీ దగ్గర సలహా తీసుకుందామని వచ్చింది.
2: ఆలోచిస్తే ఏదో ఒకటి తట్టకపోదు నాకు. నీ సెల్కి ఫోన్ చేసి చెప్తాలే.
1: సరే, వస్తాను. వారం రోజుల నుంచి హోటల్ తిండి తిని తిని జిహ్వ చచ్చిపోయింది.

ఇక లాభం లేదు. ఈరోజు నేనే ఒక పట్టుపడతా. ఉప్మా చేయటం చాలా సులభం అంటారుగా, అది చేసేద్దాం. అయినా అది కూడా నాకు చేయటం రాదుగా. ముందు వెళ్ళి ఓ వంటల పుస్తకం కొనుక్కుని వస్తాను. అమ్మయ్యా, వంటల పుస్తకం చేతుల్లోకి వచ్చేసింది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉప్మా చెయ్యడం ఎలా? ఇక ప్రారంభించటమే. పొయ్యి మీద గిన్నె పెట్టాలి. పెట్టేశా. ముందుగా 2 చెంచాలు నూనె పొయ్యాలి. 1, 2 రెండు చెంచాలు పోసా. ఇదేంటి, నూనె ఇలా చిందింది? ఓ, అందులో నీళ్లుండుంటాయి. ఈవిడెవరో ఈ విషయమే రాయలేదు. నీళ్లు ఆవిరయ్యాక నూనె పొయ్యాలని వివరంగా రాయొద్దు. ప్రతి వాళ్ళు వంటల పుస్తకాలు రాసేవాళ్లే. నాలాంటి వాళ్ళని ఏడిపించడానికి సమయానికి కాస్త యువతలకు వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అయ్యోయ్యో, ఈ పాటికి నా మొహం పేలిపోయేది. సరే, గజనీ మహమ్మదికే తప్పలేదు. మరోసారి ప్రయత్నిద్దాం. తాళింపు వెయ్యాలి. మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు వేసేసా. అరే, మాడు వాసన వస్తుంది. గిన్నె దించేస్తే సరే. అయ్యో, బా చెయ్యి కాలిందే. మరి గుడ్డతో గిన్నెను దింపకుండా వేడివేడి గిన్నెను ముట్టుకుంటే కాలదా? ఛా, ఆదిలోనే హంసపాదు. స్టవ్ ఆర్పేస్తే సరిపోయేదానికి ఇంత పనయ్యింది. నీళ్లుకి ఇలా కాలితే కొబ్బరి నూనె రాసుకునేది. ఏం చేస్తాం, ఇప్పుడు నేను రాసుకోవాలి. అబ్బా, ఎంత బాధ. ఇంత కొంచెం కాలితేనే తట్టుకోలేకపోతున్నానే. నీళ్లు ఎలా చేసి పెట్టేదో అని. ఎన్ని పనులు తను ఒక్కర్తి చేసుకునేది. చిన్న పనిలో కూడా సహాయం చేసేవాణ్ణి కాదు. చివరికి వేణ్ణీళ్లు కూడా తనతోనే పోయించుకునేవాణ్ణి. ఎంత మూర్ఖుళ్ళ ప్రవర్తించాను. ఒక్కనాడు కూడా నన్ను చిన్న మాటని కూడా ఎరగదు. అలాంటి మంచి అమ్మాయిని బాధ పెట్టి నేనిప్పుడు బాధపడుతున్నాను. మళ్లీ ప్రయత్నిద్దాం. నూనె పోసేసాం, తాళింపు వేసేసా. అమ్మయ్యా, ఈసారి తాళింపు బాగా వేగింది. 1:2 నీళ్లు పోయాలి. పోసేసా. తెరిలేదాకా మరగనివ్వమన్నాడు. ఓకే, ఇందులో తగినంత

0: బొంబాయి రవ్వ కలపాలి.
1: బొంబాయి రవ్వ అదెక్కడా?
0: ఇప్పుడు ఏ డబ్బాలో ఉందో ఏంటో, అసలు ఎప్పుడైనా వంటింట్లోకి వస్తే కదా నాకు తెలియటానికి.
1: అన్ని డబ్బాలు ఒకేలా ఉన్నాయి,
0: వేటి మీద పేర్లు కూడా లేవు, అక్కడేమో నీళ్లు తెరిలిపోతున్నాయి. బా ఇప్పుడు ఎలాగా ఎలాగా?
1: అమ్మయ్యా ఇదే అయింటుంది, జాగ్రత్తగా కలయి తిప్పాలి.
0: అయ్యయ్యో ఇదేమిటి, ఇలా ఉండలు చుట్టేస్తోంది, స్పీడుగానే తిప్పుతున్నానుగా. స్టవ్ వేడి తగ్గించుకోమని ఎక్కడా రాయలేదు మరి. మరి ఇప్పుడు తగ్గిద్దామా వద్దా?
1: ఓకే తగ్గిద్దాం.
0: అమ్మయ్యా ఎలాగైతేనే, వాహ్ వేడివేడి ఉప్మా వండేశాను, ఆకలి దంచేస్తోంది,
1: వేడివేడిగా లాగించేయాలి.
0: ఇదేంటి అదో రకం వాసన వస్తోంది, ఓ ఇది ఇడ్లీ రవ్వ. బొంబాయి రవ్వ బదులు ఇడ్లీ రవ్వ వేస్తే మరి వాసన రాదా? వాసందే ఉంది, రుచి చూద్దాం.
1: ఏమిటి ముద్ద నోట్లోకి దిగటం లేదే,
0: చచ
1: వంట అంటే ఇంత కష్టమా?
0: నీళ్లు వెళ్ళాక అన్నీ నేనే చేసుకుంటుంటే కష్టం ఏమిటో తెలిసి వస్తోంది.
1: నీళ్లు వస్తే చెంపలేసుకుని క్షమాపణ చెప్పేస్తాను, ఇద్దరం కలిసే పనులన్నీ చేసుకుందాం అనేస్తాను.
0: బాగా బుద్ధొచ్చింది. నీళ్లు ఎక్కడున్నావురా, వచ్చేయరా ప్లీజ్.
2: అభి బాగా ఇబ్బంది పడుతున్నాడేమోనే.
3: అలా మెత్త పడకు, ఇనుము కాల్చుతున్నప్పుడే గట్టి దెబ్బ పడాలంటారు. మీ ఆయనకు బాగా బుద్ధొచ్చిందని తెలిసాకే వెళ్దుగాని, అప్పటిదాకా మాట్లాడకు.
2: తనకు హోటల్ తిండి పడదే,
3: వంట మనిషిని పెట్టుకుంటాడులే.
2: వంట మనిషిని ఈ ఊర్లో పట్టుకోవడం కంటే ప్రధానమంత్రి అవడం తేలిక, పాపమే.
3: జ్వరం తగ్గగానే మాటలు కూడా మారిపోయాయంటే అప్పుడు ఈ నోటితోనేనా వాళ్ళని మార్చాలి అన్నది?
2: నేనే అన్నానులే, ఇప్పుడు అభిని తలుచుకుంటుంటే జాలేస్తోంది పాపం.
3: ఆ జాలి అతనికి నీ మీద లేదుగా.
2: ఏమో ఇప్పుడెలా ఉన్నాడో నీకేం తెలుసు.
3: సరే అది చూస్తా, నేనేది చేసినా నీ మంచికే కదా. ఆ నమ్మకం నా మీద ఉంటే చాలు. ఈ నాటకానికి ఈరోజు ముగింపు గీతం పాడేద్దాం, ఓకేనా?
2: థ్యాంక్ యూ మై ఫ్రెండ్, శుభవార్తతో రావాలి, ఓకేనా?
3: అలాగే.

0: చేసుకోవటానికి కాస్త ఆలస్యమైంది. అంతలోనే జరగాల్సిన అనర్థం జరిగిపోయిందండి.
1: బాధపడకండి, మీరు మారారు అని తెలిసిన మరుక్షణమే అది పరిగెత్తుకుని మీ దగ్గరికి వచ్చేస్తుంది.
0: మీ నోటి సెలవు వల్ల అలా జరిగితే చాలు, ఇక నుంచి ఏ పనైనా ఇద్దరం కలిసే చేసుకుంటాం.
1: నిజంగానేనా? నమ్మమంటారా మీ మాటని?
0: నమ్మండి, అసలు మీ ఆడవాళ్లే దీనికి కారణమండి.
1: ఏంటి, ప్రతిదానికి మమ్మల్నే బాధ్యులను చేస్తారు.
0: ఏంటంటే దానికి ఓ కారణం ఉంది, చెప్తా వినండి. చిన్నప్పటినుంచి మగపిల్లలకి పని చెప్పరు.
1: అయితే
0: ఒక్కసారిగా భార్యలు అడిగితే చెయ్యబుద్ధి కాదు. అదే చిన్నతనం నుంచి అలవాటు చేస్తే ఈ పరిస్థితే రాదు కదా, ఏమంటారు?
1: ఎంతైనా మీ మగవాళ్లంతా భలే తెలివిగలవారండి, చివరికి అటు చేసి ఇటు చేసి నేరాన్ని మా మీదికే తోసేస్తారు.
0: ఏదో నా అభిప్రాయం చెప్పానంతే, ఎంతైనా ఇంటికి దీపం ఇల్లాలే కదండి.
1: ఇది మటుకు నిజమండి.
0: ఉండండి, కాఫీ తెస్తాను.
1: వద్దులేండి, నీళ్లు చేత్తోనే తాగుతానులే.
0: అంత అదృష్టం నాకుందంటారా? మా నీళ్లు, మా నీళ్లు మీ ఇంట్లో ఉందా?
1: మా ఇంట్లోనే ఉంది, నా దగ్గరే ఉంది.
0: అలాగా, అయితే పదండి పదండి.
2: నీలు, సారీ సారీ సారీ సారీ రా.
3: అభే, మళ్ళా మనకు సారీలు ఎందుకు? ఇద్దరం భార్యాభర్తలమే అయినా స్నేహితుల్లా ఉండాలనుకున్నా, మీలో ఆ మార్పు వచ్చింది, అది చాలు.
2: ఇంకెప్పుడు నేను కష్టపెట్టను నీలు. అసలు కష్టం అంటే ఏమిటో నువ్వు వెళ్ళాకే తెలిసింది.
3: అది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది.
2: అమ్మయ్యా, నువ్వు నమ్మావు కాదు పొమ్మంటావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా?
3: నేను అలాంటి దాన్నా?
2: కాదురా, నువ్వు నా బంగారానివి.
3: అప్పా,
2: నిజంగా నీ మీదొట్టు.
3: అందరూ మళ్ళా మారిపోతే సంసారాలన్నీ సరిగమల సరాగాలేనండి.
2: అవును అవునవును.
4: మీరింతవరకు అందరూ మనలా మారిపోతే నాటిక విన్నారు. రచన శ్రీమతి యలమర్తి అనురాధ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆడపిల్లలే నయం ఈ చిత్రానికి ఎం రమేష్, పి సుశీల పాడిన పాట.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కార్ ఎన్సీసీ ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న ఎన్ఆర్ఐ డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్ట్రపతి భవన్లో ఈరోజు సిపి రాధాకృష్ణన్ను కలిసి ఎన్సీసీ సైనిక పాఠశాలలను గురించి వివరించారు. నషాముక్త్ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా ఉపరాష్ట్రపతి స్వాగతించారు. దీనిని బలోపేతం చేయడం ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధిని మరింతగా పెంచాలని, శిక్షణ, మౌలిక సదుపాయాలు వంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ, అలాగే ఒకరిని విదేశీయుడిగా గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ముద్రపడిన 27 పౌరులకు రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా అనేవి రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలని పేర్కొంది. అదే సమయంలో వ్యక్తులు చట్టవిరుద్ధంగా పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే అధికారం భారత ప్రభుత్వానికి ఉందని వెల్లడించింది. మొత్తంగా న్యాయపరమైన ప్రక్రియదే పైచేయి అని స్పష్టం చేసింది. అలాగే గౌహాటి హైకోర్టు ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దు చేసింది. పాత ఓటర్ల జాబితాలో సాంకేతిక కారణాలు, చిన్నపాటి వ్యత్యాసాల ఆధారంగా తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అసోంకు చెందిన 27 సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో వారికి ఓరట లభించింది. అయితే వారి పౌరసత్వాన్ని ధృవీకరించే ఆధారాలను తాము పరిశీలించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. ట్రిబ్యునల్ మరోసారి విచారణ జరిపే వరకు వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు ఉండకూడదని ఆదేశాలిచ్చింది. దేశ అభివృద్ధి, సమృద్ధికి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే కొత్త మార్గాలను సృష్టిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
2: एक मेट्रो भी चलनी चाहिए ताकि लखनऊ वासियों को किसी भी प्रकार की कोई असुविधा न हो. यदि तीव्र गति से भी कहीं पर जाना चाहते हो, जिस प्रकार से उत्तर प्रदेश का तेजी के साथ विकास हो रहा है, आपको जानकर यह खुशी होगी. इसकी चर्चा केवल प्रदेशवासियों में ही नहीं होती, बल्कि भारत के दूसरे राज्यों में भी इसकी चर्चा होती है. सचमुच हम सभी उत्तर प्रदेशवासी अपने को बहुत ही गौरवान्वित महसूस करते हैं.
1: 63 పొడవు, 6 కలిగిన ఈ ఎక్స్ప్రెస్ వే భారతదేశంలో 2వ అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను కలిగి ఉంది. అంతేకాకుండా ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ మెషిన్ గైడెడ్ నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి నిర్మించిన మొట్టమొదటి ఎక్స్ప్రెస్ వే ఇది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న ఎన్ఆర్ఐ డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు పిలుపునిచ్చారు. విదేశీ కరెన్సీ ప్రవాస భారతీయుల బ్యాంక్ డిపాజిట్లు, విదేశీ కరెన్సీ రుణాల మార్పిడి, స్వాప్ కార్యక్రమాలపై ఈరోజు న్యూఢిల్లీలో బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమీకరణ వేగాన్ని కొనసాగించడానికి ఎన్ఆర్ఐలతో మరింత విస్తృతంగా సంబంధాలు పెంచుకోవాలని స్పష్టం చేశారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల ఎండీలు, సీఈఓలు ఆర్బీఐ స్వాప్ సౌకర్య పథకాల కింద సాధించిన పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. విదేశీ మారక ద్రవ్య ప్రవాహాలను సమీకరించడంలో స్వాప్ సౌకర్యాల సమర్థతను బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల భాగస్వామ్యం బలపరుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ దేశాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. జపాన్లోని టోక్యో నగరంలో జరిగిన 8వ రక్షణ విధాన చర్చల సందర్భంగా ఇరు దేశాలు ప్రస్తుత ప్రాంతీయ ప్రపంచ భద్రతా పరిస్థితిపై సమగ్ర చర్చలు జరిపి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాయి. భారత ప్రతినిధి బృందానికి రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ నాయకత్వం వహించగా, జపాన్ ప్రతినిధి బృందానికి అంతర్జాతీయ వ్యవహారాల రక్షణ శాఖ ఉప మంత్రి కానో కోచి నాయకత్వం వహించారు. ఈ చర్చల సందర్భంగా గత రక్షణ విధాన చర్చల నుండి ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఇరు పక్షాలు సమీక్షించుకున్నాయి. రక్షణ పారిశ్రామిక సహకారం, సాంకేతిక ఆవిష్కరణలు, సైబర్ భద్రత, అంతరిక్షం, ఉమ్మడి వ్యూహాత్మక ఆసక్తి ఉన్న ఇతర రంగాలతో సహా అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలపై ఇరు పక్షాలు చర్చించాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూజిలాండ్ మంత్రి మార్క్ ప్యాటర్సన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ఈరోజు కలిసింది. బలమైన పార్లమెంటరీ సహకారానికి భారత్ న్యూజిలాండ్ మధ్య ఉన్న చిరకాల సంబంధాలను మరింత పెంపొందించుకోవడం వంటి అంశాల ప్రాముఖ్యతను ఈ సమావేశం స్పష్టం చేసిందని ఓం బిర్లా సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. పార్లమెంట్ హౌస్ సందర్శన సందర్భంగా భారతదేశపు చైతన్యవంతమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాలు, వాస్తు వైభవాన్ని ప్రతినిధి బృందానికి పరిచయం చేశారని ఓం బిర్లా తెలిపారు. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 457 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 186 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఇండియా 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 134 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో 4వ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల ధాటికి మరో 52 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో స్నేహారాణా 4, సయాలి, క్రాంతిగౌడ్, దీప్తి శర్మ 2 వికెట్లు చొప్పున తీసి ఇంగ్లాండ్ను తక్కువ పరుగులకి ఆలౌట్ చేసి సిరీస్ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పథకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ విజయం అపరిమితమైన యువశక్తి సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికున్న అభిరుచికి మరో ఉదాహరణ అని అన్నారు. గత దశాబ్ద కాలంగా ఒలింపియాడ్ వివిధ ఎడిషన్లలో భారత విద్యార్థులు నిలకడగా అత్యుత్తమ ప్రతిభ కనబరచడం కూడా అంతే ప్రశంసనీయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ

0: 12వ తేదీ వరకు కొలంబియాలోని బుకారమంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2026లో 5 భారతీయ విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించారు. భారతదేశపు అతిపెద్ద ప్రపంచ వస్త్ర పరిశ్రమ ఉత్సవమైన భారత్ టెక్స్ 2026 రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం వస్త్ర పరిశ్రమ, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడి, అంతర్జాతీయ వాణిజ్యం వంటి రంగాలలో భారత్కు పెరుగుతున్న ప్రపంచస్థాయి నాయకత్వాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమంలో తయారీదారులు, ఎగుమతిదారులు, ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక ప్రదాతలు ఒకచోట చేరతారు. దీనిపై న్యూఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో భారత టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ నరేన్ గోయంకా మాట్లాడుతూ, భారత టెక్స్ 3వ ఎడిషన్లో 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 130,000 పైగా వాణిజ్య సందర్శకులు, 20,000 పైగా వస్త్ర ఉత్పత్తులను ప్రదర్శించే ఎగ్జిబిటర్లు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వాతావరణం. అస్సాం, మేఘాలయ, బీహార్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMDA తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో ఈశాన్య, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఇదిలా ఉండగా కోస్తాంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో రేపటి వరకు వేడిగాలులు, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని IMD స్పష్టం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కార్ NCC ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ ప్రశంసించారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న NRI డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి అనుసంధాన కర్ణాటక సంగీతం సభ కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం వింటారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. కార్యక్రమంలో ముందుగా సతత గణనాద రసిక ప్రియరాగం, కండచాపు తాళం, పురందరదాసు కీర్తన.

తరువాత మానస గురుగుహ, ఆనంద భైరవిరాగం, రూపకతాళం, ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన.

తరువాత పాలింతువో పాలింపువో కాంతామణిరాగం ఆదితాళం త్యాగరాజకృతి.

శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం వింటున్నారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. తరువాత దాచుకోవలెన తోడిరాగం, మిశ్రజాతి జంపెతాళం, త్యాగరాజకృతి.

ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని ద ని

0: మీరు ఇంతవరకు అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం విన్నారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने आज भारत अमेरिका व्यापार वार्ता में गतिरोध की मीडिया खबरों को पूरी तरह झूठा, निराधार और भ्रामक बताया है. सोशल मीडिया पोस्ट में श्री गोयल ने कहा कि भारत और अमेरिका की टीमें व्यापार समझौते को अंतिम रूप देने के लिए तेजी से काम कर रही हैं. उन्होंने कहा कि इस संबंध में पिछले महीने नई दिल्ली में उनके अमरीका के व्यापार प्रतिनिधि जैमिसन ग्रीर के साथ बेहद सकारात्मक बैठक हुई थी. श्री गोयल ने कहा कि दोनों पक्षों ने ऐसे समझौते के प्रति अपनी प्रतिबद्धता दोहराई है जो दोनों देशों के व्यवसायों, किसानों, श्रमिकों और उपभोक्ताओं के हित में हो. उन्होंने कहा कि इस उद्देश्य को पूरा करने के लिए दोनों देशों की टीमें लगातार सक्रिय हैं. इस वर्ष अप्रैल से जून के बीच भारत का कुल निर्यात 232 अरब डॉलर से अधिक होने का अनुमान है. पिछले वर्ष की इसी अवधि के मुकाबले निर्यात में 11.37% की वृद्धि दर्ज की गई. एक रिपोर्ट.
2: वाणिज्य और उद्योग मंत्रालय के अनुसार इस वर्ष जून में कुल निर्यात 73 अरब 45 करोड़ डॉलर रहने का आकलन है. इन आंकड़ों के आधार पर पिछले वर्ष के इस महीने के मुकाबले निर्यात में 9.48% की वृद्धि दर्ज की गई. जून में वस्तुओं के निर्यात में तेजी मुख्य रूप से हीरे और जवाहरात, इंजीनियरिंग सामान, जैविक और अजैविक रसायन, इलेक्ट्रॉनिक वस्तुएं और चावल में देखी गई. इलेक्ट्रॉनिक सामान का निर्यात पिछले वर्ष के जून में 4 अरब 14 करोड़ अमरीकी डॉलर से बढ़कर इस वर्ष जून में 4 अरब 93 करोड़ डॉलर हो गया और इस तरह लगभग 19% की वृद्धि दर्ज की गई. मंत्रालय ने बताया कि इस वर्ष जून में वस्तुओं और सेवाओं का कुल आयात 88 अरब 76 करोड़ डॉलर होने का अनुमान है. ये पिछले वर्ष की इसी अवधि के मुकाबले 26% अधिक है. अमरीश की रिपोर्ट के साथ समाचार कक्ष से आनंद पाठक.
1: पश्चिम एशिया में अमेरिका और ईरान दोनों ने हॉर्मुज जल डमरू मध्य पर अपना नियंत्रण होने का दावा किया है. इससे क्षेत्रीय सुरक्षा और कूटनीतिक प्रयासों को लेकर नई चिंताएं पैदा हो गई हैं. ओमान के पास हॉर्मुज जल डमरू मध्य में वाणिज्यिक जहाजों पर ईरान के हालिया ड्रोन और मिसाइल हमलों के बाद क्षेत्र में तनाव बढ़ गया है. इसके बाद से हॉर्मुज से कोई भी वाणिज्यिक पोत नहीं गुजरा है. अमरीका ने कहा कि उसने रात भर ईरान के कई सैन्य ठिकानों पर हमले किए. अमेरिका के अनुसार ये कार्रवाई ईरान द्वारा वाणिज्यिक जहाजों पर किए गए हमलों के जवाब में की गई है. वहीं ईरान ने जॉर्डन, बहरीन और कुवैत में अमेरिका के सैन्य अड्डों के साथ साथ ओमान में रडार ठिकानों को निशाना बनाने का दावा किया है. वियतनाम के फू क्वॉक द्वीप के पास हुए स्पीड बोट हादसे में मारे गए 15 भारतीय पर्यटकों के पार्थिव शरीर भारत लाए गए हैं. भारत के दूतावास ने कहा कि पार्थिव शरीरों को हो ची मिन सिटी से वियतनाम एयरलाइंस की उड़ान से मुंबई लाया गया. दूतावास ने कहा कि आंध्र प्रदेश, केरलम और तमिलनाडु की राज्य सरकारें पार्थिव शरीर को उनके संबंधित राज्यों में अंतिम संस्कार के लिए ले जाने में समन्वय करेंगी. भारतीय दूतावास ने इस कठिन समय में सहयोग और सहायता के लिए वियतनाम सरकार और वहां के अधिकारियों का आभार व्यक्त किया है. राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन और प्रधानमंत्री नरेंद्र मोदी ने पश्चिम बंगाल के दक्षिण 24 परगना जिले में नाव पलटने की घटना पर गहरा शोक व्यक्त किया है. प्रधानमंत्री ने मृतकों के परिजनों को प्रधानमंत्री राष्ट्रीय राहत कोष से 2-2 लाख रुपए और घायलों को 50-50 हजार रुपए की अनुग्रह राशि देने की घोषणा की है. 2 जुलाई को शंकरपुर बंदरगाह से मछली पकड़ने निकले 15 मछुआरों की नाव का 5 जुलाई के बाद संपर्क टूट गया था. तटरक्षक बल, नौसेना और राज्य एजेंसियों ने संयुक्त अभियान में 12 जुलाई को बंगाल की खाड़ी में नाव का पता लगाया. हादसे में 9 मछुआरों के शव बरामद किए गए हैं जबकि 6 अब भी लापता हैं. राज्य के मत्स्य मंत्री राजेश महतो ने कहा कि सरकार इस कठिन समय में प्रभावित परिवारों के साथ है. जकार्ता में एशियाई अंडर 19 और अंडर 23 चैंपियनशिप में 16 भारतीय मुक्केबाजों ने फाइनल में प्रवेश कर लिया है। अंडर 23 में 8 मुक्केबाज और अंडर 19 में 8 मुक्केबाजों ने फाइनल में जगह बनाई। 7 मुक्केबाजों ने सेमीफाइनल में जगह पक्की की। अंडर 23 में 5 महिला और 3 पुरुष मुक्केबाजों ने फाइनल में जगह बनाई। अंडर 19 में 8 महिला खिलाड़ी फाइनल में पहुंच चुकी हैं। पुरुष वर्ग के सेमीफाइनल जारी हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
3: दिस इज आकाशवाणी, द न्यूज रेड बाय आरएस रघु। कॉमर्स एंड इंडस्ट्री मिनिस्टर पीयूष गोयल टुडे डिसमिस्ड मीडिया रिपोर्ट्स ऑफ अ डेडलॉक इन इंडिया यूएस ट्रेड टॉक्स, calling them as completely false, baseless and misleading. In a social media post, Mr. Goyal said, India and the US teams are fully engaged for a trade pact that is balanced, commercially meaningful and delivers tangible benefits for businesses, farmers, workers and consumers. He said he had a fantastic meeting with the US trade representative Jameson Greer in New Delhi last month in this regard. Mr. Goyal said both sides reaffirmed their commitment to an agreement that is balanced, commercially meaningful and delivers tangible benefits for businesses, farmers, workers and consumers in both the countries. He asserted that their teams remain fully engaged in achieving the objective. Meanwhile, Mr. Piyush Goyal today began his official engagements in Spain by meeting first Vice President of the Government of Spain and Ministry of Economy, Trade and Business, Carlos Cuerpo Caballero. In a social media post, Mr. Goyal said that they had productive discussions on strengthening the Indian-Spain economic partnership through greater trade, investment and technology collaboration. India's total exports during April to June this year is estimated at over $232 billion, registering a positive growth of 11.37% as compared to the same period last year. Commerce and Industry Ministry said that the total exports for June this year is estimated at $73.45 billion, registering a positive growth of 9.48% as compared to the same month last year. The major drivers of merchandise exports growth in June include gems and jewelry, engineering goods, organic and inorganic chemicals, electronic goods and rice. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have expressed grief over the loss of lives following a boat capsizing in West Bengal, South 24 Parganas district. In social media post, the President said her thoughts and prayers are with the affected families. Expressing condolences to the bereaved families, the Vice President prayed for the speedy recovery of those injured. In a social media post, Mr. Modi said his thoughts are with the bereaved families and hoped for the speedy recovery of those injured. He also announced an ex gratia payment of 2 lakh rupees from the Prime Minister's National Relief Fund for the next of kin of each deceased and 50,000 rupees for the injured. 15 fishermen went off for fishing from the Sankarpur Sea Harbour on 2nd of July on FB Makali trawler. After 5th July, connection has been lost with the fishing trawler. A joint team of Coast Guard, Navy, state agencies found the capsized trawler on 12th July afternoon in the Bay of Bengal. 9 decomposed bodies have been recovered from the cabin of the ill-fated trawler. 6 persons are still missing. The mortal remains of the 15 Indian tourists who were killed in a speedboat accident in Vietnam's Phu Quoc Island have been brought back home. According to the official X account of the Embassy of India, Hanoi, the mortal remains departed from Ho Chi Minh City by Vietnam Airlines flight VN979 and arrived in Mumbai. In a tragic incident on Friday, a speedboat carrying 32 Indian tourists and 4 local crew members capsized off Phu Quoc Island, leaving 15 tourists dead. Defence Minister Rajnath Singh and Union Minister of Road Transport and Highways Nitin Gadkari, along with Uttar Pradesh Chief Minister Yogi Adityanath, today inaugurated the Lucknow-Kanpur Expressway. Before the inauguration of the Lucknow-Kanpur Expressway, all these leaders inspected the expressway in Unnao. Later, they came back by the same expressway and participated in the function at Sainik School in Lucknow, where the projects worth 4,850 crore rupees were launched today, which includes inauguration of the expressway and 4-lane construction of a part of Lucknow-Hardoi Highway along with the laying of foundation stone of a flyover in Lucknow. In cricket, Indian team led by Harmanpreet Kaur today recorded a historic win in one of women's test against host England at the Lords. India defeated England comfortably by 270 runs in the first ever women's test held at Lords. Chasing a target of 457 runs, the hosts were all out for 186 in their second innings before lunch on day 4. And that is the end of this news bulletin.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో బొమ్మరాజు సీతారామరాదాసు కీర్తనలు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచన ఆలోచనం సమర్పణ శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. ఇంకా స్త్రీలలో హార్మోన్స్ సమస్యల వల్ల కలిగే ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారితో పరిచయం. ఆలయ వ్యవస్థ మధ్యయుగం, డాక్టర్ కెఎస్ కామేశ్వరరావు గారి ప్రసంగ వ్యాసం ప్రసారమవుతాయి. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎంపీ రవిశంకర్. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎస్ షీలాగారి గాత్రం వింటారు. 10:00 ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. 12:40 జీవనలహరి కార్యక్రమంలో ఆనందదాయక వృద్ధాప్యం, శ్రీమతి గరికపాటి కనకదుర్గ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో దంత ఆరోగ్యం పట్ల మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వర్ణనా కొత్తూరు గారితో పరిచయం, లలిత గీతం విశేషాలు ప్రసారమవుతాయి. 4:30 శాంతికి రాహ్మే 10వ తరగతికి హిందీ పాఠం, ఉపాధ్యాయురాలు శ్రీమతి జి నాగకమల, విద్యార్థిని నఫీసా కౌసర్. 4:45 లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగ వాద్యం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో బాల విహార్ శీర్షికన భూమి ఆవేదన, తెనాలి జీఎన్ఆర్ఎంసీహెచ్ పాఠశాల పిల్లలచే నాటిక ప్రసారమవుతుంది. 7:15 పంటసీమలు కార్యక్రమంలో కందిపంటి సాగులో మెలకువలు ఈ అంశం గురించి పల్నాడు జిల్లా నర్సరావుపేట డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నగేష్ గారితో ప్రసంగం. అనంతరం వరి పంటలో పురుగుల యాజమాన్యం గురించి వివరాలు. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో 2047 భాగంగా పీఎం సూర్యగర్ బిజిలీ యోజన పథకం గురించి కర్నూలు ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 జరిగేవన్నీ మంచికని డాక్టర్ సిహెచ్ఎన్ మూర్తి గారి కథానిక ప్రసారమవుతుంది. 10:00 ఎంవి సింహాచల శాస్త్రి గారిచే భక్త మార్కండేయ హరికథాగానం ప్రసారమవుతుంది. మీరింతవరకు రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. అజ్ఞానం కంటే నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 40 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 838